శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్జ్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్జ్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 25వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 15వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 10 సెకండ్లు. శుభోదయం.

0: సూక్తి సుధ వింటారు.
1: యోగం అంటే సంయోగం లేదా కలయిక అని అర్థం. మానవుని వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వచైతన్యంతో ఏకం చేయడానికి ఉపకరించే విధానమే యోగశాస్త్రం. ఇది తాత్విక ప్రపంచ దృక్పథాన్ని, చైతన్య అధ్యయనాలను, సాధనా పద్ధతులను వివరిస్తుంది. అన్వేషకుడు, అన్వేషించబడినది, అన్వేషణ ప్రక్రియ అనే మూడు ఒకే అవిచ్ఛిన్న ప్రవాహంగా లీనమై వాటి మధ్య ఎటువంటి భేదభావం మిగలని స్థితే యోగం. అనగా మనస్సు ఆత్మచైతన్యంలో లీనమై జీవి తనను తాను స్వచ్ఛమైన ఆత్మగా అనుభవించి చైతన్యానికి సంబంధించిన ఇతర శక్తుల నుంచి స్పష్టంగా వేరుపరుచుకునే స్థితి అన్నమాట. చిత్తవృత్తి నిరోధకమే యోగం అని తాత్పర్యం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన భగవద్గీత యోగశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది. యోగ కర్మసు కౌశలం, సమత్వం యోగ ఉచ్యతే అని గీతాచార్యులు యోగాను నిర్వచించారు. ఇందులోని ప్రతి అధ్యాయం ఒక యోగమే. ఉదాహరణకు అర్జున విషాదయోగం, సాంఖ్యయోగం మొదలైనవి. వీటిలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, రాజయోగం ప్రధానమైన యోగ మార్గాలు. నిశ్చల మనస్సుతో పరమాత్మకు అనుసంధానమై మోక్షాన్ని లేదా ఉన్నత మానసిక స్థితిని, ప్రశాంతతను సాధించటమే వీటి లక్ష్యం. కనుక భగవద్గీత ఒక అనువర్తిత యోగశాస్త్రం. అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయాలను క్రోడీకరించి సమాధిస్థితి, మోక్ష సాధనల కోసం పతంజలి మహర్షి యోగసూత్రాలను రచించారు. ఇవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ మార్గాన్ని గురించి వివరిస్తాయి. వీటిని సాంఖ్యదర్శనంలో కనిపించే ప్రకృతి, పురుష అనే భావనలతో వారు రచించారు. భారతీయ తత్వశాస్త్రంలో వేద ప్రామాణ్యాన్ని ప్రస్తుతించే ఆరు ప్రధాన తాత్విక రీతులను షడ్దర్శనాలు అంటారు. అవి సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంసలు. షడ్దర్శనాలలో యోగం ఒకటి. యోగదర్శనానికి పతంజలి మహర్షి ప్రవర్తక ఆచార్యులుగా ప్రసిద్ధులు. యోగసూత్రాలు సమాధి, సాధన, విభూతి, కైవల్య అనే నాలుగు పాదాలుగా లేదా అధ్యాయాలుగా ఉంటారు. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్యచ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మీ. మనసులోని కల్మషాన్ని తొలగించడానికి యోగసూత్రాలను, వాక్కులోని కల్మషాలను తొలగించడానికి మహాభాష్యం అనే వ్యాకరణ వ్యాఖ్యాన గ్రంథాన్ని, శరీరంలోని కల్మషాన్ని తొలగించడానికి ఆయుర్వేద గ్రంథాన్ని రచించిన పతంజలి మహర్షికి ప్రపంచమంతా ప్రణమిల్లుతుంది. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రపంచమంతా జరుపుకునే ఒక ఉత్సవమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రతిపాదన మేరకు 2014 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే స్ఫూర్తితో పరిపూర్ణ ఆరోగ్యానికి ఆధారమైన శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతను పెంపొందింపజేయడం అనే లక్ష్యంతో ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. యోగా కేవలం భారతీయ ప్రాచీన వారసత్వ సంపద మాత్రమే కాదు, మానవాళికి లభించిన ఒక అమూల్యమైన వరం. ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం వంటి సమస్యలను నిత్య యోగ సాధన ద్వారా పరిష్కరించుకోవచ్చు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతలను అందించే యోగ సాధనను జీవనశైలిలో భాగంగా మలుచుకోవడం ద్వారా మానవాళి సకల సౌభాగ్యాలతో వర్ధిల్లవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు.
0: సూక్తి చదివిన్నారు. సమర్పణ డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై సరబ్జీత్ కౌర్.

ప్రాప్తవత్యాం భవత్యాం కథయ రహసి కర్ణే మదశానందసూనో కథయ రహసి.

వరమిమముపదేశం ఆద్రియధ్వం నిగమవనేషు.

ఉల్లిగడ్డ సాగు గురించి తెలుసుకుందాం. ఉల్లిగడ్డను కూరగాయలతో కలిపి పచ్చికూరగా ఇంకా తినే పదార్థాలకు రుచి కల్పించడానికి ఉపయోగిస్తారు. వాతావరణంలో పెద్దగా మార్పు లేని ప్రాంతాల్లో ఎదుగుదల బాగుంటుంది. నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు ఉల్లిగడ్డ సాగుకు అనుకూలం. ఉప్పు, చౌడు, క్షారత్వం అలాగే నీరు నిల్వ ఉండే నేలలు ఉల్లి సాగుకు పనికిరావు. ఇక ఉల్లిలో రకాల విషయాన్ని గనక మనం చూసినట్టయితే బళ్ళారి రెడ్, రాంపూర్ రెడ్, వైట్ ఆనియన్, పూసా రెడ్, అర్కా నికేతన్, అర్కా కళ్యాణ్, అర్కా ప్రగతి, S53, అగ్రిఫోండ్ లైట్ రెడ్, అగ్రిఫోండ్ డార్క్ రెడ్, ఇంకా తెలుపు రకాలైన పూసా వైట్ రౌండ్, పూసా వైట్ ఫ్లాట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. బళ్ళారి రెడ్ ఈ రకం విషయానికి వచ్చినట్టయితే పాయలు పెద్దగా ఉంటాయి. పాయలు ఒకటిగా కానీ రెండుగా కానీ కలిపి ఉంటాయి. ఘాటు తక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేయొచ్చు. రాంపూర్ రెడ్, ఇది బళ్ళారి రెడ్ రకంలాగే ఉంటుంది. పాయలు పెద్దగా ఉండి ఘాటు ఎక్కువగా ఉంటుంది. దిగుబడి తక్కువ, పాయలు తెల్లగా ఉంటాయి. నాసిక్ రెడ్, ఈ ఉల్లిపాయలు మధ్యస్థంగా ఉండి ఎరుపు రంగులో ఉంటాయి, ఘాటుగా ఉంటాయి. అగ్రిఫోండ్ డార్క్ రెడ్, ఈ పాయలు ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా ఘాటుగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు, అలాగే వేసవి పంటకి అనుకూలం. పూసా రెడ్, ఈ పాయలు ఎరుపు రంగులో మధ్యస్థంగా అంటే 70 నుంచి 90 గ్రాముల వరకు బరువు ఉంటాయి. తక్కువ ఘాటుతో నిల్వ నాణ్యత ఎక్కువగా ఉంటుంది. దిగుబడి 100 నుంచి 120 క్వింటాల వరకు ఎకరానికి వస్తుంది. అర్కా నికేతన్ పాయలు ఎరుపు రంగులో 100 నుంచి 180 గ్రాముల వరకు బరువు ఉంటాయి. నిల్వ నాణ్యత చాలా ఎక్కువగా ఉంటుంది, ఘాటు ఎక్కువగా ఉంటుంది, దిగుబడి 132 క్వింటాల వరకు వస్తుంది. అర్కా కళ్యాణ్, ఈ పాయల బరువు 100 నుంచి 190 గ్రాముల బరువు ఉంటాయి. దిగుబడి 136 క్వింటాల వరకు ఎకరానికి వస్తుంది. ఆకుమచ్చ తెగుల్ని కొద్దిగా తట్టుకుంటుంది. అర్కా ప్రగతి, ఈ రకం 120 రోజుల్లో కోతకొచ్చే రకం. పాయలు గుండ్రంగా ఎరుపుగా ఉంటాయి. దిగుబడి 130 క్వింటాల వరకు ఒక ఎకరానికి వస్తుంది. S53, వీటి పాయలు మధ్యస్థ గుండ్రంగా ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. 100 నుంచి 120 క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడిగా వస్తుంది. 140 రోజుల్లో కోతకొస్తుంది. అలాగే నిల్వ నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అగ్రిఫోండ్ లైట్ రెడ్, వీటి పాయలు చిన్నవిగా గట్టిగా గులాబీ రంగులో ఘాటుగా ఉంటాయి. నారు పోయకుండా విత్తనాన్ని నేరుగా విత్తుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాకు కూడా తట్టుకుంటాయి. అలాగే ఎగుమతులకు కూడా అనువుగా ఉంటాయి. ఇక ఉల్లి సాగులో విత్తన మోతాదును గనక మనం చూసినట్టయితే ఎకరానికి 3 నుండి 4 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఉల్లి సాగులో నారుమళ్ళని తయారు చేసుకునే విధానాన్ని గనక మనం చూసినట్టయితే నేలను బాగా దున్ని 120 సెంటీమీటర్ల వెడల్పు, 3 మీటర్ల పొడవు గల ఎత్తైన నారుమళ్ళను తయారు చేసుకోవాలి. 2 నుండి 2.5 కిలోల విత్తనాన్ని 200 నుంచి 250 చదరపు మీటర్ల నారుమడిలో పెంచిన నారు ఒక ఎకరం పొలంలో నాటడానికి సరిపోతుంది. విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. నారుమడిలో విత్తనాన్ని పల్చగా వరుసల్లో పోసుకోవాలి. నారుకుళ్ళు తెగులు సోకకుండా 10 రోజులకోసారి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నారు పెరుగుదల దశలో రసం పీల్చే పురుగులు ఆశించకుండా కార్బోఫ్యూరన్ 3 జిగుల్కలు నారుమడిలో చల్లి నీరు కట్టుకోవాలి. ఇక నారుని ప్రధాన పొలంలో నాటే విషయాన్ని గనక మనం చూసినట్టయితే పొలాన్ని 2-3 సార్లు దుక్కుదున్ని చదును చేసుకోవాలి. బోదలు 30 సెంటీమీటర్ల ఎడంలో చేసి బోదకి 2 వైపులా నాటుకోవాలి. నారును 1% బోర్డో మిశ్రమంలో ముంచి నాటడం వల్ల నారుకుళ్ళు తెగులు సోకకుండా ఉంటుంది. నాటే ముందే ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరానికి 1 లీటర్ చప్పును పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెన్ని మిథాలిన్ 30% ఎకరానికి 1.3 నుండి 1.6 లీటర్లు లేదా ఆక్సీ ఫ్లోరోఫిన్ 23.5% 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒకదాన్ని

0: నాటే ముందే పిచికారీ చేసుకోవాలి. లేదా నాటిన 2-3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరానికి ఆక్సీఫ్లోరోఫిన్ 23.5% 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30 నుండి 45 రోజుల మధ్య మళ్ళా కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. నారు నాటిన 75 రోజుల తర్వాత మాలిక్ హైడ్రజైడ్ 0.25% ద్రావణాన్ని చల్లడం వల్ల ఉల్లిగడ్డ మొలకెత్తడం వల్ల కలిగే నష్టం బాగా తగ్గుతుంది. నారు నాటిన 100 నుంచి 110 రోజులకి 1 గ్రాము కార్బన్డిజమ్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే నిలవలో ఉల్లి కుళ్ళడం చాలా వరకు తగ్గుతుంది. ఇక ఉల్లి సాగులో ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే ఎకరానికి 10 టన్నుల పసుపుల ఎరువుతో పాటు 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 నుండి 32 కిలోల భాస్వరం, అలాగే 24 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. వేరుశనగ పిండి లేదా ఆముదప్ పిండి వేసి గొప్పు తవ్వి మట్టిని ఎగదేయడం వల్ల దిగుబడి బాగుంటుంది. నత్రజనిని 2 దఫాలుగా అంటే నాటినప్పుడు అలాగే 30 రోజుల తర్వాత వేసుకోవాలి. నత్రజనితో పాటు పొటాష్ని 2 దఫాలుగా వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది. ఉల్లి సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే నాటిన 60 రోజుల వరకు 12 నుండి 15 రోజుల వ్యవధిలో 4 నుండి 5 తడులు పెట్టుకోవాలి. గడ్డ ఊరే దశలో 6 నుండి 7 రోజుల వ్యవధిలో 7 నుండి 8 తడులు పెట్టుకోవాలి. కోతకి 15 రోజుల ముందుగా నీరు కట్టడం ఆపేయాలి. ఇక ఉల్లిలో సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దాంతోపాటుగా ఆకుల మీద, కాడల మీద ఊదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. వీటి నివారణకి డైమిథయేట్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా మ్యాంకోసేప్ 3 గ్రాములు లీటర్ నీటికి చప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఉల్లిలో ఆకు తినే పచ్చ పురుగుల నివారణకి కార్బరిల్ 3 గ్రాములు లేదా ప్రఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లిని ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే ఆకుమచ్చ తెగులు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకుల మీద ఊదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు తెగులు ఉధృత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 3 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ లేదా మ్యాంకోజెబ్ కలిపిన మందుని 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఉల్లిలో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యల విషయానికి వచ్చినట్టయితే ధాన్యపు పంటలతో పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎకరానికి 80 కిలోల చొప్పున వేపపిండిని వేయడం వల్ల నులి పురుగులు అలాగే నేలలో ఉన్న శిలీంధ్రాలు నాశనం చేయబడతాయి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు పూసిన డబ్బాలు ఎకరానికి 2 చొప్పున పెట్టుకున్నట్టయితే రసం పీల్చే పురుగులు ఆకర్షింపబడతాయి. తామర పురుగుల నివారణకి జెట్ నాజిల్ పంపుతో నీటిని చల్లుకోవచ్చు. కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదా 3 గ్రాముల థైరమ్ని కలిపి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకి అల్లిక రెక్కల పురుగుల్ని మొక్కకి 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశలో పురుగుల నివారణకి 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఉల్లి సాగులో గడ్డలు పీకడానికి ముందు నీళ్లు కట్టడం ఆపేయాలి. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉంచి కోసుకోవాలి. గడ్డలు పీకిన తర్వాత వాటిని ఒక వరుసలో ఉంచి ఆరపెట్టాలి. 50% ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టచ్చు. ఉల్లిలో క్యూరింగ్ వల్ల పొర రంగు వృద్ధి చెందుతుంది. 3 నుండి 4 రోజులు పొలం మీద ఎండపెట్టి తర్వాత 10 నుండి 12 రోజులు నీడలో ఎండపెట్టి ఆ తర్వాత నిల్వ చేస్తే నష్టం చాలా వరకు తగ్గుతుంది. పరిపక్వం కాని చిన్న చిన్న పాయల్ని ఎప్పుడూ నిల్వ చేయకూడదు. సుమారుగా 4 నుండి 6 సెంటీమీటర్ల పరిమాణం కలిగిన మధ్యస్థమైన పాయలు మంచి నిల్వ గుణాన్ని కలిగి ఉంటాయి.
1: పొలం పనులు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారు. అలాగే రేపు జరిగే వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాలు ప్రకృతి విపత్తులపై ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాల సమయంలో మున్సిపల్ పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలు బ్లాక్ స్పాట్లపై ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తాపడి నిన్న 4 మృతి చెందారు. ఒక వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో నదిలో పడవ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని, వీటిలో 6 రక్షించగా 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి నిన్న పరామర్శించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ,
1: పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితి రాకూడదు. చాలా సార్లు చెప్తా ఉన్నాము, నీళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేస్తాము. 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా ఇంకేమైనా చేయించా ఆలోచిస్తాం తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అందంగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకున్నాము.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తూ తక్షణమే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అధికారులతో సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ఈ ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సర్వే 14 జూలై వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏసు సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యార్థులకు త్వరలో ల్యాప్టాప్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం, విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ వంటి అంశాలు, ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో పౌర సరఫరాల రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
4: ఫస్ట్ టైం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ అని తీసుకొచ్చాం. ఏ రేషన్ షాప్లైనా తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ డిజైన్ చేసాం. కొత్త రేషన్ కార్డ్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అండి. ఇప్పుడు ఈ రోజున మీరు వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అదే విధంగా ఆన్లైన్ పోర్టల్లో మీరు చేసుకోవచ్చు. స్థానికంలో మన స్వర్ణ సచివాలయం దగ్గరికి వెళ్లి మీరు గ్రామంలో కానీ వార్డు కానివ్వండి, మీరు నమోదు చేసుకుంటే మీకు 15 రోజుల్లోపే మీకు కార్డ్ డెలివరీ అయ్యే విధంగా సరఫరా చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో 1,29,00,000 మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేయగలిగాం. సుమారు 30,831 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి మేము జమ చేశాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఓటరు జాబితాల్లో పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన ధృవపత్రాలు సమర్పించి పేర్ల నమోదు సవరణ ప్రక్రియను సులభతరం చేయాలని అన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయని, మరో 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశముందని పేర్కొంది. ప్రముఖ తెలుగు అభ్యుదయ విప్లవ కవి శ్రీశ్రీగా ప్రసిద్ది చెందిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు వర్ధంతి ఈరోజు. 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ అభ్యుదయ భావాలతో తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా సంకలనాలతో పాటు తెలుగు చలనచిత్ర గీతాలను, రేడియో నాటికలను రచించారు. ఆయన రచించిన మహాప్రస్థానం ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అనర్ఘరత్నంగా పేరు పొందింది. తెలుగు సాహిత్యపు దశ దిశను మార్చిన పుస్తకంగా మహాప్రస్థానం ప్రసిద్ధిగాంచింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. 20వ శతాబ్దపు ఆధునిక తెలుగు కవితకు చుక్కానిగా నిలిచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న తుదిశ్వాస విడిచారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అమలవుతున్న తాలిమే హునర్ పథకం కింద ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటర్ విద్యకు ఎంపికైన విద్యార్థులకు విజయవాడలో నిన్న అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, తాలిమే హునర్ పథకం కింద నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రితో ఈరోజు సమావేశం కానున్నారు. వర్షాకాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిజిటలీకరణ ప్రక్రియ ద్వారా పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: శ్లోక విశ్లేషణ ఉంటాయి. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగ దర్శిని ఆరోగ్య బీమా కార్యక్రమంలో ఆరోగ్య బీమా ఉపయోగాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ కె శ్రీపతి గారి ప్రసంగం వింటారు. అనంతరం కొల్లేటి జాడలు ధారావాహిక కార్యక్రమంలో రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి మంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందేశ్వర్ రెడ్డి. 8:35 ఫిలిం గీతాలు, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాజేశ్వరి పద్మనాభన్ గారి వీణన వీణావాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి కార్యక్రమం, 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం, అనంతరం రాబోయే అతిథి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30 ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శ్రీ ముత్తుకూరి వెంకటేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 ఫిలిం గీతాల కార్యక్రమం ఉంటుంది. 12:10 లాహిర్ లాహిర్లో, ఇక మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమంలో ప్రమాదంలో కంటికాయాలు ఆధునిక చికిత్స ఈ అంశంపై డాక్టర్ యనమందల సుజాత గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. అనంతరం కార్మికుల కార్యక్రమంలో కనిగిరి రైతు షార్ట్ స్టోరీ ప్రసారమవుతుంది. శ్రీ గోగిశెట్టి చెంచు మోహన నాయుడు గారు ఈ కథని వివరిస్తారు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో సమాజ సేవే లక్ష్యంగా సాగిపోతూ ఈ అంశంపై శ్రీమతి ఇందుకూరు విజయలక్ష్మి గారు, జాతీయ అవార్డు గ్రహీత, వీరితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం లలిత గీతాలు, కొన్ని విశేషాలు ఉంటాయి. 2:30 లలిత గీతాలు, 3:00 ప్రాయోజిత కార్యక్రమం, ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 పదవ తరగతి విద్యార్థుల కోసం హిందీ పాఠం, 10:00 శ్రీ ఎస్ గిరిధరరావు, విద్యార్థి సుజిత్ కౌశల్. 4:45 రంగస్థలి కార్యక్రమంలో కురుక్షేత్రం నుంచి, నాటకం నుంచి అర్జునుడు ఏకపాత్ర, నిర్వహణ శ్రీ అన్నందల బ్రహ్మయ్య, హార్మోనియం శ్రీ సిహెచ్ చెంచయ్య. ఇక 6:30 పల్లెసీమల కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం ఈ అంశంపై డాక్టర్ ఎం శిరీష్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో తీగజాతి కూరగాయల విత్తనోత్పత్తి ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి కడప కేంద్రం సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. 102.2 MHz ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. తెలుగులో వార్తలు మరికొద్ది క్షణాలలో.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా అధ్యక్షుడు రాబర్ట్ ఫీకో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడత ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. ఈ పర్యటన భారత స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలు అన్వేషించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మోదీ అన్నారు. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోలతో జరగబోయే సమావేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ సోషల్ మీడియాలో తెలియజేశారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో మోదీ స్లోవేకియా పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో భారతదేశానికి ఉన్న నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే మోదీకి ఘన స్వాగతం లభించిందని, సంప్రదాయ స్లోవాక్ ఆతిథ్యం ఇచ్చారని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేశారు. నిన్న ప్రధానమంత్రికి స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ ప్లనర్ స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లుచ్నికా ఆన్సాంబుల్ కు చెందిన స్లోవాక్ సంగీతకారులు వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ప్రధానమంత్రికి ఈరోజు అధికారికంగా స్వాగతం లభించనుంది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూడిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని తన ఫ్రాన్స్ పర్యటన మొదటి విడతను ముగించారు. ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి అంశాలపై ఒక ప్రతిష్టాత్మకమైన కార్యాచరణను ఇరు దేశాలు ఆవిష్కరించడంతో ప్రధానమంత్రి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగ్గా నిలిచింది. రాబోయే సంవత్సరాల్లో కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారానికి మార్గదర్శకంగా నిలిచే భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని కూడా ఆమోదించడం ప్రధానమంత్రి పర్యటనలో ఒక ప్రధానమైన మైలురాయి. అంతకుముందు ప్రధానమంత్రి భారత్ ఇన్నోవేట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 120కి పైగా భారతీయ అంకుర పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: आज भारत में एक स्टार्टअप रिवॉल्यूशन हो रहा है. इस रिवॉल्यूशन में भारत का नौजवान एक नए माइंडसेट के साथ मानवता के हित में समस्याओं के समाधान ढूंढ रहा है और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स. आप सबको 100-125 स्टार्टअप दिख रहे हैं, लेकिन भारत में ऐसे 2 लाख से ज्यादा स्टार्टअप का मेगा पूल है और अब ये सारे स्टार्टअप एक नई ऊर्जा के साथ भारत और वर्ल्ड इकोनॉमी की ग्रोथ में कंट्रीब्यूट कर रहे हैं.
0: एआई गवर्नेंस पर उम्मड़ी भारत फ्रांस एआई वर्किंग ग्रुप एर्पाटुनु 2 దేశాలు ప్రకటించాయి. అదేవిధంగా ఆర్థిక భద్రతా చర్చలను కూడా ప్రారంభించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే లక్ష్యం కోసం ఒక ఉన్నత స్థాయి వార్షిక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడానికి భారత ఫ్రాన్స్ దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో ఆయన జరిపిన చర్చల వివరాలపై నీస్ నగరంలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించింది. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030 ఈ పర్యటనలో కీలకమైన ఫలితమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అభివర్ణించారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియోన్ నగరంలో ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G7 సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరవుతారు. సభ్య దేశాలతో పాటు ఫ్రాన్స్ ఈ సదస్సుకు భారత్, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యుక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను అవుట్ రీచ్ భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించింది. G7 సదస్సులో భారత్ ఒక భాగస్వామ్య దేశంగా పాల్గొనడం ఇది 13వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరిగే అవుట్ రీచ్ సెషన్లలో పాల్గొంటారు. G7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ పాల్గొనడం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిఫలిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా జవార్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ఈ ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మొదటి విమానం ఉదయం 7:05 లక్నో నుంచి బయలుదేరి 8:05 నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేలాగా షెడ్యూల్ చేశారు. నోయిడా నుంచి బెంగళూరుకు మొదటి సాధారణ వాణిజ్య విమాన సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. జవార్ విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరే మొదటి విమానం ఉదయం సమయానికి టేకాఫ్ కానుంది. ఈ తొలి విమానంలో జవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్తో పాటు 20 మంది మహిళలతో కలిపి మొత్తం 172 మంది రైతులు ప్రయాణిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పునః పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుతో ప్రమేయం ఉన్నట్టు అనుమానం వచ్చిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని నిన్న 9 గంటల పాటు విచారించింది. నిన్న భవానీ భవన్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ అభిషేక్ బెనర్జీలను దర్యాప్తు సంస్థ విచారించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నిన్న హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో జర్మనీ టోర్నమెంట్లో తొలిసారిగా ఆడుతున్న కురకౌను 7-1 గోల్స్ తేడాతో ఓడించింది. మరొక మ్యాచ్లో టెక్సస్లోని డల్లాస్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎఫ్ ప్రారంభ మ్యాచ్లో జపాన్ నెదర్లాండ్స్ అట్ల జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్తో డ్రాగా ముగిసింది. ఈరోజు గ్రూప్ ఎఫ్ మ్యాచ్లో టునీషియా, స్వీడన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో స్పెయిన్ జట్టు క్యాబోవడేతో తలపడుతుంది. మహిళల T20 ప్రపంచకప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో నిన్న రాత్రి ఎడ్బాక్స్టన్లో జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ను 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు 171 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆల్అవుట్ అయింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈవేళ ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. దేశంలో అనేక చోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వన 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 42వ శ్లోకం.
2: శమోదమస్తపశౌచు క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం.
1: శమః అంతరింద్రియ అనగా మనోనిగ్రహం, దమః బహిరింద్రియ నిగ్రహము, తపః శారీరక వాచిక తపస్సు, శౌచం వెలుపల లోపల శుచిత్వము, క్షాంతిః సహనము, ఆర్జవం ముక్కుసూటితనము, ఏవచ మరియు జ్ఞానం అనగా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానము, విజ్ఞానం అనగా ఆధ్యాత్మిక అనుభూతి, ఆస్తిక్యం అంటే శాస్త్రాల మీద భగవంతుడి మీద విశ్వాసము అనేవి, స్వభావజం బ్రహ్మకర్మ పూర్వజన్మ నుంచి సంప్రాప్తమైన బ్రాహ్మణ కర్మలు.
2: శమోదమస్తపశౌచు క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ.

0: మేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అర్జున, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, శారీరక, మానసిక, వాచిక తపస్సులు, లోపల వెలుపల శుచిత్వము, సహనము, ముక్కుసూటితనము, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానము, జ్ఞానానుభూతి, వేదశాస్త్రాల మీద భగవంతుడి మీద విశ్వాసము అనేవి బ్రాహ్మణులకు స్వభావసిద్ధమైన కర్మలు. కర్మలను పంచిచ్చేవి గుణాలే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ శ్లోకంలోని కర్మలన్నీ సత్వగుణ ప్రధానంగా కనిపిస్తున్నాయి. కనుక ఏ వర్ణం వారికైనా సరే సత్వగుణం ప్రబలంగా వికసించి ఉన్నప్పుడు ఈ శ్లోకంలోని కర్మలన్నీ సహజంగా సంక్రమిస్తాయని ఈ శ్లోకం సూచిస్తోంది.
1: జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ.

0: జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఉదయ రేఖల కార్యక్రమంలో, తరువాత వినియోగదర్శిని కార్యక్రమంలో ఆరోగ్య బీమా ఉపయోగాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ కె శ్రీపతి గారి ప్రసంగం వింటారు.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. మనిషికి ఎంత సంపద ఉన్నా, ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా, ఆరోగ్యం లేకపోతే ఆ సంపదకు, ఆ పదవికి విలువే ఉండదు. అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న ఆహార అలవాట్లు, పర్యావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి తదితర కారణాల వల్ల మన ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు కొత్త రోగాలు పుట్టుకొస్తుంటే, మరొకవైపు ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు అమాంతం ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ జ్వరానికి కూడా వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నేడు దాపురించింది. ఒక్కసారి ఇంట్లో ఎవరైనా పెద్ద అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తే అప్పటి వరకు పైసా పైసా కూడబెట్టుకున్న జీవితకాలపు పొదుపు అంతా క్షణాల్లో కరిగిపోతుంది. పిల్లల చదువుల కోసమో ఇంటి కోసమో దాచుకున్న డబ్బులన్నీ ఆసుపత్రి పాలవుతాయి. కొన్నిసార్లు ఆసుపత్రి బిల్లుల కోసం అప్పుల పాలు కావాల్సిన దుస్థితి కూడా వస్తుంది. ఇలాంటి ఊహించని ఆర్థిక విపత్తుల నుంచి మన కుటుంబాన్ని రక్షించే అభయహస్తమే ఆరోగ్య బీమా. ఈనాటి వినియోగదర్శిని కార్యక్రమంలో ఈ ఆరోగ్య బీమా వల్ల కలిగే ఉపయోగాలేమిటి, సంస్థలు మరియు ప్రభుత్వాలు అందిస్తున్న అండదండలు ఎలా ఉన్నాయి, అలాగే ఒక వినియోగదారుడిగా పాలసీ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం. సాధారణంగా ఆరోగ్య బీమా అనగానే ఆసుపత్రి బిల్లుల భారం మన జేబు మీద పడకుండా కాపాడే ఒక రక్షణ కవచం అని మనకు తెలుసు. ఈ ఆరోగ్య భద్రతను కల్పించడంలో ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వాలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. ముందుగా ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల విషయానికి వస్తే, అనేక యాజమాన్యాలు తమ సిబ్బందికి కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను సంస్థ తరపున ఉచితంగా లేదా నామమాత్రపు ప్రీమియంతో అందిస్తూ విశేషమైన అండగా నిలుస్తున్నాయి. దీనివల్ల ఆయా ఉద్యోగులకే కాకుండా వారి జీవిత భాగస్వామికి, పిల్లలకు, వృద్ధులైన తల్లిదండ్రులకు కూడా ఎంతో ఆర్థిక భరోసా లభిస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం నిశితంగా గమనించాలి. ఈ కార్పొరేట్ పాలసీలు మీరు ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంతకాలం మాత్రమే వర్తిస్తాయి. ఒకవేళ మీరు ఉద్యోగం మారినా లేదా పదవీ విరమణ చేసినా ఆ మరుక్షణం నుంచి ఈ బీమా సదుపాయం ఆగిపోతుంది. అందుకే కంపెనీ ఇచ్చే బీమా ఉన్నప్పటికీ మనకంటూ సొంతంగా ఒక వ్యక్తిగత ఆరోగ్య బీమా ఉండటం ప్రస్తుత కాలంలో ఎంతో అవసరం. మరోవైపు ఇలాంటి కార్పొరేట్ సదుపాయాలు లేని సామాన్యులకు, నిరుపేదలకు వైద్యం భారం కాకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వాలు కూడా అద్భుతమైన ఆరోగ్య బీమా పథకాలను అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది నిరుపేద కుటుంబాలకు ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దారిద్ర్యరేఖ దిగువన ఉన్న పేదవారికి ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ ఎందరో ప్రాణాలను నిలబెడుతున్నాయి. ప్రభుత్వమే స్వయంగా ఈ బీమా ప్రీమియం చెల్లిస్తూ అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తోంది. ఆరోగ్య బీమా ప్రధాన ఉపయోగాలు చూస్తే, సొంతంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను మరింత లోతుగా పరిశీలిస్తే, దీని ద్వారా బీమా సంస్థతో ఒప్పందం ఉన్న నెట్వర్క్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ లభిస్తుంది. చేతిలో 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండానే నేరుగా బీమా సంస్థే ఆసుపత్రికి బిల్లు చెల్లిస్తుంది. కంగారులో డబ్బు కోసం స్నేహితులను, బంధువులను అడగాల్సిన పని తప్పుతుంది. చాలామందికి ఉన్న ఒక అపోహ ఏమిటంటే కేవలం ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పటి బిల్లులు మాత్రమే వస్తాయని. కానీ అది నిజం కాదు. ఆసుపత్రిలో చేరడానికి ముందు 30 లేదా 60 రోజుల పాటు నుండి మనం చేయించిన రక్త పరీక్షలు, స్కానింగ్ల ఖర్చులను కూడా మంచి పాలసీలు అందిస్తాయి. అలాగే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత కూడా 90 నుంచి 180 రోజుల పాటు వాడే మందుల ఖర్చులను సైతం మనం బీమా ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనిని ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ సదుపాయం అంటారు. అంతేకాకుండా కంటి శుక్లాలు, కిడ్నీ, డయాలసిస్ లాంటి వాటికి ఇప్పుడు 24 గంటలు ఆసుపత్రిలో ఉండాల్సిన పనిలేదు. ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేయచ్చు. ఇలాంటి వాటిని డే కేర్ చికిత్సలు అంటారు. వీటికి కూడా ఆరోగ్య బీమా పూర్తి కవరేజ్ కల్పిస్తుంది. కొనుగోలులో పాటించాల్సిన మెలకువలను చూసినట్లయితే, ప్రయోజనాలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ పాలసీ తీసుకునేటప్పుడు మనం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. చాలామంది నాకు 10 లక్షల పాలసీ ఉంది కదా అన్న ధీమాతో ఆసుపత్రికి వెళ్తారు. కానీ తీరా బిల్లు కట్టే సమయంలో క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వినియోగదారులుగా మనం కొన్ని మెలకువలు పాటించాలి. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం, దాపరికాలు వద్దే వద్దు. బీమా తీసుకునే సమయంలో ఏజెంట్ అడిగే ఫామ్లో మీ ఆరోగ్య వివరాలు స్పష్టంగా తెలపాలి. మీకు అప్పటికే బీపీ, షుగర్, ఆస్తమా లేదా థైరాయిడ్ లాంటి సమస్యలు ఉంటే చెప్తే ప్రీమియం తగ్గుతుందేమో అని దాచిపెట్టకూడదు. క్లెయిమ్ సమయంలో ఆ విషయం డాక్టర్ రిపోర్టుల ద్వారా బయటపడితే సంస్థ

0: పాలసీనే రద్దు చేసి ఒక్క రూపాయి కూడా చెల్లించదు. ఆ తర్వాత మనం గమనించాల్సిన మరొక కీలకమైన అంశం వెయిటింగ్ పీరియడ్ లేదా నిరీక్షణ సమయం. మీరు పాలసీ తీసుకున్న మొదటి రోజే అన్ని జబ్బులకు కవరేజ్ రాదని గ్రహించాలి. ప్రమాదాలకు మాత్రమే మొదటి రోజు నుంచి కవరేజ్ ఉంటుంది. సాధారణ జ్వరాలు, ఇన్ఫెక్షన్లకు పాలసీ తీసుకున్న 30 రోజుల తర్వాత కవరేజ్ మొదలవుతుంది. ఇక అప్పటికే మీకున్న వ్యాధులకు మరియు హెర్నియా, కిడ్నీ స్టోన్స్, గర్భాశయ ఆపరేషన్లు, మోకాళ్ల మార్పిడి లాంటి నిర్దిష్ట సర్జరీలకు బీమా సంస్థను బట్టి 2 నుంచి 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ వ్యవధి ముగిశాకే ఆ వ్యాధులకు క్లెయిమ్ వర్తిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే వయసు పైబడిన వృద్ధులకు ఇచ్చే పాలసీలో కోపేమెంట్ అనే నిబంధన కూడా ఉంటుంది. అంటే ఆసుపత్రి బిల్లుల్లో 10 లేదా 20% వినియోగదారుడే స్వయంగా భరించాల్సి వస్తుంది. 1 లక్ష బిల్లు అయితే 20,000 మనమే కట్టాలి. కాబట్టి వీలైనంతవరకు ఈ కోపేమెంట్ లేని పాలసీలు ఎంచుకోవడం ఉత్తమం. మరొక ప్రధానమైన అంశం ఆసుపత్రి గదే అద్దె పరిమితులు. దీనినే రూమ్ రెంట్ లిమిట్స్ అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. కొన్ని పాలసీలలో గది అద్దెను మొత్తం బీమాలో 1% మాత్రమే ఇస్తామని రాసి ఉంటుంది. అంటే 3 లక్షల పాలసీ అయితే రోజుకు 3,000 మాత్రమే గది అద్దె ఇస్తారు. ఆ పరిమితిని మించి మనం 6,000 అద్దె ఉన్న గది తీసుకుంటే కేవలం ఆ 3,000 వ్యత్యాసమే కాదు, ఆ గదికి తగ్గట్టుగా పెరిగే డాక్టర్ ఫీజులు, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలలోని భారం కూడా మనమే భరించాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు గది అద్దె పరిమితి లేని, అంటే నో రూమ్ రెంట్ క్యాపింగ్ పాలసీలను ఎంచుకుంటే ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఈ అద్దె సమస్య ఉండదు. ఇక అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ఏవి కవర్ అవుతాయి, ఏవి కావు అనేది కూడా తెలుసుకోవాలి. సాధారణంగా పళ్ళు పీకించుకోవడం లాంటి దంత చికిత్సలు, అందం కోసం చేయించుకునే కాస్మెటిక్ సర్జరీలు, బరువు తగ్గడానికి చేసే శస్త్రచికిత్సలు, కళ్లద్దాల ఖర్చులు ఆరోగ్య బీమా పరిధిలోకి రావు. ఈ మినహాయింపుల జాబితాను, ఎక్స్క్లూజన్స్ను పాలసీ డాక్యుమెంట్ చదివి తెలుసుకోవాలి. చివరగా క్లెయిమ్ సమయంలో మనం పాటించాల్సిన విధానం కూడా సక్రమంగా ఉండాలి. మన పాలసీ కవర్ చేసే నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా ఎప్పుడూ మన దగ్గరే ఉంచుకోవాలి. ఆపరేషన్ చేయించుకోవాలని ముందే ప్లాన్ చేసుకుంటే కనీసం 48 గంటల ముందు బీమా సంస్థకు లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ TPAకి సమాచారం ఇవ్వాలి. అదే అనుకోని ప్రమాదం జరిగి అత్యవసరంగా ఆసుపత్రిలో చేరితే చేరిన 24 గంటలలోపు తప్పనిసరిగా కస్టమర్ కేర్కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేయాలి. దీన్ని ఇంటిమేషన్ అంటారు. అలా చేయకపోతే ప్రాసెస్ ఆలస్యమవుతుంది. ఈ విషయాలన్నీ పాటించిన తర్వాత కూడా ఎవరైనా మీకు సేవలు సరిగ్గా అందించకపోతే ఇన్సూరెన్స్ ఆంబుడ్స్మన్కు ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉంటుంది. అలాగే సేవలు నచ్చకపోతే మీ పాత ప్రయోజనాలు ఏవీ పోకుండా వేరే కంపెనీకి మారే పోర్టబిలిటీ సదుపాయం కూడా IRDAI కల్పించిందని మర్చిపోకండి. ఆరోగ్య బీమా అంటే ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్ 80D కిందకు పన్ను మినహాయింపు వస్తుందని కదా చాలామంది పాలసీలు తీసుకుంటారు. పన్ను ఆదా అనేది ఇందులో తురికే ఒక అదనపు ప్రయోజనం మాత్రమే. మీ కుటుంబానికి ఒక ఆర్థిక రక్షణ కవచంగా నిలవడమే దీని అసలు ఉద్దేశం. కారుకు బైకుకు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఎంతో శ్రద్ధగా ఇన్సూరెన్స్ కట్టే మనం అమూల్యమైన మన ఆరోగ్యానికి, మన కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు ఆరోగ్య బీమా కల్పించడం మర్చిపోకూడదు. వినియోగదారులుగా మనం ఏజెంట్ చెప్పిన మాటలకే పరిమితం కాకుండా మన పాలసీ డాక్యుమెంట్ను చదివి అర్థం చేసుకున్నప్పుడే దాని పూర్తి ప్రయోజనాన్ని మనం పొందగలం. అవగాహన పెంచుకుందాం, ఆరోగ్యానికి భద్రతనిద్దాం.
1: మీరింతవరకు వినియోగదర్శన కార్యక్రమంలో ఆరోగ్య బీమా ఉపయోగాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ కె శ్రీపతి గారి ప్రసంగం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. ఉదయరేఖల కార్యక్రమంలో

0: కావాలి. లేకపోతే కాకపోతే నీరు లేక అందరూ వచ్చిన జనం అంటే అదే సహాయపడు. నువ్వు పావులు జనం కోవాలి అదే కోసే కోటేశ్వరం. నువ్వు చాపల కుమారు మీరు ఎక్కడ చెంత పాడాలండి అలా తీసుకొని కొన్న కావాలా గంటలో మనం పెట్టాల పాడాలి ఎక్కడ ఈ ఏడాది కాలేజ్ అంతగా తీర్చాల మన పడైపోతే రేపటి నీళ్ళు వస్తాయి. అది చుట్టూ ఎక్కి నీళ్లు ఎక్కడ కనీసం 2-3 రోజులు ఉంటుంది.
1: వెళ్ళిపోయారు. అది సరే, ఇంతకీ తక్కెళ్ళపాడు వాళ్ళు కావాకట్ట తీయడానికి ఒప్పుకోకపోతే
2: వాళ్ళు తీసేదేంటి, మనమే తీద్దాం. తీయకపోతే పుచ్చలు లేచిపోతాయి.
3: ఓడు ఊరుకోండిరా, ఆలు లేదు సూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నాడంట, మీలాంటోడే వెనకటకొకడు. మనం వెళ్ళాలా, వాళ్ళని కలవాలా, అడగాల, వాళ్ళు తీయమనాలిగా. అప్పటి మాట ఇప్పుడెందుకు? ఇదిగో రంగయ్య బావా, నువ్వు వెళ్ళి తినేసినా, చాలా దూరం నుంచి వచ్చావు గాని చూస్తున్నావుగా ఇలా వరస. వీళ్ళు వెళ్తే అయ్యే పని కూడా సెడగొట్టి సెడవధానాలు చేస్తారు. మనం వెళ్ళి ఎట్లాగో వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకుని కాలు విడిపించుకొద్దాం.
2: వాళ్ళని బతిమాలేదేంది, కాలవా ఆ ఊరు వాళ్ళ అబ్బసొత్తా తాత సొత్తా. గవర్నమెంట్కి ఇట్ట చేశారని ఒక ఉత్తరం రాస్తే ఆ ఊరు వాళ్ళందరినీ తీసుకెళ్ళి బొక్కలో తోస్తారు. పంట కాలువకి అడ్డుగట్ట కట్టడం నేరం తెలుసా?
3: తెలుసు. ఇదంతా అయ్యేసరికి వర్షాకాలం పోయి మళ్ళీ యాసకాలం వచ్చి కాలువలు ఎండిపోతాయని కూడా తెలుసు. గవర్నమెంట్ వాడితో పెట్టుకుంటా, అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా అని. వాళ్ళు వచ్చి వీళ్ళని బొక్కలో వేసి తొక్కేదాకా ఏ తొక్కలో నీళ్ళు తాగి బతుకుతావు? ఏరినా కొడకాని.
2: మాకేం తెలుసు, అడ్డుకట్ట కట్టారు తీస్తారు, అందాక ఆగాలి. మరి మాకు ముందొస్తుంది నీరు, మీరు కడగట్టునున్నారు, చివరిలో మీకు వస్తుంది. ఓపిక పట్టాలా?
3: అలా కాదు, మంచినీళ్ళు లేవు, చెరువు ఎండింది, ఎవరికీ గుక్కుడు నీళ్ళు లేవు. మీరు కాలం గట్టు మీద కట్ట తీయాలి.
1: ఇదిగో మిమ్మల్నే కనీసం 1 వారం రోజులు కిందికి నీళ్ళు వదలండి. 3 రోజుల జనం తాగే మంచినీటి చెరువులకు నీళ్లు పెట్టుకుంటాం. తర్వాత కావాలంటే మరో వారం మీరు అడ్డు కట్టేసుకున్నా మాకేం అభ్యంతరం లేదు.
2: రైటే, మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఆకుమలు ఎండిపోతాయి, పొలాలు దెబ్బతింటాయి. కొన్ని రోజుల తర్వాత చూద్దాం, ఇప్పుడేం చేయలేం.
1: ఇలా అయితే మేము ఊరుకున్నా మా ఊళ్ళని కుర్రాళ్ళు ఊరుకోరు, వాళ్ళదాకా అనవసరం. జనం ఊరుకోరు, తర్వాత మీ ఇష్టం. ఆ పైన మీ వాళ్ళు ఇట్టా చేశారని మా ఊరికి మీ ఊరాళ్ళు రావద్దు, మమ్మల్ని అడగొద్దు. మా మంచికే కాదు, మీ మంచికే చెబుతున్నాం.
2: మేమేం చేయలేం, మీరెట్టా చేసుకుంటారో మాకు తెలియదు. మేము చెప్పేది ఇంతే, ఆ పైన మీరేమైనా చేసుకోండి, మా మంచి మేము చూసుకోవాలిగా.
4: ఇక్కడ తాగడానికి నీళ్ళకి సత్తా ఉంటే వాళ్ళ పొలాలకు నీళ్లు కావాలా?
5: వాళ్ళు కాలువలకి తూముల నుంచి కూడా కాదు, గండ్లు కొట్టి ఆకుమళ్ళకి పొలాలకి నీరు పెడతారా?
6: వాళ్ళు ఎక్కడ న్యాయంగా ఉంటారు? మనకు కావాల్సిన నీళ్ళు ధర్మంగా ఇవ్వరాలు.
4: మీ బొమ్మ కాకపోతే వాళ్ళు మీ మాటలు వింటారా?
5: 3 రోజుల జనం మంచినీళ్ళు లేక రోగాలతో సస్తా ఉంటే వాళ్ళు నీళ్ళు ఇవ్వనంటారా?
6: ఇదిగో ఇవాళే చాటింపు వేయించండి వెంటనే. రేపు పొద్దున్నే తక్కిళ్ళపాడెళ్ళి కాలువ తెచ్చుకుందాం.
4: అవును, అవతల కాలువకి గళ్ళు కొట్టనివ్వకూడదు.
5: ఎవడైనా కొట్టినా పూర్తి చేద్దాం.
6: వారం రోజులు అలా చూసుకోవాలి, వంతుల వారి కాపలా ఉందాం.
5: అంతే అంతే అంతే. కొట్టండిరా గట్లు.
4: రండి ఇక్కడ గట్టు తీయండి.
5: ఎవడొస్తాడో చూద్దాం. మాకు తాగే నీళ్లు లేవు, మీ పొలాలకు నీళ్ళా?
6: ఒరే అక్కడ కొట్టండిరా. కొట్టు కొట్టు, ఆ నీళ్లు పారుతున్నాయి.
4: ఎవడైనా వచ్చాడా చూద్దాం.
5: ఎవడొస్తాడరా రండి.
6: ఒరే కాలువ గట్టు గళ్ళన్ని పూడ్చండిరా. ఆ పూడుస్తున్నా.
4: ఆ పలుగందుకో
5: ఏమిరా పారా.
6: కొడుకులు ఒక్కడు లేరు, పులిపోరు దెబ్బంటే ఉంటారా?
5: రమ్మను చూసుకుందాం.
4: ఏంటి వాళ్ళు వచ్చేది?
5: అడ్డం రమ్మను గండిలోనూ పూడ్చి పెడతాం.
4: నీళ్ళు చచ్చే కంటే నీటి కోసం చావడం గొప్పరా.
6: ఒరే కత్తులు తిప్పడం ఆపండిరా. సాములు గారేడు ఆపండహ, ఎవడు లేడు.
5: ఎవడైనా వస్తాడేమోనే మావా. ఒరే మన ఆడవాళ్ళు కూడా వచ్చేసారా చూడండి, వాళ్ళ మీద కారపుంతలు ఇస్తున్నారు.
6: నాయాలు పరిగెత్తి తలుపులు మూసుకుంటున్నారు బావా.
4: భయపడి సత్తున్నారు. ఏ ఎందుకంత అన్యాయం, మాకు తాగునీరు లేకుండా చేస్తారా?
5: రండిరా చూస్తాం మీ సంగతి. ఒరే ఆ గడ్డివాములోంచి గడ్డి మోపులు తండి.
6: యహ కాలవలతో మట్టి తవ్వండి.
4: గళ్ళన్నీ పూడ్చేయండి.
5: చూడండిరా ఆ తూములన్నీ పూడ్చేయండి, ఎవడొస్తాడో చూద్దాం. వారం దాకా ఎవడైనా గళ్ళు కొట్టినా తూములు తెరిచినా అడ్డుకట్ట చేసినా ఈసారి దూసేది గడ్డి మామూలు కాదు మీ తలలో.
6: ఎవడొస్తాడు రా, చూద్దాం చూద్దాం, ఇక్కడే
5: కాపలా ఉందాం. మాకు నీళ్ళు ఇవ్వకుండా మీ పొలాలకు నీళ్ళ, మేము చావాలా? మీరు ఆకుమళ్ళు పెంచుతారా?
6: పులిపర్రు చింతపాడు అంటే ఏమనుకుంటున్నారా? మీ సంగతి చూస్తాం.
4: మా జోలికి కానీ మా వాళ్ళ జోలికి కానీ వస్తే మీ మక్కిలేర కొడతాం.

0: ఆపండి, నీళ్లు తెలుస్తుంది.
1: పెద్దోళ్ళు అడిగితే నీళ్లుగుతారా? కాలం నీటి జోలికి రండి. ఏం జరుగుతుందో చూద్దురు గాని.
2: చూద్దురు గాని.
1: అమ్మా, మంచినీళ్ళు కాబట్టి తెచ్చా.
3: బాబు, ఒంటింటో బాన్లోను పక్కన దబరా గిన్నెల్లో ఇవి పోసేసి ఇంకొక ఆవిడ తీసుకురా నాన్న, నీకు పుణ్యం ఉంటది. మళ్ళా రేపొద్దున దాకా మంచినీళ్ళకి తడుకోకల్లా.
1: నీ ఎన్ని నీళ్ళైనా చాలవే నీకు. ఈ సీనిగాడిని చూడు, రంగయ్యమ చిన్న కావిడ బద్దతో బుల్లు కావిడ చేశాడు. చిన్న తేపాలలో పెట్టుకుని ఈడు
3: మా నాయనే, నువ్వు మా ఇంటికి అడిగి మంచినీళ్ళు మోస్తున్నావయ్యా.
1: ఆడి తేపాలలో ఆడు, వద్దంటే ఎండో.
4: ఓ జ్రమ్మదినా,
3: పని అయిపోయిందా?
4: పనే, ఇప్పుడెక్కడవుతుంది. అయినా ఒక పని అయితే ఇంకో పని తయారవుతుంది, ఇక్కడ తెవలదు. అది సరే గాని ఈ సంగతి ఎన్నా?
3: ఏ సంగతి?
4: ఫూల్ సాయిబు అదేనే ఆడి సంగతి.
1: ఒరే సీను, ఆగరా.
3: ఏంటి పూల్ సాయిబు సంగతి? ఏమి తెలవదే. అయినా సాయిబు భూబమ్మ వారం క్రితం పెద్దింటం తిరణాలకెళ్ళి ఇంకా వచ్చినట్లేరుగా.
4: ఇవాళ పొద్దున్నే దిగారులే. వస్తా వస్తా, ఎవత్తినో ఇద్దరు బిడ్డల తల్లిని లేపుకొచ్చాడంట.
3: ఆగాగు, కొంచెం ముందుకు వస్తా.
4: నిజమే, అది ఎవత్తో మరి.
3: ఆడికి ఏం పోయి కాలం వచ్చింది? బంగారం లాంటి భూబమ్మ ఉండగా అదేం పాడు పని? అయినా పొద్దు పొద్దున్నే ఈ పాడు మాటలు నీకెవరు చెప్పారే? నిజమేనా?
4: ఎవరో కాదు, మీ వదిన సీతమ్మ చెప్పింది.
3: అది ఎప్పుడొచ్చింది?
4: ఇందాకనే ఒక రవ్వ చింతపండు ఉంటే ఇవ్వదినా అంటూ వచ్చి ఇదిగో ఈ మాట చెప్పిళ్ళింది.
3: దానికి ఎవరు చెప్పారంట?
4: అయ్యో రామా, నీకు నాకు తెలవదు గాని ఊరంతా ఆ గుబ్బుగా చెప్పుకుంటున్నారంట.
3: ఏమోనమ్మా, ఇట్టాటి సంగతులు చూసేదాకా నమ్మలేం. ఎవరో వాళ్ళు చుట్టాలేమో అంతే అయి ఉంటది. లేకపోతే ఇదిగో దీన్ని నేను లేపుకొచ్చానని పూల్ సాహిబ్ చెప్పాడా?
4: ఎవరన్నా అట్టా చెప్పుకుంటారంటే
3: మరి ఎట్టా తెలిసింది?
4: సీతమ్మ అట్టా అంది మరి.
3: అదొకటి, ఇంతుంటే అంత అంటది. అయినా రెండు రోజులు ఆగరాదు, నిజమేంటో బయటపడుతుంది. పని చేసుకో, మళ్ళీ అన్నారేళ్ళైతే పొలాలకి వెళ్ళిన వాళ్ళు వచ్చి పడతారు.
4: యారా కిష్టుడు, నువ్వు ఇక్కడే ఉన్నావా?
3: మన ఆయన కదూ, ఇంకొక కావిడ దారా.
0: అదే సీను, నువ్వు ఇక్కడే ఉండు, నేను పూల సాహిబ్ ఇంట్లోకి వెళ్ళొస్తా.
5: నేను రానా మరి?
0: వద్దు, బాగోదు. సిన్నోడివి కావలసి వస్తా ఉండు, ఒకసారి వస్తా.
5: బేగ రావాలి మరి.
3: ఎవరది? బాగున్నావా బేటా?
0: బాగానే ఉన్నా. ఆమె ఎవరు?
3: ఎలా ఉంది?
0: పర్లా, బాగానే ఉంది.
3: నాకన్నా బాగుందా?
0: నీ అంత బాగాలేదు గాని బాగానే ఉంది.
3: నేను బాగున్నానుగా, నన్ను లేపుకుపోతావా? ఇద్దరం పోదాం.
0: ఓ, ఏంటా మాటలు?
3: ఏదోలే సరదాగ్గాని. ఏం లేదు బేటా, పెద్దలు పంచాయతీ పెడతారంట, అదే దిగులుగా ఉంది.
0: అవునా? మరెలా?
3: మేమా బట్టలు కుట్టుకుని బతికేవాళ్ళం. ఆయనక టైలర్ పని తప్ప మరొకటి రాదు. ఈ లంకల్లో బట్టలు కుట్టించుకునేవాళ్లే తక్కువ బేటా, నీకు తెలుసుగా. మాకెవ్వరూ లేరు, ఏదో నీలాంటి మంచి పిల్లకాయలే అండ. మీరేం చేయగలరు పిల్లలాయే?
0: ఏమవుద్ది?
3: ఊరిడిసి పొమ్మంటారా? ఏ ఊరు పోవాలో మరి.
0: ఇదంతా ఏంటి? నేను వస్తా, ఇంట్లో నీళ్ళ కావిడ దించాలి.
6: ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డా?
0: అన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి.
6: చెప్పు.
0: ఎక్కడ కాదు, అలా చావిట్లోకిరా.
6: సరే సరే, ఏంట్రా అంత రహస్యం?
0: రహస్యం కాదు, అమ్మ ఇంటే పెద్దోళ్ళ జోలి మీకెందుకని తిడుతుంది.
6: సరే చెప్పు. అలా జరిగిందా? పంచాయతీ పెడతామన్నారా?
0: పూల సాయిబు బూబమ్మ మంచోళ్ళు అన్నయ్య, వాళ్ళకి మనమేం సాయం పడలేమా? ఏంటి ఏమంటావు?
6: నువ్వు పంచే పెద్దరెడ్డి సుబ్బారెడ్డిని, కాపు రంగణ్ణి, చాకలి సీతారాముణ్ణి, నర్రా సుబ్బయ్యని, కోనేరు రాఘవని, కుడితిపూడి ఆశేష్ని, రత్తమ్మగారి సత్యాన్ని, దొరికితే గంగరాజుని, వడ్డాళ్ళైతే ఈ టైంలో దొరకరు కాబట్టి వీళ్ళందరినీ అర్జెంటుగా 10 నిమిషాల్లో కాకయ్య తాతగారి చావిట్లోకి రమ్మని నేను చెప్పానని చెప్పు. వాళ్ళు పొలాలకు వెళ్ళకముందే పట్టుకోవాలి మరి. పరిగెత్తు.
0: అలా పరిగెత్తున్నావు? నేను రానా? నువ్వు కుడితిపూడి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదిశేషుని తీసుకుని కాకయ్య తాత ఇంటికి రా, వెంటనే రావాలరా.
6: సరే సరే,
0: నువ్వు చెప్పినట్లే పూల్ సాహిబ్కి సపోర్ట్ చేద్దాం.
6: ఊరు మంచి కోసం నువ్వు ఆలోచిస్తావు, నీ మాటే కాయం.
7: పూల్ సాహిబ్ మంచోడు మధు, నువ్వు చెప్పిందే రైటు.
1: మంచోడికి అన్యాయం జరగకూడదు.
2: ఒక్కటే మధు, మనమంతా ఒకే మాట మీద ఉందాం, నీ మాటే మా మాట, సరేనా?
6: మనందరం సాయంత్రం పంచాయతీకి తప్పకుండా వెళ్ళాలి, పూల్ సాహెబ్కి సపోర్ట్ ఇవ్వాలి. సుబ్బారెడ్డి ఒకసారి పూల్ సాహెబ్ని కలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకుని మనతో చెప్తాడు. దాన్ని బట్టి మనం ఏం అడగాలో నిర్ణయిద్దాం. ఇప్పుడు మీరంతా పొలాలకు వెళ్తే నేను చదువుకోవాల్సిన చాలా ఉంది, పరీక్షలు కూడా దగ్గర పడ్డాయి.
1: సరే అన్నయ్య.
6: ఒరే కృష్ణుడు, ఈ సీన్గాడు నిద్రపోయాడు, వాళ్ళ ఇంటికాడ వదలరా.

0: అందరూ మాటలాపండి.
1: ఇదిగో పూల్సాహెబు, ఈ ఊరికొక్క సాంప్రదాయం, ఓ కట్టుబాటు ఉన్నాయని నీకు తెలుసుగా. ఇన్నాళ్లు నువ్వు మాలో ఒక్కడిగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నీ భార్య ఉండగానే మరొక ఆవిడ్ని, అది ఇద్దరు బిడ్డల తల్లిని తీసుకొచ్చావు. ఆవిడెవరు? నీకు ఆవిడికి సంబంధం ఏమిటి? ఆమె నీ ఇంట్లో ఎందుకుంటోంది? నువ్వేం చెప్తావో చెప్పు. అది విన్నాక మా నిర్ణయం ఏమిటో విందుగాని.
2: పెద్దలకి పిన్నలకి అందరికీ నమస్కారాలు చేసుకుంటున్నాను అయ్యా. నేను ఎవరినని కూడా చూడకుండా ఏ భేదం లేకుండా నన్ను మీ అందరిలో ఒకటిగా చూసుకుంటున్నారు. దానికి నాకు సంతోషం. ప్రతేడు వెళ్ళినట్టే ఈ ఏడు నేను పెద్దింటమ్మ తిరునాళ్ళకెళ్ళి వారం రోజులున్నాను. అక్కడికి వచ్చే కొల్లేటి లంకల జనానికి బట్టలు కుట్టడానికి కొట్టు పెట్టుకున్నాం నేను నా భార్య. ఇదిగో ఈవిడ పేరు లక్ష్మి. నేను వెళ్లిన రెండో రోజున ఇద్దరు పిల్లల్ని తీసుకుని నా కొట్టు ముందు నుండి వెళ్తూ పడిపోయింది. పిల్లలు ఇద్దరు తల్లిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. నేను నా భార్య ఇంకొంతమంది ఆవిడ చుట్టూ చేరాం. స్పృహ లేదు. నా భార్య నీళ్లు తెచ్చి ముఖం మీద చల్లినాది. ఎండలోంచి ఆమెను నలుగురు ఆడాళ్లు కలిసి మోసుకొచ్చి మా కొట్టులో చాప మీద పడుకోబెట్టారు. నేను పక్క కొట్టులో ఉన్న సోడా కొట్టించి ఆమె నోట్లో పోశాను. నా భార్య ఏడుస్తున్న పిల్లల్ని సముదాయించింది. వచ్చే పోయే జనం చూస్తారు, పాపం ఎవరో అంటారు, వెళ్తారు. నా భార్య ఆమెను చూసుకుంది, తిండి పెట్టింది, తల్లి పిల్లల్ని కాపాడింది. కాస్త శక్తి వచ్చాక, ఏంటమ్మా ఎందుకు అలా పడిపోయావు, ఏ ఊరు, ఏం సంగతి అని అడిగింది. ఆ తర్వాత ఆమె చెప్పినది వింటే నాకు నా భార్యకి కళ్ళనీళ్లు ఆగలేదు. సీతమ్మ వారి కష్టాలు అంటారే, అన్ని కష్టాలు పడింది. భర్త చచ్చిపోయాడు. బావలు ఏదిస్తంటే తప్పించుకొని అన్నల పంచాన చేరింది. ఇద్దరు పిల్లలతో వచ్చిన చెల్లెల్ని పొమనలేకపోయారు. కాని భార్యల పోరు తప్పించలేకపోయారు. పిల్లలకి తల్లికి తిండి పెట్టకుండా మార్చారు వదినలు. ఇక అక్కడ బతకడం కష్టమని పెద్దింటమ్మకి మొక్కుకొని ఏదన్నా దారి చూసుకోవాలనుకుంది. ఏ దారి దొరక్కపోతే కొల్లేరే ఉందనుకుంది. 3 రోజులు తిరునాళ్ళలో తిండి లేకుండా తిరిగింది. 4 కోసులు నడిచొచ్చింది. నడవలేని 4 ఏళ్ల కొడుకుని ఎత్తుకొని మోసింది. ఎండొక పక్క, తిండి లేక ఆకలొక పక్క, ఓపిక లేక పడిపోయింది. మరిప్పుడేం చేస్తావంటే ఏడుస్తుంది. సరే, ఆ 4 రోజులు మాతోనే ఉన్నారు. పిల్లలిద్దరూ నా భార్యని పెద్దమ్మ అంటూ అతుక్కుపోయారు. లక్ష్మి అక్క అక్క అంటూ కలిసిపోయింది. మాకా పిల్లలు లేరు, ఈ పిల్లలే మన పిల్లలు అనుకుందాం, లక్ష్మి మంచి మనిషి, మనతోనే ఉంటాది అంది నా భార్య. నేను ముందు ఒప్పుకోలా. మాలో ఇద్దరు భార్యలుండటం కొత్త కాదు, తప్పు లేదు. కాని పోషించాలి గదా, నాకొచ్చేదే అంతంత మాత్రం. అది నా భయం. ఇద్దరూ కలిసి ఉన్నదానిలోనే సర్దుకుందాం అంటారు. నేను కూలి చేసైనా సరే మీ ఇద్దరికీ ఇబ్బంది లేకుండా చూస్తానంటోంది లక్ష్మి. చివరికి వాళ్ళిద్దరి బలవంతంతో నేను ఒప్పుకున్నాను. కావాలంటే వాళ్లనే అడగండి, నాది తప్పు ఉంటే మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను.
1: అందరూ విన్నారుగా, సాయిబు కపటం లేకుండా మాట్లాడాడు, వివరంగా అంతా చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. భూబమ్మ పూల్సాయిబు గురించి, వాళ్ల మంచితనం గురించి మీకందరికీ తెలుసు. ఈమె లక్ష్మిపడ్డ బాధలు చెప్పాడు. అన్నీ అందరికీ అర్థమయ్యే ఉంటాయని భావిస్తున్నాను. అయితే అమ్మ లక్ష్మి, ఆ కూలేదో మీ అన్నల దగ్గరే చేసుకోకపోయావా?
3: మా అన్నలకు పరువు తక్కువని ఒప్పుకోలేదు.
1: మరెక్కడైనా వేరే పాకేసుకుని కూలో నాలో చేసుకుని బతకొచ్చు కదా
4: అయ్యా. మగదిక్కులేని ఆడదాన్ని బతకనిస్తారా?
1: అదేలే, మరంతేగా.

0: మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటే ఎలా ఉందామని.
1: ఫూల్ సాహిబు, మనోళ్ళు అడిగేది ఏంటంటే మరి లక్ష్మిని కూడా పెళ్లి చేసుకుంటావా? దానికి ఆమె సరే అంటుందా? పిల్లల సంగతి ఏంటి?
2: లక్ష్మిని పిల్లల్ని అడిగే మేము తీసుకొచ్చాం, వాళ్ళకిష్టమే.
1: మరి నీకు?
2: నాకిష్టమయ్యే కదా వాళ్ళని తెచ్చింది.
0: మరి పిల్ల నీకానా?
2: మీరెట్లా అంటే అలా.
0: రెండు రకాలుగా చేసుకోండి, గొడవ ఉండదు. అంతే అంతే, మీ అన్నలు వచ్చి గొడవ ఏం చేయరుగా.
1: వాళ్ళు వస్తే మేము చూసుకుంటాంలే.
0: మరి ఇంక లేవండి, పోతుపోయింది.
1: బోబం భలే మాట్లాడింది రోయ్.
0: ఏమైనా ఫూల్ సాహిబ్ మంచోడు రా.
1: ఆలోచన మంచిదో లే, మన పెద్దోళ్ళు బాగానే ఒప్పుకున్నారు రా.
3: నాన్న, పూల్ సాహిబ్ను ఊళ్ళో ఉండనిస్తారుగా?
0: ఉండనిస్తారులే అయ్యా, చిన్నవాడివి. నీకెందుకయ్యా ఇంటికాడ పడుకుని నిద్రోక? నా నెత్తి మీద ఎక్కి తొక్కుతావు, మెడల మీద ఎక్కుతానంటావు, ఎక్కి తొక్కుతావు.
3: నాకు కిట్టుడు బావకి భూపమ్మన్న సాయిబ్ అన్న చాలా ఇష్టం.
0: ఏందో ఇష్టం. ఉరి, నాకు నిద్ర వస్తుంది, పద లోపలికి నిద్ర.
4: ఆ రోజుల్లో కొల్లేటిలో కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి, కానీ అందరూ ఎలాంటి భేదభావాలు లేకుండా బతికేవారు. కులమతాల వారికి అడ్డుగోడలుగా ఏనాడూ నిలవలేదు. ఎవరి సమస్య అయినా అది అందరిది, అందరి సమస్య ప్రతివారిది. వాస్తవాలు తెలుసుకునేవారు, అందుకు అనుగుణంగా మసలుకునేవారు. కొల్లేటి లంకల గ్రామాల ప్రజల జోలికి ఎవరైనా వస్తే వాళ్లను ఓ పట్టుపట్టేవారు. స్థానికంగా ఉండే చిరుబురులున్నా, చిన్న చిన్న మోసాలు, అవసరాలకి ఇతరులను వాడుకోవడాలు సాగినా, వేరే వాళ్ళెవరైనా వాళ్ల జోలికొస్తే ఆ గ్రామాలు దండుగా కదిలి వెళ్లేవి. అదే ఆనాటి కొల్లేటి లంకల ప్రత్యేకత.
5: మీరింతవరకు కొల్లేటి జాడలు ధారావాహిక 11వ భాగం విన్నారు. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, శ్రీమతి ముంజలూరు కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ కుద్దూస్, శ్రీ ఆడ యోగానందేశ్వరరెడ్డి. ఇందులో శ్రీయుతులు ఎలిసల నాగేశ్వరరావు, ఆళ యోగానందేశ్వరరెడ్డి, అబ్దుల్ కుద్దూస్, డాక్టర్ చుండూరు మాణిక్యరావు, బి వెంకటేశ్వర్లు, పిల్లి శ్రీనివాస్, పి ప్రశాంత్ కిరణ్, శ్రీ ఎన్ మధు, ఎన్సిహెచ్ శ్రీనివాస వెంకటాచారి, శ్రీమతులు ముంజలూరు కృష్ణకుమారి, డి ఉమాదేవి, ఎస్ శ్రీదేవి, వాడవెల్లి కృష్ణకుమారి పాల్గొన్నారు. కొల్లేటి జాడలు ధారావాహిక 12వ భాగం వచ్చే వారం ఇదే సమయానికి వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
6: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. ఉదయరేకుల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు.

0: లలిత గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: 52 international and 92 national entries representing filmmakers from 13 countries, whereas the non-competition section will feature a total of 202 films, including 106 international titles and 96 national films from 46 participating countries. On to sports. In ICC Women's T20 World Cup opener, India defeated Pakistan by 64 runs in Group A match at Edgbaston in Birmingham last night. India set a target of 171 runs for arch rivals Pakistan. In reply, Pakistan were all out for 106 runs in 17 overs. Opting to bat, India posted 170 for 6 in their allotted 20 overs. Smriti Mandhana was the highest run scorer with 68 runs in 44 deliveries. Deepti Sharma was adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Shagun. The Pioneer headlines: Modi Macron advance India-France strategic relations. Leaders discuss strengthening people-to-people linkages alongside advancements to science, space, fintech and infrastructure. While the Asian Age headlines: India-France agree to double trade to $32 billion, 13 outcomes. 20 TMC rebels split in Lok Sabha, merge with regional outfit, reports the Tribune. Indian-flagged sailing vessel sinks off Oman, crew rescued, informs the Hindu. The Financial Express, in its editorial piece titled Access Denied, writes that the decision by US authorities to restrict foreign access to Anthropic's latest AI models, Mythos 5 and Fable 5, may appear at first glance to concern a single company and a limited set of users. For India, the episode is a reminder that access to frontier technology cannot be taken for granted. Countries that wish to shape their digital future will increasingly need the capability to build, adapt, and sustain critical technologies at home. And finally, cross, control, dribble, goal. Fans tweak work schedules, body clock to watch World Cup football magic. In its opening weekend, the FIFA World Cup has begun capturing the imagination of Indian fans and viewers, juggling work, family commitments, obligations for the games beginning after midnight and ending at dawn, sometimes even well into mornings, prompting Indian fans to step into a portal, choosing to live by another continent's clock, reads a story in the Times of India. And with that, it's back to you, Shagun.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. US and Iran reach agreement to end military operations, open Strait of Hormuz, and lift US naval blockade of Iranian ports. Prime Minister Narendra Modi to hold talks with his Slovak counterpart Robert Fico in Bratislava today. 52nd G7 summit to begin today at Avignon in France. Prime Minister Modi to participate in outreach sessions tomorrow. Noida International Airport in Jewar begins commercial flight operations. National Testing Agency releases admit cards for NEET UG 2026 re-exam to be held on 21st of this month. And in cricket, India beat Pakistan by 64 runs in their ICC Women's T20 World Cup opener at Edgbaston in Birmingham. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ వింటారు. పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి నారదముని ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ హాల్ నందు గత నెల 28వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారదముని మాట్లాడుతూ, తెలుగు ప్రజలందరూ అభిమానంతో అన్నగారు అని పిలిచే నందమూరి తారక రామారావు 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి కష్ట నష్టాలను అధిగమిస్తూ చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్నారని తెలిపారు. అనంతరం సినీ రంగంలో ప్రవేశించి రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు, భీష్ముడు, రావణుడు వంటి పౌరాణిక పాత్రలను అద్భుతంగా పోషించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అలాగే రాజకీయ రంగంలో కూడా తన ప్రత్యేక ముద్ర వేసి పేద ప్రజల సంక్షేమం కోసం కిలో 2 రూపాయల బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. జనతా వస్త్రాలు, పేదవారికి పక్కాళ్ల నిర్మాణం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును గత నెల 30వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. చెత్తను ఎలా వేరు చేస్తారు, దాన్ని ప్లాంట్లో ఎలా శుద్ధి చేస్తారు, దేనికి ఉపయోగిస్తారనే విషయాలను ప్లాంట్ అధికారులు వివరించారు. ముఖ్యంగా చెత్తను బాయిలర్లలో మండించడం ద్వారా విద్యుత్ తయారీ ఎలా జరుగుతుందో, చివరకు బూడిదను ఇటుకల తయారీకి ఎలా వినియోగించవచ్చో అధికారులు క్షుణ్ణంగా ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పల్నాడు జిల్లాలోని విద్యాసంస్థలను నెట్ జీరో కార్బన్ ఉద్గారాల రహిత శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన పెద్ద తురకపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, నెట్ జీరో సాధన దిశగా అన్ని పాఠశాలల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించుకోవాలని, మన వల్ల పర్యావరణానికి ఎలాంటి చెత్త వ్యర్థాలు చేరకూడదని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. గత నెల 30వ తేదీన జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఫలౌడీ యాక్సిడెంట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం జాతీయ రహదారుల క్యారేజ్ వేలు లేదా పేవ్డ్ షోల్డర్లపై భారీ వాణిజ్య వాహనాల అక్రమ పార్కింగ్ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, జీపీఎస్ మానిటరింగ్, ఈ చలనాల ద్వారా దీనిని పర్యవేక్షించాలన్నారు. రహదారుల వెంట ఉన్న అనధికారిక దాబాలు, తినుబండారాల దుకాణాలు, అక్రమ కట్టడాలను కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ యాక్ట్ 2022 ప్రకారం 60 రోజుల్లోగా తొలగించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలో 400 కోట్ల రూపాయల వ్యయంతో 21,000 కుటుంబాలకు పీఎం సూర్యగారి పథకం ద్వారా విద్యుత్ కాంతులు అందిస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నకరేకల్ మండలం కండ్లకుంట గ్రామంలో ఈ నెల 1వ తేదీన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి తదితరులతో కలిసి మంత్రి పలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దీంతోపాటు కండ్లకుంట గ్రామంలో స్వర్ణ గ్రామ పంచాయతీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, త్రీఫేస్ విద్యుత్ పథకం, డంపింగ్ యార్డులను ప్రారంభించడంతో పాటు స్థానిక ఎస్సీ కాలనీలో ఇళ్లకు అమర్చిన పీఎం సూర్యఘర్ సోలార్ వ్యవస్థలను ప్రజాప్రతినిధులు పరిశీలించి ప్రారంభించారు. యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఈ నెల 12వ తేదీన ఆసియా ఏఎన్ఎంలతో యోగాంధ్ర కార్యక్రమం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కాసు కన్వెన్షన్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ 7 నుంచి జూన్ 21వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో యోగా ట్రైనర్ మాస్టర్లచే యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మీరింతవరకు పల్నాడు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కొత్తపల్లి శ్రీను. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
4: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఫిలిం గీతాల ముందుగా వినయ విదేహరామ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరపరిచి రేనారెడ్డితో కలిసి పాడారు శ్రీమణి సాహిత్యం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఫిలిం గీతాల తర్వాత వినిపోయే పాట చలో చిత్రానికి యాస్ నిజర్ లిప్సిక పాడారు. మహతీశ్వర స్వాగర్ సంగీతం, కృష్ణ మాదినేని సాహిత్యం అందించిన పాట.

కార్యక్రమం తర్వాత దేవదాస్ ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి, అంజనేయ స్వామి పాడిన పాట, మణిశర్మ సంగీతం, శ్రీవేందల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన పాట.

0: Hola, bienvenido. Disfrutar fiesta.
1: భరత్ అనే నేను చిత్రం నుంచి ఫరాన్ అక్తర్ పాడారు, దేవిశ్రీప్రసాద్ సంగీతం, రామచోగయ్య శాస్త్రి సాహిత్యం.

కార్యక్రమంలో చివరిగా కృష్ణార్జున యుద్ధం చిత్రానికి రఘు దీక్షిత్ పడారు, హిప్ హాప్ తమిళ సంగీతం శ్రీజు సాహిత్యం అందించారు.

0: మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం. రాజేశ్వరి పద్మనాభం గారి వీణావాద్యం వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కర్ణాటక సంగీతం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాజేశ్వరి పద్మనాభన్ గారి వీణావాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన, మిశ్ర చాపుతాళం, గౌళరాగం, శ్రీ మహాగణపతిం రావతు మాం

కార్యక్రమం తర్వాత రామరామ గుణసీమ, సింహేంద్ర మధ్యమం, ఆదితాళం, స్వాతి తిరునాళ్ రచన.

మీరింత వరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాజేశ్వరి పద్మనాభన్ గారి వీణావాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అంతఃపురం ఈ చిత్రానికి చిత్ర పాడిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
5: ముఖాన్ మొటిమల సై బాల్, గజ్జా బబ్బలా సై బాల్, నడువుల కామరా సై బాల్, బురద పుల్లా సై
6: బాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సై బాల్.
7: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2 ఫ్రిడ్జ్లు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
8: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
7: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
9: మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రంగస్థలం చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరపరిచి స్వయంగా పాడారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట RX100 చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడారు. చైతన్య భరద్వాజ్ సంగీతం, చైతన్య వర్మ సాహిత్యం అందించిన పాట.

మీరు విన్న పాట టచ్ చేసి చూడు చిత్రానికి నకాష్ అజీజ్ పడారు. ఆశీష్ పండిట్ సంగీతం, రెహమాన్ సాహిత్యం అందించారు. 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఎంసీ మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రానికి సాగర్, ప్రియా, హేమేష్ పడారు. దిలీప్ భండారి సంగీతం, శ్రీమణి సాహిత్యం అందించారు.

Dee dee dee dee dee.

0: మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పథకాలు, యువతకు లభిస్తున్న అవకాశాలు, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం, అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ అవకాశాలపై చర్చించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్, నమస్కారం. సార్.
2: నమస్కారం అండి, గిరీష్ గారు.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధిని మీరు ఎలా విశ్లేషిస్తారు?
2: గత 12 సంవత్సరాలుగా భారతదేశ చరిత్రలో ఒక సమూలమైనటువంటి మార్పు, అంటే ఒక పరివర్తనాత్మకమైనటువంటి కాలంగా నిలిచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచంలో ఒక అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదగటం మనందరం కూడా సాక్ష్యంగా నిలిచాం. అదేవిధంగా మౌలిక వసతులు కానివ్వండి, డిజిటల్ సేవా రంగంలో కానివ్వండి, విదేశాంగ విషయాల్లో కానివ్వండి, రక్షణ సంక్షేమం లాంటి ప్రతి రంగంలో కూడా అపూర్వమైనటువంటి ప్రగతిని ఇవాళ సాధించింది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కానివ్వండి, అదేవిధంగా నరేంద్ర మోదీ

0: అధికారం చేపట్టిన తర్వాత ఆయన 12-13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి సమయంలో ప్రజల యొక్క సాధక బాధలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత జాతీయ స్థాయిలో ఈ దేశం గత 75-80 సంవత్సరాలుగా ఏవైతే లోపించినాయో, అధికారం వచ్చినటువంటి 75-80 సంవత్సరాల దాకా కూడా దేశంలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తులకి అందవలసినటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా దృష్టి పెట్టడం, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలిపే విధంగా వారు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మనం దీనిలో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు అడిగినట్లుగా చెప్పవలసినటువంటి పరిస్థితి కనుక వస్తే, ముఖ్యంగా జన్ధన్ యోజన పేరుతోటి మహిళలకు ఏ రకమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవాళ బ్యాంకులు అకౌంట్ల ద్వారా చేయటం కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా కనీస గ్యాస్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితిలో అనేకమైనటువంటి నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉజ్వల పథకం మీద ఇచ్చినటువంటి గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. దాని ద్వారా ఆయుష్మాన్ భారత్ అన్న ఒక పథకం ద్వారా ఏ రకంగా చేశారో మనందరం కూడా చూసాం. అదేవిధంగా రైతులు కానివ్వండి, రైతులకి పిఎం కిసాన్ యోజన కానివ్వండి, జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైనటువంటి నీరు కల్పించేటువంటి అవకాశం, ప్రతి గ్రామానికి కూడా ఇవాళ జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు ఏ రకంగా వస్తా ఉందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. గతంలో చూసినటువంటి పరిస్థితి అయితే కనుక ఆ కుంటల్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కెనాల్స్ లో వాటర్ ను తీసుకుని తాగేటటువంటి పరిస్థితి, ఇవాళ ప్రతి ఇంటికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్వచ్ఛమైనటువంటి నీరు వచ్చేటటువంటి అవకాశం కానివ్వండి, అదే విధంగా మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా ఎంతో మంది వాళ్ళందరికీ కూడా బాత్రూమ్లు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వటం కానివ్వండి, ఇవాళ స్వచ్ఛ భారత్ లాంటి పథకాల ద్వారా కోట్లాది ప్రజల యొక్క జీవితాలు కూడా మార్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ రంగంలో చూసుకున్నట్లయితే ఇవాళ జిఎస్టీలు చేసినటువంటి జిఎస్టీ కానివ్వండి, డిజిటల్ గవర్నెన్స్ కానివ్వండి, అదేవిధంగా పేదవాడికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో చూసినట్లయితే కనుక పేదల యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వారికి చేర్చే క్రమంలో వారందరికీ చేరవలసినటువంటి బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో రాకపోతే ఇవాళ డిబిటీ స్కీమ్స్ అన్ని కూడా సంస్కరణలు చేసి పారదర్శకంగా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా చేరే విధంగా ఉండటమే మాత్రమే కాదు అవినీతిని కూడా తగ్గించేటటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పథకాలు, సుమారుగా 180 పథకాలని ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
1: సార్, మీరు చెప్పిన పథకాలతో పాటు మనకి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, సో ఇటువంటి కార్యక్రమాలు యువతకు కల్పించిన అవకాశాలను మీరు ఎలా చూస్తున్నారు సార్?
0: ఇవాళ భారతదేశ వ్యాప్తంగా యువత ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం గతంలో చూసినట్లయితే వారందరూ కూడా మనం ఒక వేరే దేశాలకి వెళ్ళో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద్వారానో ఉద్యోగాల కోసం వెతికే విధంగా భారత యువత ఉండేది. ఇవాళ భారత యువత మీరు చెప్పినటువంటి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా ఇటువంటి పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువత కూడా ఉద్యోగాలు వెతుక్కోవడం కాదు ఉద్యోగాలు సృష్టించే వారిగా ఇవాళ తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు అనేక రకంగా మీరు చెప్పినటువంటి పథకాలన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. అదేవిధంగా మనం ఇవాళ చూసినట్లయితే స్టార్టప్ లో 2014 కంటే ముందు కనుక మనం చూసినట్టయితే స్టార్టప్ లో భారతదేశం ఎక్కడో అట్టడుగు స్థాయి ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ ని భారత్ లో ఏర్పడిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఒక సుస్థిరమైనటువంటి లక్ష్యం పెట్టుకుని చేసేటటువంటి విధానం. లక్షలాది మంది యువత ఇవాళ కొత్త అవకాశాలు పొందారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ 12 సంవత్సరాల్లో ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
1: సార్, ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారత విదేశాంగ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో అనేక గుర్తింపులు లభించాయి సార్, సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్?
0: ఇవాళ మనం చాలా పెద్ద మార్పు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తా ఉన్నామండి. గతంలో మనం చూసినట్లయితే భారతదేశం అంటే సంక్షోభాల దేశంగా, భారతదేశం మీద ఏదన్నా దాడులు జరిగినాయంటే భారతదేశం యొక్క వాణిని ప్రపంచ వేదికల మీద వినిపించేదానికి కూడా మనం సంకోచం పడేటటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ప్రపంచ వేదికపై భారత్ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించిందంటే దానికి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం యొక్క గొప్పతనం అని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితేనండి, మీరు చూడండి G20 అనే ఒక పెద్ద సంస్థని ఒక పెద్ద ఆర్గనైజ్ చేసి భారీ ఎత్తున చేసి ఆర్గనైజ్ చేయటం మాత్రమే కాదు దానికి అధ్యక్షత వహించినటువంటి పరిస్థితి కూడా ఇవాళ భారతదేశానికి లభించింది. అదేవిధంగా అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత నాయకత్వం విదేశాల్లో భారతీయుల యొక్క రక్షణ

0: వంటి అంశాలు ఇవాళ మోదీ గారి యొక్క దూరదృష్టి ఏ రకంగా ఉంది, నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి అనేది ప్రపంచానికి ప్రస్ఫుటంగా కూడా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే ప్రపంచ వేదిక మీద గతంలో భారతదేశం యొక్క పాస్పోర్ట్ యొక్క విలువ ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి యువత కానివ్వండి, విదేశాల్లో ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు కానివ్వండి, భారతదేశం తరఫున వెళ్ళినటువంటి వారికి ప్రపంచ వేదికల మీద ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తా ఉందంటే భారతదేశం యొక్క విదేశాంగ విధానం అంతర్జాతీయ స్థాయిలో ఏ రకమైనటువంటి గుర్తింపు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.
1: సర్, ఆత్మ నిర్భర్ భారత్ ఈ కార్యక్రమం ద్వారా రక్షణ రంగంలో భారత్ సాధించిన పురోగతి దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు భద్రతకు ఏ విధంగా దోహదపడింది?
0: గణనీయమైనటువంటి అభివృద్ధి అండి రక్షణ రంగం కనుక మనం చెప్పుకున్నట్లయితే. గతంలో రక్షణ రంగంలో మనం చూసాము, గత 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా కూడా స్వాతంత్రం వచ్చినటి నుంచి కూడా భారతదేశం ఎప్పుడు కూడా రక్షణ రంగంలో కావాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా మనం దిగుమతుల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో NDA ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిగుమతుల మీద ఆధారపడే దేశం నుంచి ఇవాళ ఎగుమతులు చేసే దేశంగా భారతదేశం ఎదుగుతా ఉంది. స్వదేశీ యుద్ధ విమానాలు కానివ్వండి, క్షిపణులు కానివ్వండి, డ్రోన్లు కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఇవాళ భారతదేశంలోనే తయారవుతున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్ లో కానివ్వండి, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కానివ్వండి, ఇటీవల కాలంలో వెరీ రీసెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినటువంటి సందర్భంగా కూడా కర్నూలు గురించి చెబుతూ వారు ఓరవకుల గురించి చెబుతూ అదొక డ్రోన్ సిటీగా మారిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందని, క్షిపణులు మనం దిగుమతి కాదు ఇది అనంతపురం నుంచి మనం ఎగుమతి చేయబోతా ఉన్నామని చెప్పి చెప్పటం కానివ్వండి, ఈ రకంగా ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఇది దేశ భద్రతతో పాటుగా ఉపాధి పరిశ్రమల అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతుందని చెప్పి భావిస్తా ఉన్నాను.
1: సార్, మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరిస్తారా?
0: 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆనాడు మనం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి మొదలు పెడితే మనం జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తింపు తీసుకొచ్చినటువంటి పోలవరం ప్రాజెక్ట్ కి భారీగా ఇవాళ నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ రహదారుల యొక్క విస్తరణ ఏ రకంగా జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నాం, మనందరం కూడా చూస్తా ఉన్నాం. అదే విధంగా రైల్వేల అభివృద్ధి, పోర్టుల ఆధునీకరణ, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మనకి అదృష్టవశాత్తు ఉమ్మడి ప్రభుత్వం ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తా ఉంది, అది వేరే అంశం. అయినప్పటికీ కూడా గతంలో కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైనటువంటి పథకాలు ఇచ్చారో, ఈ పోలవరం ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, అమరావతికి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఇవాళ దశాబ్దాల కాలం నాటి రైల్వే ఏదైతే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఉందో దాన్ని ప్రకటించడం మాత్రమే కాదు దానికి కావాల్సినటువంటి నిధులను కూడా బడ్జెట్ లో కూడా దానికి కేటాయించడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళి ఇవాళ మన ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసుకునేటటువంటి పరిస్థితి ఇది వచ్చింది. రాష్ట్ర అభివృద్ధిని NDA ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక ప్రాధాన్యమైనటువంటి అంశంగా నిరంతరం కూడా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉంది.
1: సార్, విశాఖపట్నం కేంద్రం గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు కావడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందనున్నాయంటారు?
0: ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని తీసుకురావాలనేది. గతంలో ప్రభుత్వాలు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ దీనికోసం పట్టుబట్టడం మాత్రమే కాదు, NDA ప్రభుత్వం ద్వారా ఇవాళ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల NDA ప్రభుత్వం ఆ కలని, ప్రజల యొక్క ఆకాంక్షని ఇవాళ సాకారం చేసే విధంగా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీని ద్వారా రైల్వే యొక్క మౌలిక వసతుల అభివృద్ధితో పాటుగా అనేక మందికి, లక్షలాది మందికి దీని ద్వారా ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నం యొక్క ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే మ్యాపుల్లో పెరిగేదానికి కూడా ఒక మంచి అవకాశంగా ఉంది. ఇక్కడి నుంచి మనం ఎగుమతులు చేసుకునేదానికి కూడా ఇవాళ కొత్త రైల్వే ట్రాక్, రైల్వే లైన్స్ కానివ్వండి, లేకపోతే మనకున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రైల్వే స్టేషన్లను కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసుకునే దిశగా ఈ దీని ద్వారా మన అందరికీ కూడా లభించేటటువంటి అవకాశం. ముఖ్యంగా ఈ మనం అనుకునేటటువంటి విశాఖపట్నం లాంటి ఒక జియోగ్రఫికల్లీ ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి ఇవాళ మనం చూసినట్లయితే కనుక ఎక్స్పోర్ట్స్ ఎంతో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సహకరించే విధంగా ఇవాళ ఇక్కడ కోస్తా రైల్వే జోన్ రావటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్ అవడంతో పాటుగా విశాఖపట్నానికి అనేకమైనటువంటి విషయాల్లో ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం ఉంది.
1: సార్, రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు కానివ్వండి, ఐటీ రంగ విస్తరణ కానివ్వండి, కొత్త పరిశ్రమల స్థాపన కానివ్వండి, సో వీటికి సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఒక అనుకూలమైనటువంటి స్థావరంగా ఉండేది గతంలో. కానీ గత 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని డీవియేషన్ చేసినటువంటి పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడిదారులందరూ కూడా భయపడేటటువంటి పరిస్థితిలో, ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైనటువంటి గమ్యస్థానంగా పెట్టుబడులకు అనుకూలమైనటువంటి ప్రాంతంగా రావడం జరిగింది. అదేవిధంగా ఇటు ఐటీలో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ రంగంలో కానివ్వండి, డేటా సెంటర్, ఇప్పుడు ఏఐ డేటా సెంటర్స్ కూడా అక్కడికి వస్తా ఉన్నాయి. అదేవిధంగా తయారీ రంగాల్లో కొత్త అవకాశాలు కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియలైజేషన్ కనుక చూసినట్టయితే ఈ రాష్ట్రంలో అత్యంత అనుకూలమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నం ఉండటం, ఆంధ్రప్రదేశ్ దానిలో ఆంధ్రప్రదేశ్ ఉండటం, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, వీటన్నిటికీ కూడా తిరుపతి, మన కొప్పర్తి, అదేవిధంగా అనంతపూర్ బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి. ఇది యువతకు రాబోయేటటువంటి రోజుల్లో భారీగా ఉపాధి అవకాశాలు వాళ్ళందరికీ కూడా లభించేటటువంటి అవకాశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత వేరే ప్రాంతాల మీద ఆధారపడకుండా మనం స్వశక్తితోటి ఆంధ్ర రాష్ట్రంలోనే మనందరం కూడా బ్రహ్మాండమైన పరిశ్రమలు స్థాపించుకునేటువంటి అవకాశం దీని ద్వారా వస్తా ఉంది.
1: సార్, ఇదివరకు మీరు ఓర్వకల్ డ్రోన్ సిటీ అని చెప్పి ప్రస్తావించారు సార్. సార్, మరి ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి లేదా డ్రోన్ సిటీ వంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయని చెప్పి అనుకుంటున్నారు?
0: ఈ ప్రాజెక్టులు రాయలసీమ మాత్రమే కాదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాయలసీమను ఒక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టులకు ఉంది. అటు ఒక పక్క పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ అసమానతలు కూడా దీని ద్వారా తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఈ డ్రోన్స్ ఇండస్ట్రియల్ హబ్ ఇటువంటి మాత్రమే కాకుండా హిందూపూర్ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నీ కూడా మనం చూసినట్లయితే మదనపల్లి, ఈ ప్రాంతాలు కూడా ఒక హార్టికల్చరల్ హబ్ గా కూడా మారేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మనం ఊహించిన దానికంటే కూడా రాయలసీమ ఒక అద్భుతమైనటువంటి రత్నాల సీమగా మారేటటువంటి అవకాశం. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాము జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ కూడా ఇక్కడ రీసెంట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని ద్వారా కూడా రాబోయేటటువంటి రోజుల్లో సుమారుగా 1 సంవత్సరం తర్వాత కాలం నుంచి 200 కేజీలు గోల్డ్ అక్కడి నుంచి తీసేటటువంటి అవకాశం ఉందని, ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి బంగారు పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ ఎక్స్కవేషన్ చేసేటువంటి ప్లేసెస్ ఉన్నాయో, వాటిలో గోల్డ్ స్కేర్సిటీ ఉన్నటువంటి రీత్యా ఈ రాయలసీమలో ఐడెంటిఫై చేసినటువంటి జేజీఎఫ్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, దీని ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో కూడా రాయలసీమ ఒక రతనాల సీమగా మారేటటువంటి పరిస్థితి ఉండటంలో ఎటువంటి అనుమానం లేదు.
1: సార్, కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయంటారు?
0: ఇంతకుముందే మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో మనం కొన్ని పథకాల గురించి మనం మాట్లాడుకున్నాం. ముఖ్యమైనటువంటి పథకాలు ఉజ్వల కావచ్చు, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కావచ్చు, పిఎం ఆవాస్ యోజన కావచ్చు, పిఎం కిసాన్ వంటి పథకాల ద్వారా ఇవాళ గ్రామీణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కూడా ఇదే అంశాన్ని ప్రత్యేకంగా తన రిపోర్ట్ లో కూడా వాళ్ళు పొందుపరచడం కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ప్రత్యక్ష లబ్ధి బదిలీ ద్వారా DBTs ఏవైతే ఉన్నాయో దాని ద్వారా పారదర్శకంగా ప్రయోజనాలు కూడా ప్రతి ప్రాంతానికి కూడా అందుతా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీని ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిగేటటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగా ఇది నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గత కొన్ని దశాబ్దాలుగా వాటన్నింటినీ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఇవాళ వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసే విధంగా పథకాల ద్వారా మనందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అగ్రగామి ప్రదేశ్గా నిలబడటంలో, అగ్రజ ప్రదేశ్గా నిలబడటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం, నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం యొక్క సహకారం పూర్తి స్థాయిలో ఉందని చెప్పి తెలియజేస్తాం.
1: సార్, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కానివ్వండి, స్వయం ఉపాధి ప్రోత్సాహకానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
0: ఇవాళ దేశంలో ఉన్నటువంటి మనకి భారతదేశం ప్రపంచంలోనే యువతకి ఎక్కువ మంది ఉన్నటువంటి యువత కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఇవాళ 40-30 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి యువకులు ఈ దేశం వ్యాప్తంగా కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఆ యువతనంతా కూడా ఒక సరైనటువంటి విధానంగా వాడుకునే దానికోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన వెంటనే ప్రారంభించినటువంటి అంశం స్కిల్ ఇండియా. స్కిల్ ఇండియా పేరుతోటి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక మంది యువకులకి ఇవాళ ట్రైనింగ్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా స్టార్ట్అప్ ఇండియా ద్వారా కానివ్వండి, అదేవిధంగా మహిళలకి కానివ్వండి, చిన్న స్థాయి వ్యాపారస్తులకు కానివ్వండి, ముద్రా రుణాలు కానివ్వండి, డిజిటల్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి ద్వారా కానివ్వండి, ఇవాళ యువతను, భారతదేశ యువతను ఒక శక్తివంతమైనటువంటి యువతగా మార్చేటటువంటి ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ యువతే దేశ భవిష్యత్తు అనే నమ్మకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విశ్వసిస్తుంది. కాబట్టి ఇవాళ యువత కోసం అనేకమైనటువంటి పథకాలను కూడా చేపట్టడం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం యొక్క యువత కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, ఉద్యోగాలు కల్పించడంతో పాటుగా పారిశ్రామికంగా కూడా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా యువత నిలబెడుతుందన్న ఒక నమ్మకాన్ని, దాని ద్వారా ఈ పథకాల ద్వారా వారందరూ ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేస్తా ఉంది.
1: సార్, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, సో వీరు ఏ విధంగా పనిచేయాలని మీరు భావిస్తూ ఉన్నారు?
0: ఎక్కడైనండి, ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలన్నా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలన్నా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇవాళ అవసరం. అటువంటి నాయకత్వం భారతదేశ ప్రజలు గత 3 పర్యాయాలుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరిచినటువంటి అంశాన్ని మనందరం కూడా చూసాం. ఇవాళ అటువంటి నాయకత్వం, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం భారతదేశానికి లభించింది. కాబట్టి కింద స్థాయిలో కూడా ప్రధానమంత్రి దిగువ స్థాయిలో కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రజా నాయకుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, మొట్టమొదటి అంశం ఇది. అదేవిధంగా ఒక ట్రాన్స్పరెన్సీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నాయకత్వాన్ని కేవలం నాయకత్వంగా చూడట్లా, ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి నాయకత్వంగా, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి బాధ్యత అయినటువంటి పరిపాలన అనాలి. అదేవిధంగా అభివృద్ధి లక్ష్యాలతోటి పనిచేసేటటువంటి నాయకత్వాన్ని ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల యొక్క విశ్వాసమే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత ఆ ప్రజాస్వామ్యం ఎంత పెద్ద ప్రజాస్వామ్యం అయినా నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి ప్రతి అంశంలో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తోటి, ఒక బాధ్యత తోటి కలిసి పనిచేయాలి.
1: సార్, రాబోయే రోజులలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమైన రంగాలు ఏంటి సార్?
0: ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతోటి మనకి ఏర్పడిన తర్వాత సుమారుగా ఈ 20 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క సమర్థమైనటువంటి పాలసీలు, అదేవిధంగా ఈ రాష్ట్రం పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, గత 5 సంవత్సరాల పాటు రాష్ట్రం ఒక అవినీతి పాలనలో మగ్గిపోయింది. అందులోనూ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా మనం తెలంగాణలో కొంత వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇవాళ రాబోయేటటువంటి కాలంలో ముఖ్యంగా పారిశ్రామికీకరణ, అదేవిధంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవసాయ రంగం, అదేవిధంగా ఆక్వారంగం, మనకి ఆక్వారంగంలో కూడా విశాఖపట్నం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వీటన్నింటిని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన విధంగా పోర్టులు కూడా మనం ఇవాళకే శాంక్షన్ చేయడం జరిగింది. అటు ఒక పక్క విమానాశ్రయాలు, అదేవిధంగా పోర్టులు, అదేవిధంగా డిఫెన్స్ కు సంబంధించినటువంటి రంగాలకు కూడా ఎన్డీఏ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఆంధ్రప్రదేశ్కి ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు.
1: సార్, కార్యక్రమంలో చివరిగా ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరియు మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించాలనుకుంటున్న సందేశం.
0: గత 12 సంవత్సరాల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంచినటువంటి విశ్వాసానికి ముందుగా వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా అభివృద్ధి, పారదర్శకత, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ప్రజల నుంచి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సహకారాన్ని నిరంతరం కూడా కోరుకుంటా ఉన్నాను. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనల కోసం మనందరం కూడా కలిసి కట్టుగా, మన మధ్య ఎటువంటి కుల వైషమ్యాలు, అదేవిధంగా మత వైషమ్యాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్గా, వికసిత్ భారత్ లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండే లక్ష్య సాధన కోసం మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి శ్రోతలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు గిరీష్ గారు, చాలా సంతోషం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ అందరితోటి కలిసి మీ ద్వారా నా యొక్క ఆలోచనని, కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి అనేకమైనటువంటి అంశాలని ప్రజల ముందుకు తీసుకురావడం అనేది కూడా నాకు కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ధన్యవాదాలండి.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి శ్రీ వల్లూరు జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. చిత్రం సఖి, పాడినవారు సాధనా సర్గం శ్రీనివాస్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శ్రీ మోతుకూరి వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు.
1: ప్రతి సంవత్సరం జూన్ 15న వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే, ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటాం.
2: వృద్ధులపై జరుగుతున్నటువంటి హింస, నిర్లక్ష్యం, ఇంకా వాళ్ళని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సమస్యలపై అవగాహన కల్పించడం ఈ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల వృద్ధులకు సమాజంలో తగినటువంటి గౌరవం, రక్షణ కల్పించేలా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. కాబట్టి రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వృద్ధులు అసలు ఎలాంటి హింస, అలాగే నిర్లక్ష్యం అవనండి, రకరకాల సమస్యలు ఎదుర్కొనేది, వాటికి పరిష్కారాల గురించి వివరించడానికి ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి మరియు సీనియర్ సిటిజన్స్ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మోతుకూరి వెంకటేశ్వరరావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మోతుకూరి వెంకటేశ్వరరావు గారు.
3: సార్ నమస్తే అండి.
2: వెంకటేశ్వరరావు గారు, ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో వయోవృద్ధులు అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వృద్ధులపై వేధింపులు అసలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి ముందు చెప్పండి.
3: వృద్ధులపై వేధింపులు ఇది ఒక జాడ్యంలా తయారైంది ప్రపంచంలో మొత్తంగాను. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 70, 80, 90 పైబడిన వారు, పిల్లలు చూడకపోవటం, ఆస్తులు రాయించుకోవటం, ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, తిండి పెట్టకపోవటం, పిల్లలు కన్న సంతానం ఎవరైతే ఉన్నారో చూడకపోవటం, తద్వారా పెద్దవాళ్ళు ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా తన జీవితాన్ని ముగించుకోలేని పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. ఇది ఒక భాగం అయితే ఈ ఎల్డర్ అబ్యూజ్ ఉంది. ఇప్పుడు కుటుంబంలో ఉండే వేధింపులే కాకుండా బయట కూడా సమాజంలో కూడా చాలా వేధింపులు గురవుతున్నారు. చులకన భావం ఉంది, పెద్దల పట్ల గౌరవం లేదు, నిర్లక్ష్య భావంతో అనుసరిస్తున్నారు. దీని ముఖ్యంగాను ఇప్పుడు కొన్ని ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. ఓల్డేజ్ హోమ్స్లో కూడాను, లేదా హాస్పిటల్స్లో కానివ్వండి, లేదా కేర్ సెంటర్స్లో కానీ, లేదా ఈ ఎవరు లేకుండా కేర్ టేకర్లు పెట్టుకొని ఆ కేర్ టేకర్ల ద్వారాగా చూసుకోవడానికి ఏర్పాటు చేసిన సందర్భాల్లో కూడా ఆయా వ్యక్తులు ఆ పెద్దవాళ్ళని చూడటంలో ఒక నిర్లక్ష్యం కూడా ఉంది. డబ్బు తీసుకున్నా సరైన సేవలు కూడా అందించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకనంటే పెద్దవాళ్ళు వినికిడి సమస్య ఉంటుంది, కంటి చూపు సమస్య ఉంటుంది, మోకాళ్ళు నొప్పులు ఉంటుంది, నుంచోలేరు, కూర్చోలేరు, వాళ్ళు లేపాలి, బాత్రూమ్ తీసుకెళ్ళాలి, మందులు వేయాలి, వాళ్ళకి డైపర్స్ మార్చాలి, ఒకటి రెండు పోయి తెలీదు, ఇవన్నీ అనేక రకమైనటువంటి శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళని టేక్ కేర్ చేయటం అంటే చాలా కష్టమైన పని. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో ఈ కేర్ టేకర్స్ కూడా సరిగా అవగాహన లేకపోవడం కానివ్వండి, లేదా విసుకోవడం, మన ఇంట్లోనే మన పెద్ద ఇంట్లో పెద్ద అయినా సరిగ్గా లేకపోతే మనమే ఇసుకుంటున్నారు పిల్లలే, అంటే బయట వాళ్ళు ఇసుకోవడం విశేషమే ఉంది కదా. అందుకని ఆ రకంగా చాలా సందర్భాల్లో హాస్పిటల్స్ కానివ్వండి, నర్సులు చాలా రోగుల్ని కసురుకోవటం, విసుకోవటం, తోసేయటం, నెట్టడము లాంటివి. అదేవిధంగా హాస్పిటల్సే కాదు, హోమ్స్లో కానివ్వండి, అనేక చోట్ల ఇటువంటి ఇది జరుగుతుంది. ఈ మధ్య మనం చూసాము విజయవాడలోనే ఒక ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీరు భార్య చనిపోతే 90 సంవత్సరాల తల్లిని చూసుకుంటూ చేసేవాళ్ళు లేకపోతే ఒక కేర్ టేకర్ని పెట్టుకుంటే ఆ కేర్ టేకరు కొంతకాలం అక్కడ పనిచేస్తూ అక్కడ ఉన్న ఆనుపానాలు అర్థం చేసుకొని తర్వాత ఆ ఇంటి యజమాని చంపేసి ఆ ఇంట్లో నాశనంతా ఎత్తుకుపోయిన పరిస్థితి. ఇవాళ చాలా చోట్ల రక్షణ లేని పరిస్థితి ఉంది పెద్దవాళ్ళకి. ఇది ఒక్కటే కాదు, ప్రతిదానికి పెద్దవాళ్ళని నేరగాళ్ళు ఫస్ట్ టార్గెట్ సీనియర్ సిటిజన్స్, నేరగాళ్ళకి, మోసగాళ్ళకి, వీళ్ళకి. పిల్లలు ఎక్కడో ఉంటారు, ఇక్కడ ఉండరు, ఏ అమెరికాలోనో, ఆస్ట్రేలియానో, లండన్లోనో, ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడడం తప్ప ఏది ఉండదు. ఇక్కడేమో పెద్దవాళ్ళు ఇద్దరే ఉంటారు, ఇద్దరిలో ఎవరు ముందు ఎవరు వెనకో తెలియదు. ఒకరు ముందు పోతే రెండో వారికి ఇబ్బంది, అది ఆడవారైనా మగవారైనా. ముఖ్యంగా ఆడవారైతే కొంత సర్దుకుంటారేమో కానీ మగవారైతే ఒంటరితనాన్ని భరించలేరు, అది చాలా మానసిక వేదన. ఈ పరిస్థితుల్లో నేరస్థ ముఠాలు ఏవైతే ఉన్నాయో, మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఏమంటే ఈయన ఎవరు, ఈయనకేమైనా ఆస్తిపాస్తులు ఏమున్నాయి, ఎవరిక్కడ లేరు కదా అని చెప్పేసి అని అవినీతి అధికారితో కుమ్మక్కయ్యి వాళ్ళ ఆస్తుల్ని దొంగపత్రాలు సృష్టించి ఆస్తులను కాయేసే పరిస్థితి. నా ఆస్తి కబ్జా అయింది నాకు తెలిసేటప్పటికి 4-5 చేతులు మారిపోవడము, ఏం చేయాలో నాకు తెలియకపోవడము, ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతేకాకుండా నేను ఒంటరిగా ఉంటున్నా, ఇల్లు పెద్దదిగా ఉంది, తోడెవరు లేరు, పిల్లలు ఎక్కడ లేరు, నాకు ఏదన్నా తోడుగా ఎవరిని ఉంటారని చెప్పేసి అని తెలిసిన వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళకి అద్దెకిస్తే వాడు కొంతకాలం అద్దెస్తాడు, 4-5 నెలలు తర్వాత అద్దెవడు ఖాళీ చేయడు. ఆ అద్దె డబ్బులే జీవనాధారంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి, అటువంటివి ఉన్నాయి. అదే అంటే పోలీస్ కేసు పెట్టడము, లేకపోతే ఏదో ఇంకో రకంగా తిట్టారని చెప్పి చేయడము, ఈ రకంగా వేధింపులు గురి చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఇప్పుడు నాకేదో ఒక సందర్భంలో కొంత అమౌంట్ రిటైర్ అమౌంట్ లేకపోతే ఏదో ఒక అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ పెట్టి ఏదన్నా ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ సరి అయిన పద్ధతిలో లేని పరిస్థితి. ఎందుకంటే ఆ బిల్డర్ కానీ లేదా ఆ ఎవరైతే డెవలపర్ ఉన్నాడో డబ్బులను కట్టిన తర్వాత వాడు సంవత్సరాల తర్వాత వాడు కంప్లీట్ చేయడు, మాకు హ్యాండ్ ఓవర్ చేయడు, ఇలాగ నేను వెళ్ళిపోతా, ఏమిటి పరిస్థితి? అట్లానే ఏదైనా అమౌంట్ వచ్చిందని చెప్పేసి నేను పిల్లలకి చెప్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ మరి ఇమ్మంటారని చెప్పేసి నేను ఏదో బ్యాంకులో కానీ వడ్డీ తక్కువ అని చెప్పేసి ఎవడు తెలిసిన వాడిని వడ్డీకి ఇస్తే వాడు అసలు ఇవ్వడు, వడ్డీ ఇవ్వడు, దిక్కుండితో చెప్పుకోవంటాడు, ఏం చేయాలి? ఈ రకంగా ఏమంటే ఈ మధ్య కొత్తగా సైబర్ క్రైమ్ వచ్చింది, 1,00,000 రూపాయలు ఓన్లీ సీనియర్ సిటిజన్సే దీనికి టార్గెట్. మన విజయవాడలో మన విజయవాడ నగర మన పోలీస్ కమిషనర్ గారి వారితోటి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం, మేము కూడా జిల్లా మొత్తంగా అన్ని ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్స్ తోటి ఈ సైబర్ క్రైమ్ పోలీసు ఆఫీసులను తీసుకువెళ్ళి అవగాహన కల్పించడము, సైబర్ క్రైమ్ గురి కాపాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫోన్ ఎలా వినియోగించాలి, ఆ వినియోగించడంలో మెలకువలు ఏంటి, ఆన్లైన్ మోసాలు అంటే ఏమిటి, డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, వీటన్నిటి మీద కూడా చాలా

0: క్యాంపులు నిర్వహించాం. గొల్లపూడిలోను, కొండపల్లిలోను, అట్లనే గన్నవరంలోను, కొన్ని విజయవాడ, కొన్ని కాలనీస్లోను, చాలా చోట్ల మనం ఆ రకంగా అవేర్నెస్ చేస్తాం. ఈ సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళ సమస్య నుంచి ఎలా బయటపడేయాలి, కావాల్సినటువంటి అవగాహన కూడా మనం నిత్యం వాళ్ళకి చేయడం జరుగుతుంది. మన ఆఫీస్కి ప్రతిరోజు అనేక మంది మా పిల్లలు చూడలేదనో, ఆస్తులు రాచుకున్నారనో, ఇంట్లోంచి వెళ్ళగొట్టారనో, కొట్టారనో, తిడుతున్నారనో, తిండి పెట్టలేనో, అనేక బాధతోటి ఏడుస్తూ కళ్ళనీళ్ళతో వస్తుంటారు. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ స్వాంతన కల్పించే పరిస్థితుల్లో అవసరం పిల్లల్ని పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలు కూడాను, ఎరా బాబు మీరు కూడా రేపు రాబోయే కాలంలో ముసలిలో అవుతారు, మరి అమ్మ నాన్న దేవుళ్ళు అంటే వాళ్ళేరా బాబు అని చెప్పేసి అని చెప్పి ఆ రకంగా మనం ఎడ్యుకేట్ చేసి ఆ కుటుంబంలో ఆ పెద్ద ఆయనకి ఆ సమస్య లేకుండా హ్యాపీగా ఆ ఇంట్లో తన యొక్క ప్రస్థానం ముగించుకునే స్థితికి తీసుకెళ్లటమే మన యొక్క మేము చేస్తున్నటువంటి కార్యక్రమం యొక్క ప్రధానం.
1: అయితే వెంకటేశ్వర గారు, మరి సమాజంలో దీని పట్ల అవగాహన ఎలా పెంపొందించాలంటారు?
0: మేము ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్గా మాకు ఒక సామాజిక బాధ్యత ఉంది. మేము పెద్దవాళ్ళంగా మా ముందు తరాలు స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేశారు, స్వతంత్రం తెచ్చారు, ఒక మంచి ఉన్నతమైన సమాజం కోసం, విలువలతో కూడిన సమాజం కోసం వాళ్ళు కృషి చేస్తారు, అట్లాంటి సమాజం కావాలని వాళ్ళు కలగన్నారు. కానీ ఇప్పుడు రాను రాను రాను రాను సమాజంలో ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేకుండా పోతున్నాయి. దీనికి కారణం చెప్పుకోవాలంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ సరైన విద్యా విధానం లేకపోవటము, సరైన పద్ధతుల్లో ప్రజల్ని కాదు అసలు విద్యా వ్యవస్థ నుంచే మార్పులు రావాలి. చిన్నపిల్లల వయసు నుంచే వాళ్ళకి పెద్దలను గౌరవించడం దగ్గర నుంచి పౌరుడుగా పౌర బాధ్యతలు నిర్వర్తించే దాని గురించి, తర్వాత తన యొక్క విద్యుత్ ధర్మం ఏదైతుందో సమాజం విలువలు కాపాడటం, పెద్దలను గౌరవించడము, పెద్దల యొక్క అనుభవాలు తీసుకోవడము. పెద్దలండి ఎంత జ్ఞానవృద్ధులండి, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రొఫెసర్లుగా, ఉపాధ్యాయులుగా,
1: కలెక్టర్లుగా,
0: వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా, కష్టజీవులుగా, ఎన్ని రకాల అది సమాజం ఈ స్థితికి రావడానికి కారణం వారే కదండి. పాత తరపు జనాభా ఇప్పుడు నేటి వృద్ధ తరము, నాటి యువత యువకులుగా ఉన్నప్పుడు అప్పటి నుంచి వారు చేసిన శ్రమ, వారి యొక్క బుద్ధి జ్ఞానత ఇదంతా కూడా ఫలితం వల్లే ఇవాళ ప్రపంచం ఇంత ఉన్నత స్థితికి వెళ్ళిందంటే అదే కారణం. అంచేత వృద్ధులు అనేవాళ్ళు జ్ఞాన సంపద, జాతి సంపద, ఈ జాతి సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లనే సీనియర్ సిటిజన్స్ ఇందా నేను చెప్పినట్టుగా వివిధ రంగాల నిష్ణాతులు అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కలిగించేందుకు వీలుగా వీళ్ళని పెద్దవాళ్ళని వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆయా సంస్థల్లో ఒక సలహా మండలిగా, అడ్వైజరీ కమిటీల్లో వీళ్ళని మెంబర్లుగా వేసుకొని వీళ్ళ సహాయ సహకారాలతోటి నెక్స్ట్ జనరేషన్ తోటి కలిసి సమాజాన్ని ముందు తీసుకెళ్ళడం కావాల్సిన పరిస్థితుల్ని మనం ముందు తీసుకెళ్ళాలి. ప్రభుత్వ బాధ్యత అది చెయ్యాలి. ఇప్పుడు చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళున్నారు, రిటైర్ అయ్యారు, అయిన తర్వాత కూడా ఆయా సంస్థల్లో వారిని ఒక అడ్వైజరీ సలహా బోర్డు మెంబర్లుగా వేసుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా తీసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అలా చేయాలి, విద్యార్థుల నుంచే చేయాలి. హై స్కూల్ విద్యార్థుల నుంచి, కాలేజీ విద్యార్థుల నుంచి కూడా సమాజం పట్ల గౌరవము, విలువ పెంచాలి. విలువలు పడిపోతున్న సమాజంలో విలువలు కాపాడేదానికి ప్రయత్నం చేయాలి. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. సీనియర్ సిటిజన్స్ యొక్క అభిప్రాయాలను విలువించి వీరి యొక్క జ్ఞానాన్ని కూడా భవిష్యత్తులకు అందజేయడానికి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆ సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: వెంకటేశ్వరరావు గారు, వృద్ధుల పట్ల వేధింపుల నివారణకు మీరు అసలు ఏం చేయాలి అనేటువంటిది, సమాజం పట్ల ఎలాంటి బాధ్యత ఉంది అనేటువంటి సూచనలు ఇవ్వండి.
0: ఇప్పుడు నేను 2006 నుంచి నేను ఈ సంస్థలో బాధ్యత తీసుకున్నా, అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ సీనియర్ సిటిజన్స్ యాక్టివిటీస్లోను సంబంధాలు కలిగి ఉన్నాను. ఇప్పటికీ 20 సంవత్సరాలు నా అనుభవం రీత్యా ఈ వేధింపులకు సంబంధించి కూడాను ప్రతి సంవత్సరం కూడా జూన్15 ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. వేధింపుల నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద కూడా ఆ జనరేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి దాన్ని పోడ్చడానికి పరస్పరం అవగాహన పెంచుకొని అన్ని వర్గాల వ్యక్తులతోటి సభ చేసి అవగాహన కల్పించడం ద్వారాగా చేయాలి ఒకటి ఉంది. మేము ప్రతి సంవత్సరం కూడాను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అట్లనే 1 అక్టోబర్ ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అట్లనే మొత్తం కృష్ణా జిల్లా, ఉమ్మడి జిల్లా, తర్వాత NTR జిల్లాగా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేస్తున్న అనుభవ రీత్యానే ప్రభుత్వం కూడాను మనకి జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఎలా సీనియర్సిన్స్ కోసం ఎలా ఉందో, స్టేట్ లెవెల్ కమిటీ కూడా అలాగే ఉంది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఎలా ఉంది. ఆల్ ఇండియా కమిటీలోనేమో ఇయర్లీ వన్స్ కమిటీ మీట్ అవుతుంది, స్టేట్ లెవెల్ కమిటీ ఏమో 6 మంత్స్ ఒకసారి మీట్ అవుతుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరి 3 మంత్స్కి మీట్ అవుతుంది. ఆయా కాలాల్లో సీనియర్ సమస్యల మీద చర్చించి నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి కృషి చేస్తుంది. ఆ రకంగా మనకు కూడా మన స్టేట్లో కూడాను ఈ సీనియర్ సిటిజన్ మంత్రి డోలా బాల వీరాంజన స్వామి గారి అధ్యక్షతన కమిటీ ఉంది. ఆ కమిటీలో నేనే కూడా సభ్యుడిగా ఉండి రాష్ట్ర స్థాయిలో సీనియర్ సిటిజన్స్ కావాల్సినటువంటి సంబంధించినటువంటి ఈ వెల్ఫేర్ ఇంకా ఎటువంటి సమస్యలు తీసుకుని ఎటువంటి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని చెప్పి చర్చించి నిర్ణయాలు తీసుకుని జరుగుతుంది. ఇటీవల జరిగిన మీటింగ్లో కూడా మరి పెద్దవాళ్ళకి వినికిడి సమస్యలు చాలా ప్రధానంగా ఉన్నాయి కనుక వినపడిన సమస్యలు అంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేసి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మందికి మనం ఈ క్యాంపులు పెట్టి వినికిడి పరికరాలు ఇవ్వాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా ఉన్నాము, టైం బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి టైం బ్యాంక్ ద్వారా పెద్దవాళ్ళకి సేవలు అందించడం కోసం పిల్లల్ని ఒక చేయడం జరుగుతుంది. అట్లనే కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడాను చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని మండల లెవెల్లోనే మండల కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి నెల మొదటి మంగళవారం సీనియర్ సిటిజన్ సమస్య గురించి పరిష్కరించే దాని కోసం చేశారు. అట్లను ఈ 2 జిల్లాల్లో మాత్రం చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంది. వీటన్నిటి కారణంగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన సంఘం చేస్తున్న కార్యక్రమం మొత్తం నంబర్ 1గా కార్యక్రమాలు మనం చేస్తున్నటువంటి ప్రధానంగా ఉన్నాయి. దీని వలనే మనకు ఇటీవల జరిగినటువంటి ఆల్ ఇండియా మహాసభ భువనేశ్వర్ జన మహాసభలో నాకు బెస్ట్ సీనియర్స్ అవార్డుగా నేషనల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దానికి మన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా స్పందించారు. ఇది మన కార్యక్రమాలు మొత్తం ఉమ్మడి సమిష్టి కృషి వల్ల సాధ్యమైంది. ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ ఎవరికి వారు ఎక్కడ 10 మంది ఉంటే 10 మంది గ్రూప్గా ఒక సీనియర్ ఏర్పడి ఆ సీనియర్ సమస్యల గురించి చర్చించుకొని ఆయనకి ఏ సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు తోడుగా అండగా ఉండి పరిష్కరించేదానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. నమస్కారం
0: అండి. నమస్తేనండి.
2: వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు.
3: సమాప్తం. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. రాబోయే అతిథి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వాణిజ్య ప్రకటన.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINet యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమంలో ముందుగా అజ్ఞాతవాసి చిత్రానికి అనిరుద్ధ రవిచంద్రన్ స్వరపరిచి స్వయంగా పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: వినబోయే పాట గీత గోవిందం చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడారు, గోపిసుందర్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం.

ఇంటెలిజెంట్ చిత్రం నుంచి ఎస్పీ చరణ్ హరిని ఇటువరి పాడారు. తమన్ ఎస్ఎస్ సంగీతం, ఒరిజినల్ మ్యూజిక్ కంపోజర్ వచ్చేసి ఇళయరాజా గారు అన్నమాట. రీమిక్ సాంగ్ ఇది శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. స్టూడియోలో సమయం 11 గంటలు దాటి సెకండ్లు పరుగులు తీస్తూ ఉన్నాయి. గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఈరోజు యొక్క ప్రత్యేకతలు, ఇంకా ఎన్నో విశేషాలు, బర్త్డేలు అన్నీ చెప్పుకుంటూ ఉందాం. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. దీని గురించిన కార్యక్రమం ఆల్రెడీ మనం ఇప్పుడే ఇంతకుముందు కార్యక్రమంలోనే అన్నాం. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవంగా ఈ రోజుని జరుపుకుంటూ ఉంటారు. వారికి ఇవ్వాల్సిన సముచిత స్థానాన్ని వారికి ఇచ్చి పెద్దలకి వారిని గౌరవిస్తూ ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తూ, యువతకి గుర్తు చేస్తూ, వారికి చేయాల్సిన కర్తవ్యాన్ని వారికి తెలియచేస్తూ ఉన్న రోజుగా ఈ రోజుని చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా ఇలాంటి విశేషాలు ఎన్నో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక పాట తర్వాత రాజుగాడు ఈ చిత్రానికి హేమచంద్ర పాడిన పాట, గోపిసుందర్ సంగీతం, రామజోగేశ్వరి శాస్త్రి సాహిత్యం అందించిన పాట.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: వింటూ ఆనందిస్తున్నారు 102.2 MHz ఆకాశవాణి FM. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు గుర్తు చేసుకోవడానికి ఇంకేముందంటే ప్రపంచ పవన దినోత్సవంగా ఈరోజుని జరుపుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరి జన్మదినాల విషయానికి వస్తే హెర్బర్ట్ సైమన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. వీరు 1916 ఇదే రోజు జూన్ 15 జన్మించడం జరిగిందనమాట. ఇలాంటి విశేషాలే మాట్లాడుకుంటూ ఉందాం. పాట తర్వాత శైలజ రెడ్డి అల్లుడు. ఈ చిత్రానికి అనూప్ దేవ్ పాడారు. గోపిసుందర్ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం అందించారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: 102.2 మెగాహెర్ట్స్ పైన ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఉన్నాం. మరి ఇంకా ఈరోజు ఇంకేం గుర్తు చేసుకోవాలంటే 1944 పుట్టారండి మలేషియా వాసుదేవన్ అనమాట. నేపథ్య గాయకులు, ఫిలిం గీతాలు ఎన్నో ఆలపించారనమాట వీరి జన్మదినం. 1958 జయమాలిని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రసీమల్లో ఒక డ్యాన్సర్, ఒక నృత్యతారగా వారు తమ కెరీర్ని ఆరంభించి ఎంతో ఎత్తులకి ఎదిగారనమాట. ఒక మంచి పాట విందాం. తొలి ప్రేమ ఈ చిత్రానికి శ్రేయ ఘోషాల్ పాడారు. తమనే సంగీతం అందించిన పట్ట శ్రీమణి సాహిత్యం అందించారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఉన్నాం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఇంకా ఏం గుర్తు చేసుకోవాలనుకుంటే, 1974 జన్మించారండి చక్రి గారు. తెలుగు చలనచిత్ర సంగీత దర్శకులుగా కొన్ని 2-3 దశాబ్దాల పాటు అందరినీ, ప్రేక్షకులందరినీ అలరించారనమాట. రచయితగా, గాయకుడిగా, నటుడిగా కూడా ఎంతనో మెప్పించడం జరిగిందనమాట. వీరి జన్మదినం ఇదే రోజు అనమాట. 1975 జన్మించారు కొరటాల శివ, తెలుగు చలనచిత్ర దర్శకులు అనమాట. వీరు కూడా చక్కని దర్శక ప్రతిభతో ఎంతోమందిని నచ్చే చిత్రాలు నేను దర్శకత్వం వహిస్తూ వచ్చారనమాట. తర్వాత ఒక పాట విందాం. మహానటి చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడారు. మికీజీ మేయర్ సంగీతం, శ్రీవేనల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన పాట.

ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ అందిస్తున్నారు 102.2 మెగా హెడ్స్ పై. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఉన్నాం మనం. గుర్తు చేసుకుందాంలో మరి ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది తెలుగు జాతి గర్వించే మహాకవి, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి వీరు పరమపదించిన రోజన్నమాట. 1983 జూన్ 15వ తేదీన శ్రీశ్రీ గారు పరమపదించారనమాట. అమరులైన దినం అన్నమాట ఈరోజు. వారి జ్ఞాపకార్థం ఎన్నో రచనలతో ఎంతో చైతన్యాన్ని కలిగించారనమాట. మంచి పాట విందాం, తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ట్యాక్సీ వాళ్ళ చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడారు, జాక్స్ బిజోయ్ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం.

మీరు విన్న పాట సమ్మోహనం. ఈ చిత్రం నుంచి వివేక్ సాగర్ స్వరపరిచి పాడారు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ సాహిత్యం అందించారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం గీతాలకి స్వాగతం. ఫిలిం గీతాల్లో కొన్ని ఫిలిం గీతాలు, ముందుగా వాణిజ్య ప్రకటన.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఫిలిం గీతాల కార్యక్రమంలో ముందుగా మీరు వినేపడ్డ లయ చిత్రానికి రాహుల్ సప్లిగంజ్ రమ్య బెహరా పాడారు. మణిశర్మ సంగీతం, కాసల శ్యామ్ సాహిత్యం అందించారు.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: మీరు విన్న పాట నిన్ను కోరి చిత్రానికి హరిచరణ్ పాడారు, గోపిసుందర్ సంగీతం అందించారు.
1: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
2: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
3: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ అందిస్తున్నారు ఫిలిం గీతాల కార్యక్రమంలో. తర్వాత వినబోయే పాట జై లవ్ కుశ చిత్రానికి జస్ప్రీత్ జాన్స్, రేనారెడ్డి పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వినబోతున్న పాట మహానుభావుడు చిత్రానికి శ్వేతా పండిట్ పాడారు. తమ నిశ సంగీతం శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఉందా లేదా చిత్రానికి స్వీకర గస్తీ పాడారు. శ్రీమురళి సంగీతం, నాగార్జున కొవ్వురాజు సాహిత్యం.

0: On his Truth Social platform last night, saying America will end its naval blockade on Iranian ports. The peace agreement will be signed on the 19th of June in Switzerland. Mr. Trump said the Strait of Hormuz will open on Friday after the official signing of the agreement. Benchmark domestic equity indices witnessed strong gains in the forenoon session today following the announcement of a peace deal between the United States and Iran. The Sensex climbed 1,090 points to 76,618, while the Nifty advanced 336 points to 23,958 when reports last came in. In the FIFA World Cup, Ivory Coast defeated Ecuador by 1-0 in its first World Cup appearance in a dozen years at Group E match at Philadelphia Stadium today. In another encounter, Sweden thrashed Tunisia 5-1 in their Group F match at the Monterrey Stadium in Mexico. In today's fixture, Spain will play against Cabo Verde in their Group H match at the Atlanta Stadium in the United States. The game will start at 9:30 p.m. IST. And with that, we end this news bulletin.
1: వన్ ఆర్ 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. లాహిర్ లాహిర్లో కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సాయి చరణ్ సాహితీ పాడారు. అనుప్రూబెన్ సంగీతం, భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం అందించిన పాట.

మీరు విన్న పాట నేను లోకల్ చిత్రానికి నరేష్ అయ్యర్, మనీషా పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, శ్రీమణి సాహిత్యం అందించిన పాట. 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం గుర్తుంచుకోండి ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: లాహిర్ లాహిర్లో చక్కని ఫిలిం గీతాలు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై. తర్వాత వినబోయే పాట పైసా వసూల్ చిత్రానికి అనూప్ రుబెన్స్, జితేన్ శ్రీ, శ్రీకావ్య, చందన పాడారు. అనూప్ రుబెన్స్ సంగీతం, భాస్కర్ భట్ల, రవికుమార్ సాహిత్యం అందించారు.

0: మీరు విన్న పాటతో లాహిర్ లాహిర్లు కార్యక్రమం సమాప్తం. తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవుట్ రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలున్నాయని, కొరత ఏర్పడే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ ప్రారంభ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. ఫ్రాన్స్లో ఏబియన్ నగరంలో ఇవాళ నుంచి ప్రారంభం కానున్న 52వ G7 సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశం గొప్ప సానుకూల పరిణామంతో ప్రారంభమవుతోంది. అమెరికా ఇరాన్ దేశాలు తమ మధ్య 107 రోజుల పాటు జరిగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. అలాగే ప్రపంచ చరుముల సరఫరాలో 5వ వంతు రవాణాకు ఉపయోగపడే కీలకమైన జలమార్గం స్ట్రీట్ ఆఫ్ హార్మోజ్ ను తిరిగి తెరిచాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీతో సహా G7 దేశాల నేతలు ఈ పరిణామం పట్ల హర్షం ప్రకటించారు. ఎటువంటి షరతులు పరిమితులు లేని నౌకాయాన స్వేచ్ఛతో స్ట్రీట్ ఆఫ్ హార్మోజ్ ను అత్యవసరంగా తిరిగి తెరవడం ఎంతో అవసరమని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వరకు కొనసాగే G7 సదస్సు కోసం ఏవియన్ నగరంతో పాటు జెనీవా లేక్, జెనీవా ప్రాంతాన్ని ఒక అభేద్యమైన భద్రతా కోటగా మార్చారు. సదస్సు జరిగే వేదిక చుట్టూ ఉన్న మొత్తం ప్రాంతాన్ని రెడ్ బ్లూ జోన్లుగా విభజించారు. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత పాసల ద్వారా మాత్రమే ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఇంకొంతసేపట్లో G7 సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నేతలతో పాటు యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులకు అధికారికంగా స్వాగతం పలుకుతారు. భారత్, బ్రెజిల్, దక్షిణ కొరియా, కెన్యా, ఈజిప్ట్ దేశాలను భాగస్వామ్య దేశాలుగా ఆహ్వానించారు. వీటితో పాటు యుక్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు కూడా ఆహ్వానం అందింది. ఫ్రాన్స్ అధ్యక్షతన జరుగుతున్న G7 సదస్సు ప్రస్తుత సంవత్సరానికి కొన్ని కీలక ప్రాధాన్యతనిచ్చుకుంది. మితిమీరిన స్థూల ఆర్థిక అసమతూకాన్ని తగ్గించడం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం ఈ ప్రాధాన్యతలు ఉన్నాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ వాల్యూ చైన్స్ పటిష్టతను బలోపేతం చేయడం, ఆన్లైన్లో మైనర్లు, పిల్లల రక్షణ, ప్రధాన భౌగోళిక రాజకీయ సంక్షోభాల పరిష్కారంపై కూడా చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏవియన్ చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఏవియన్ లో పర్యటిస్తారు. భారత్కే కాకుండా మొత్తం అభివృద్ది చెందుతున్న దేశాలకు కీలకమైన అంశాలపై ప్రపంచ నేతలతో చర్చించేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 7వ సారి G7 సదస్సుకి హాజరవుతున్నారు. G7 సదస్సుల్లో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం అనేది శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ స్థిరత్వానికి సంబంధించిన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో మన దేశం పోషిస్తున్న పాత్రకు, అందిస్తున్న సహకారానికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపును ప్రతిఫలిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో చర్చలు జరుపుతారు. స్లోవక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రినితో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగర పర్యటన తొలి విడతను ముగించుకున్న అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న రాత్రి బ్రాటిస్లావా చేరుకున్నారు. భారత స్లోవేకియా సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఇరు దేశాల మధ్య సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు తన పర్యటన మంచి అవకాశం కల్పిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఏప్రిల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలో జరిపిన అధికారిక పర్యటన, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో AI ఇంపాక్ట్ సమ్మిట్ కోసం స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని మన దేశాన్ని సందర్శించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ పర్యటన చేపట్టారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆటోమొబైల్, రైల్వే తయారీ రంగాలతో సహా వివిధ రంగాల్లో స్లోవేకియాతో ద్వైపాక్షిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో మన దేశానికున్న నిబద్దతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది. బ్రాటిస్లావా చేరుకున్న వెంటనే ప్రధానమంత్రికి ఘనస్వాగతం లభించింది. సంప్రదాయ స్లోవక్ ఆతిథ్యం లభించిందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. స్లోవక్ విదేశాంగ మంత్రి స్వాగతం పలకడంతో పాటు ప్రవాస భారతీయులు కూడా సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో తగినంత మొత్తంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని, ఎల్ నినో పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో ఆహారం కొరత ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మైండ్ సమ్మిట్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2: Of course, we have enough buffer stocks since last year we maintained, so there shouldn't be a food shortage. But for farmers, it will have an impact because this year his income will be stressed out.
1: ఖరీఫ్ పంట కాలానికి సరిపడా మొత్తంలో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే రాబోయే రబీ సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రారంభమవుతుందని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి వచ్చిన విరాళాలు, కానుకల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వినతి పత్రం దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఉద్దేశించి అడ్వకేట్ ఆన్ రికార్డ్ అనూప్ ప్రకాష్ అవస్థి ఈ వినతి పత్రం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థతో స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమస్య కోట్లాది మంది భక్తుల నమ్మకం విశ్వాసాలకు సంబంధించిందని పేర్కొంటూ, రామాలయానికి చెందిన విరాళాల నిధుల్లో అక్రమాలు, దుర్వినియోగం లేదా నిధులు మాయమైనట్లు వస్తున్న ఇటీవలి నివేదికలు దేశ విదేశాల్లోని భక్తుల్లో ఆందోళన కలిగించాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా రిప్రజెంటేషన్లో గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారికంగా క్రిమినల్ విచారణ, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం వల్ల ఈ విషయమై వ్యవస్థ స్పందించిన తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఉత్తరప్రదేశ్లోని జవార్లో గల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. దేశీయ పౌర విమానయాన రంగంలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేయడానికి, ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ది చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి ఈ విమానాశ్రయమే నిదర్శనమని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రీ ఎగ్జామినేషన్ ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. రాబోయే 6 నుంచి 7 రోజుల్లో హిమాలయాల్లో సానుగుల దిగువ ప్రాంతంలో, పశ్చిమ బెంగాల్లో, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 4 నుండి 5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్టలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్,

ఒడిషా, జార్ఖండ్ మొదలైన చోట్ల విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న రాత్రి బర్మింగ్హామ్లో నెట్బ్యాక్స్టన్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ 64 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్తాన్కు భారత్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌట్ అయింది. ఫీఫా ప్రపంచ కప్ 2006 ఫుట్బాల్ స్టేడియంలో ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈ రోజు జరిగిన గ్రూప్ ఆఫ్ మ్యాచ్లో స్వీడన్ టునీషియాపై 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న మరో మ్యాచ్లో గ్రూప్ హెచ్ పోటీలో స్పెయిన్ కార్పో వార్డీతో తలపడనుంది. శశాలు మరొకసారి 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఈరోజు ఫ్రాన్స్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అవుట్రీచ్ సదస్సులో పాల్గొంటారు. మన దేశంలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల నైరుతి ఋతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలో భారత్ పాకిస్తాన్ ను ప్రారంభ మ్యాచ్లో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా ప్రమాదాల్లో కంటిగాయాలు ఆధునిక చికిత్స డాక్టర్ యనమదల సుజాత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: డాక్టర్ యనమదల సుజాత గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ సుజాత గారు, మీరు విజయవాడలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులుగా, ప్రత్యేకించి కృత్రిమ కన్ను అమర్చే శస్త్రచికిత్స నిపుణులు అంటే ఆర్టిఫిషియల్ మూవబుల్ ఐ ఇంప్లాంట్ సర్జన్ లేదా స్పెషలిస్ట్ లేదా ఆక్యులోప్లాస్టీ స్పెషలిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ మూవబుల్ ఐ ఇంప్లాంట్స్కి సంబంధించినటువంటి ఆక్యులోప్లాస్టీస్ స్పెషలిస్టు అనేటువంటిది అరుదుగా వింటుంటాం డాక్టర్ గారు, దీని ప్రత్యేకతకు ఒక్కసారి చెప్పండి.
2: కంటిలో రకరకాల బ్రాంచీలు వచ్చేసినాయి అండి. రెటీనా అని, కార్నియా అని, గ్లకోమా అని ఇట్లాంటి బ్రాంచీలు వచ్చినాయి. ఆ దానిలో ఒక బ్రాంచి ఆక్యులోప్లాస్టీ అండి. ఆక్యులోప్లాస్టీ అంటే ప్లాస్టిక్ సర్జరీ ఇన్ ఐ, అంటే ఇప్పుడు కంటి లోపల జరిగే రకరకాల జబ్బులకి వైద్యం చేయటం అనేది శుక్లాలని, రెటీనా అని అలా జరుగుతుంది. కంటి గుడ్డు చుట్టుపక్కల జరిగే రకరకాల ప్రాబ్లమ్స్కి వైద్యం చేయటం అనేది ఈ ఆక్యులోప్లాస్టీ కింద వస్తుందండి. ఎలాగంటే ఏదన్నా యాక్సిడెంట్ వలన కన్ను డ్యామేజ్ అయినా, కట్ అయినా, రెప్పలు కట్ అయినా, రెప్పలు లోపలికి ముడుచుకుపోయినా, రెప్పలు బయటికి ఏలాడుతున్నా, లేకపోతే బై బర్త్ కంటి రెప్పలు జారిపోయినా, టోసిస్ అంటారు దాన్ని, అలాగైనా, లేకపోతే ఏదన్నా ట్యూమర్స్ అంటే ఏదన్నా గడ్డలు వచ్చి కన్ను ముందుకు పొడుచుకు రావటం, లేకపోతే ఒక పక్కకు తోసివేయబడటం, ఇట్లాంటివన్నీ ట్యూమర్స్ వల్ల కానీ, లేకపోతే కొన్నిసార్లు కంట్లోంచి ధారాపాతంగా నీళ్లు కారిపోతుంటాయి, లేకపోతే ఏదన్నా పుసులు కట్టేస్తుంటాయి కన్నులో, ఆ కొట్టాలన్నీ బ్లాక్ అయిపోయి దానివల్ల రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్కి ఈ ఆక్యులోప్లాస్టీ స్పెషాలిటీ అనేది దీనికి వైద్యం చేస్తామండి మేము. దానిలో ముఖ్యంగా ఏంటంటే ఏదన్నా డ్యామేజ్ అవుతే, ఏదైనా ఇంజురీస్ కానీ, దెబ్బలు తగలటం అన్నా కానీ, కన్ను గుడ్డు కానీ, గ్రెప్పలు కానీ డ్యామేజ్ అయితే వాటికి ఎలా వైద్యం చేయాలి అనేది మా బ్రాంచ్లో వస్తుందండి.
1: అయితే డాక్టర్ యనమదల సుజాత గారు, ఎక్కువగా ఈ కంటి గుడ్డుకి ప్రమాదాల్లో ఏదైనా దెబ్బలు తగిలినా, గాయం అయినా, కర్మాగారాల్లో లేదా ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి కార్మికులు ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటువంటి వృత్తిని బట్టి కన్ను గుడ్డుకి ఇనుప రేకులు కానీ, పొలుసులు కానీ ఇలాంటి గట్టిగా తగలడం, ఒకసారి కన్ను గుడ్డు మొత్తం కట్ అయిపోవడం, కొంతమందికి అసలు ఊడిపోయిందని అనడం, అలాగే ఇనుప రజన్ లాంటిది గుచ్చుకోవడం, ఇలాంటి చాలా వింటుంటాం డాక్టర్ గారు. అలాంటప్పుడు ఏం చేయాలి? వెంటనే ఏమైనా గోల్డెన్ అవర్లో మీలాంటి స్పెషలిస్టుల దగ్గరికి రావాలనా, లేకపోతే కొంచెం నిదానంగా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు ఆ కంట్లో గాలి ఊదడం లేదనుకుంటే దూది పెట్టి ఒత్తడం ఇలాంటివి చేస్తుంటారు, ఏం చేయాలండి వెంటనే?
2: ఇప్పుడు ఈ ప్రమాదాలు ఎట్నుంచైనా రావచ్చు అండి. ఇండస్ట్రీస్లో మాత్రమే కాకుండా ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి.
1: అవునండి.
2: రకరకాల కారణాలు, ఇంట్లో కూడా మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా రకరకాల ప్రమాదాలు కంటికి జరగవచ్చు.

0: ఇప్పుడు ప్రమాదాలను రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తే, ఒక రకం ఏంటంటే రకరకాల వస్తువుల ద్వారా, ఇనప వస్తువులు కానీ చెక్క వస్తువులు కానీ ఏదైనా వస్తువుల ద్వారా ప్రమాదం జరగటం, రెండోది ఏమో కెమికల్స్ ద్వారా ప్రమాదం జరగటం. ఈ రెండిట్లో వైద్యం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. ముందు కెమికల్ ద్వారా జరిగే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వంటింట్లో చేసేవాళ్ళకి, బాత్రూంలో చేసేవాళ్ళకి, లేకపోతే ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి, ఎక్కడైనా సరే యాసిడ్ కానీ ఆల్కలి కానీ వాళ్ళు చేసే ద్రవ పదార్థం కంట్లో పడగానే ఫస్ట్ అన్నిట్లోకి ముఖ్యంగా, మరీ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే బాగా నీళ్లతో కన్నుని వెంటనే కడిగేయాలండి. ఎన్ని నీళ్లతో కడగాలంటే మీకు చాలా ఆశ్చర్యం వస్తుంది, బకెట్ నీళ్లు కంటి మీద పోసేయాలి. అదే లెక్క, అందరికీ అది తెలియదు. ఒక ఏదో ఒక గ్లాసు పోస్తారు లేకపోతే చేతులతో ఇట్లా కడుగుతారు, అట్లా కాదండి. కెమికల్ ఎక్స్పోజర్ అయినప్పుడు బకెట్ నీళ్లు పక్కన పెట్టుకొని, శుభ్రమైన నీళ్ళని ఒక మగ్గు తీసుకొని కంటి ఒక ధారాపాతంగా పోసేయాలి. అలా పోసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వెళ్ళిన కెమికల్ డైల్యూట్ అయిపోయి దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. అలా చేయకపోకుండా అప్పుడు తర్వాత ఇప్పుడు మా దగ్గరికి తీసుకొస్తే, కళ్ళ డాక్టర్ల దగ్గరికి, మేము చేయగలిగింది కూడా చాలా లేట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ అక్కడ ఎవరుంటే పక్కన వాళ్ళు చేయాలి. ఇది కెమికల్ ఇంజరీస్కి చేయాలి. తర్వాత ఏమో ఏదన్నా వస్తువుల ద్వారా ఇంజరీస్ జరిగితే అది రెప్పకు జరగవచ్చు. రెప్పకు జరిగినప్పుడు చాలా బ్లడ్ బయటకు వస్తుందండి, ఎందుకంటే కంటి రెప్పలు చాలా రక్తం శాతం ఎక్కువ, బాడీ అన్నిట్లోకి రక్తం కారుతున్నప్పుడు రెప్పలకు మాత్రమే జరిగింది అనుకున్నప్పుడు ఏదన్నా కట్టు కట్టేసి ఆ రక్తాన్ని ఆపటం అనేది చేయాలండి, కొంచెం తగ్గించేది. రెండోది ఏమో కంటి గుడ్డుకు తగిలింది అనుకోండి, నల్ల గుడ్డుకు తగిలితే మాత్రం ఎటువంటి ఇది తొడవటం కానీ దూదుడు పెట్టడం కానీ ఏమి చేయకుండా జాగ్రత్తగా ఒక చిన్న ప్యాడ్ పెట్టి కట్టు కట్టేసి వెంటనే తీసుకొచ్చేయాలండి. తెల్లగుడ్డుకు జరిగినా కూడా అంతే. ఈ ఎందుకంటే ఒకసారి కన్నుగుడ్డుకి దెబ్బ తగిలి అది ఓపెన్ అయితే ఎంత వీలైనంత తొందరగా దాన్ని కుట్లు వేసేసి ఆ గుడ్డును మళ్ళీ యథాతథంగా తీసుకురావాలి. లేకపోతే ఒకసారి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోయిందంటే దాన్ని చాలా కష్టం ఆ కన్నును కాపాడటం. ఒకసారి ఇంతకంటే భయంకరంగా ఏం జరుగుతుందంటే ఆ కన్నుగుడ్డు పూర్తిగా చితికిపోతుంది. చితికిపోయి లేకపోతే బయటికి ఎలాటం అట్లాంటివి జరుగుతుంది. అప్పుడు కూడా వీలైన తొందరగా తీసుకొచ్చేస్తే ఏమాత్రం చూపుకి నిలబడే అవకాశం ఉంటే వెంటనే అది లోపలికి మళ్ళీ అమర్చేసి చూపు తెప్పించే ప్రయత్నాలు చేస్తాం. ఒక్కోసారి చాలా బ్యాడ్ లక్ వలన ఆ కన్ను అట్లా పూర్తిగా కట్టయిపోయి బయటకు వచ్చేస్తే దానికి ఎలాగా మళ్ళీ ప్లాస్టిక్ అయ్యి అది పెట్టి రిపేర్ చేయాలి, చూడటానికి నీట్గా ఉండేటట్టు చేయాలనేది కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయండి. అది
1: డాక్టర్ సుజాత గారు, కదిలే విధంగా కృత్రిమ కన్ను అమర్చుతారు మీరు అని వింటున్నామండి. ఏమిటంటే ఇంగ్లీష్లో మనం ఆర్టిఫిషియల్ మూవబుల్ ఐ ఇంప్లాంట్ అని చెప్పి చెబుతున్నారు కదా, అది అంటే ఏంటి, కన్ను గుడ్డు మొత్తం పనికిరాదు అన్నప్పుడు గవ్వ కన్ను అమర్చారు అని ఇలా వింటుంటాం డాక్టర్, ఇదేమిటండి?
0: బాగా అడిగారండి. ఎందుకంటే ఇదేంటంటే దీని గురించి అవగాహన చాలా తక్కువ ఉంది ప్రజల్లో. ఒకప్పుడు ఏముండేదంటే కన్ను ఏదైనా కారణం అన్నా తీసేయాల్సి వచ్చినా దాని అంతరికి అదే లాస్ అయిపోయినా అక్కడ ఒక గుంటలాగా ఏర్పడిపోయేది, ఎంప్టీ సాకెట్ అంటారు, ఖాళీగా గుంట అయిపోయేది. ఆ గుంటని చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు ఏదన్నా కొద్దిగా రిపేర్ చేయించుకుందాం అనుకున్నా కూడా దానికి అప్పుడు ప్లాస్టిక్ కన్ను కానీ ఏదన్నా గవ్వ కన్ను గాజు కన్ను కానీ పెడితే అది నిలబడదు, అది పడిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అడుగుని సపోర్ట్ ఏం లేదు కాబట్టి. ఇప్పుడు లేటెస్ట్ మెథడ్ ఏంటంటే ఏదన్నా డ్యామేజ్ అయితే చూపు ఇక రాదు, ఆప్టిక్ నర్వ్ కూడా కట్ అయిపోయింది, అది అట్లాంటి కేసులు ఉన్నప్పుడు ఆ కన్నును పూర్తిగా ఓపెన్ చేసి శుభ్రం చేసేసి లోపల పదార్థం అంతా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా చేసేసి దాని లోపల ఒక చిన్న గోళీకాయ లాంటిది ప్లాస్టిక్ది పెడతామండి, పెట్టి కుట్లేసేస్తాం, అది మూవ్ అవుతుంది. ఇప్పుడు కన్ను ఇటు తిరిగి రెండో కన్ను తిరిగినట్టు అది కూడా తిరుగుతూ ఉంటుంది. దాని మీద ఈ ప్లాస్టిక్ ఐ అంటే రెండో కన్నుతో మ్యాచింగ్ చూసి కలరు బ్రౌన్ అయితే బ్రౌను, బ్లాక్ అయితే బ్లాక్, ఏ కలర్ ఉంటే ఆ కలర్ మ్యాచింగ్ చూసి అది దాని మీద ఒక డిప్ప లాంటిది అమర్చుతాం అనమాట. ఇప్పుడు ఇది టూ సెట్స్, టూ పీసెస్ సెట్ అనమాట. ఒకటి లోపలికి బాల్ లాంటిది వెళ్ళిపోద్ది, బయటకేమో ఇది డిప్ప లాంటిది వస్తుంది, అది మనం అప్పుడప్పుడు తీసి పైన దాన్ని శుభ్రం చేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటూ ఉండాలి. లోపల పెట్టిన బాల్ లాంటిది జీవితాంతం లోపలే ఉండిపోద్ది, ఆ లోపల పెట్టిన బాలే కదలిక వస్తుంది. ఇది అది పెట్టకుండా ఓన్లీ డిపెండ్ పెడితే కదలదు, స్టాటిక్గా లాగా చూస్తున్నట్టు ఉంటుంది. లోపల పెట్టడం బాల్ పెట్టడం వల్ల రెండూ కలిసి రెండో కన్నుతో సింక్రనైజ్డ్గా మూమెంట్ అది ఇటు జరిగితే ఇటు అటు జరిగితే అటు అలా కనిపిస్తుంది. అందుకనే ఆర్టిఫిషియల్ మూవబుల్ ఇంప్లాంట్ అంటే ఈ లేటెస్ట్ మెథడ్ అండి, సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది.
1: డాక్టర్ గారు, ఈ కృత్రిమ కన్ను అనేటువంటిది అమర్చారు అనుకోండి, అది కదలిక కూడా ఉంటుందని అన్నారు, సరే చూపు ఉండదని కూడా చెప్పారు కదా, ఇది సేమ్ టు సేమ్ కన్నులాగానే అనిపిస్తుందా చూపర్లకి?
0: అవునండి, చాలా వరకు. ఇప్పుడు మనం వాళ్ళకి తగిలిన ఇంజురీ పట్టి లేకపోతే ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఈ రిపేర్ కోసం వచ్చారు అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి. ఎందుకంటే తగి వెంటనే కనుక మనం రిపేర్ చేస్తే బ్రహ్మాండమైన కరెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది, మీరు చెప్పినట్టు అది రెండో కన్నులాగా ఉంటుంది. అలా కాకుండా ఒక 6 నెలలు 1 సంవత్సరం తర్వాత వస్తే కనుక అప్పటికి అన్ని కండరాలన్నీ ముడుచుకుపోతాయి, కాంట్రాక్ట్ అయిపోతాయి. అప్పుడు అవి మనం చెప్పినట్టు కదలవు, ఎందుకంటే బాడీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది అన్నమాట కన్ను. అందుకని రిజల్ట్ కొద్దిగా తగ్గుతుంది. అంటే వాళ్ళు వెంటనే చేయించుకున్న దానికేను కొన్నాళ్ళ తర్వాత చేయించుకున్న దానికి చాలా తేడా ఉందండి, అది ముఖ్యమైన కారణం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు కంటిలో నుంచి రక్తం గారడం కానీ లోపల రక్తం గడ్డగట్టుకొని ఉండడం కానీ ఇలాంటి వాటిని కూడా తొలగించడం చేస్తుంటారా?
0: అంటే జనరల్గా రక్తం కారటం అనే దాన్ని అది మనం కట్టుకట్టినా ఏం చేసినా ఆగిపోద్ది. బాడీలో ఉన్న టెండెన్సీ అది ఏంటంటే రక్తం కారటం ఆగిపోతుంది కొంతసేపటికి, అది మనం ఆపితే సరిపోతుంది.
1: రక్తం ఉంటుంది
0: కాబట్టి రెండు. కానీ లోపల ఆల్రెడీ రక్తం గూడు కట్టేసింది అనుకోండి, ఒక గడ్డలాగా, జనరల్గా దాన్ని తొలగించకుండా ఉంటేనే మంచిది, ఎందుకంటే మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోద్ది కొంతమందికి. అందుకని దాన్ని అలా ఉంచేసి దాన్ని అంతా బాడీలో కలిసి కరిగిపోతుంది. గూడు కట్టుకున్న రక్తం గడ్డ కూడా మన శరీరం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆ తొలగించడం అనేది అవసరం లేకుండా చేయము. ఎప్పుడన్నా అదే చూపు కట్టుబడుతుంది, ఇంకా ఆయనకి దానివల్ల చూపు కనిపించట్లేదు అనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా తొలగించి ఆ చూపుకి మళ్ళీ వచ్చేటట్టు చేయొచ్చు. కంటి లోపల జరిగేది విట్రియస్ అని ఒకటి ఉంటుంది, జెల్. ఆ జెల్ లోపల కనుక ఈ బ్లడ్ క్లాట్ అయిపోయి ఉంటే కనుక అది తీయాలా వద్దా అనేది దాన్ని గమనించుకొని చూసి అబ్జర్వ్ అయ్యేటట్టుంటే వదిలేస్తాం, లేకపోతే తీయాలంటే తీసేసి విజన్ కడ్డు రాకుండా చేస్తాం. రెండు రకాలుగా చేయొచ్చు.
1: ఆ ట్యూమర్ ఒకవేళ మెలిగ్నెంట్ అయితే అప్పుడు ఏం చేయాలి?
0: అదే యాక్చువల్గా రక్తం అనేది ట్యూమర్ కాదు, అది గడ్డే. ట్యూమర్స్ వేరు, అంటే బాడీలోంచి రకరకాల కారణాల వలన పుట్టుకొస్తుంటాయి. కొన్ని బినైన్ అనేది అంటే ఏంటంటే సాధారణమైన గడ్డలు, వాటికి కొన్నాళ్ళలో వస్తాయి, పెరుగుతాయి, తగ్గిపోతాయి, స్టాటిక్ అయిపోతాయి, అసలు కొన్ని అసలు పెరగవు, అలాగే ఉండిపోతాయి జీవితాంతం. వాటి వల్ల ఎటువంటి అపాయం ఉండదు, అన్లెస్ అది చూపుకు అడ్డుపడుతుంది అనుకుంటే తప్పితే దాని జోలికి వెళ్ళము. రెండోది ఏంటంటే మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ గడ్డలు, అవి ఏంటంటే మనం వాటిని వదిలేయకూడదు. అవి ఆటంత కడి పెరుక్కుంటా పోతాయి, రకరకాల కారణాలు బాడీ అంతా రక్తం ద్వారా స్ప్రెడ్ అయ్యి లివరు అన్ని భాగాలకి వెళ్ళి ప్రాణానికి అపాయం అయ్యే అవకాశం ఉంది. కంటిలో వచ్చే క్యాన్సర్లు కూడా బాడీ అంతటికి వెళ్తాయి, దానివల్ల ప్రాణాపాయం జరుగుతుంది. సో ఇలాంటి కేసుల్లో ఏంటంటే అది బెనైనో మ్యాలిగ్నెంటో మన ఊరికే పరీక్షల ద్వారా తెలీదు, దాన్ని బయాప్సీ అని దాన్ని ఒక ముక్క తీసి పరీక్ష చేసుకొని నిర్ధారించుకొని పెథాలజీ వాళ్ళ సహాయంతో దాన్ని మ్యాలిగ్నెంట్ అయితే మాత్రం పూర్తిగా తొలగించేయాలి, రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బినైన్ అయితే తీసేసాం కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పేసి పంపించేయచ్చు, ఇలాగుంటుందండి.
1: డాక్టర్ సుజాత గారు, ఒకవేళ మీరు చెప్పినట్టు పెథలాజికల్ కన్ఫర్మేషన్ కోసం పంపించి అది ఒకవేళ అయిందే అనుకోండి, దాంట్లో ఏదో మళ్ళీ స్టేజ్ వైజ్గా ఏదో నిర్ధారణ చేస్తారు. ప్రాథమిక దశలోనే స్టేజ్ 1లోనే ఉంటే అది రకరకాల మెలగ్నెంట్ మెలనోమా అని పేర్లు ఏదో చెప్తుంటారు, రెటినో బ్లాస్టోమా అని పిల్లలకు వచ్చే ట్యూమర్లేమో బహుశా. ఇవి ప్రాథమిక దశలోనే ఉంటే వాటిని వైద్యం చేసి తగ్గించి నయం చేసేటువంటి ఆధునిక విధానాలు మన దగ్గరకు వచ్చాయా అండి?
0: వచ్చినాయండి, విజయవాడలో కూడా ఉన్నాయి అవన్నీ. ఏంటంటే ఒకప్పుడు వాటన్నిటి కోసం మనం హైదరాబాద్ ఢిల్లీ అలా వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు విజయవాడలో కూడా అవైలబుల్గా ఉంది. ప్రాథమిక దశలోనే వాటిని కనిపెట్టి ఆ కన్ను తీసేయకుండా లేకపోతే కంట్లో ఈ ఆపరేషన్ కూడా లేకుండా రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ మందుల ద్వారా కానీ దాన్ని కరిగిచ్చే మెథడ్స్ కూడా చాలా వచ్చినాయండి. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే ఈ రెటినోబ్లాస్టమ్ అనే దానికి ఒకప్పుడు ఒక 10-20 ఏళ్ల క్రితం ఖచ్చితంగా కన్ను తీసేసేవాళ్ళం, ఒక్కోసారి 2 కళ్ళలోకి వస్తే 2 కళ్ళు తీసేసేవాళ్ళం. అలాంటి ఎన్నో సర్జరీలు చేయాల్సి వచ్చింది, హృదయ విదారకంగా ఉంటుంది అప్పుడు మనకి, తల్లిదండ్రులకి, పేషెంట్కి, అందరికి కూడా. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ మెథడ్లో ఏంటంటే కన్ను తీయాల్సిన అవసరం లేకుండా వైద్యులు చేసి ఆ కన్నును సేవ్ చేసే మెథడ్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా అవైలబుల్గా ఉన్నాయండి.
1: కొంతమందిలో అరుదుగా కంటి గుడ్డు మీద, తెల్ల గుడ్డు మీద నుంచి నల్ల గుడ్డు మీద వరకు కూడా కండ పెరుగుద్దండి, ఇది ఏమిటండి? ఆ కండ ఏమైనా తీసేయొచ్చా, ఆపరేషన్ చేయాలా?
0: మంచి క్వశ్చన్ అండి, చాలా కామన్ ప్రాబ్లం అండి. ఏంటంటే దాన్ని టెరీజియం అంటాం, అంటే ఏంటంటే తెల్లగుడ్డు నుంచి నల్లగుడ్డు మీదకి ఒక కండలాగా పెరుగుతుంది. అదేంటంటే పొర, బాడీలో ఒక పొరని ఏదన్నా ఎలర్జీ వలన కానీ ఏదన్నా దుమ్ము డస్ట్కి ఏదన్నా రియాక్షన్ వలన కానీ అలా పొర పెరగటం అనేది కొంతమందిలో జరుగుతుంది. కానీ ఇది ఎటువంటి అపాయకరమైనది కాదండి, ఇది అసలు క్యాన్సర్ కాదు, అసలు బినైన్ కాదు, మేలా ఏది కాదు, ఇది అదొక పొర అంతే.
1: చూపు కూడా ఇబ్బంది ఉండదు?
0: ఆ చూపుకి ఎప్పుడు దాకా ఇబ్బంది ఉండదు అంటే నల్లగుడ్డుని మీదకు వచ్చేసి నల్లగుడ్డు సగం దాకా పూర్తిగా మూసేసి అంత పేరు, అది ఎక్కడో నూటికి ఒక 10% 5% కేసుల్లో కూడా అలా ఉండదు. మిగతా 90-95% ఇది ఏమీ చేయదు. కానీ ఏదన్నా వాళ్ళకి ఇరిటేషన్గా ఉంది అనుకుంటే దాన్ని

0: తొలగించవచ్చు, కానీ ఒక్కటి మాత్రం వాళ్ళు గమనించాలి, అది తీసేసినా మళ్ళీ వస్తుంది, ఇది అంతే. అందుకని దాన్ని చెప్పి పేషెంట్కి అవసరమైతే తొలగించడం.
1: కన్ను గుడ్డు కాకుండా పైన రెప్ప ఉంటుంది కదా, చాలామందిలో కూడా ఇది అక్కడక్కడ బాగానే ఫ్రీక్వెంట్గానే గమనిస్తుంటాం, రెప్ప వాలడం. కొంతమంది అంటే మామూలు ఆరోగ్యవంతుని కన్ను రెప్పలు వాలే విధంగా కాకుండా అసాధారణమైనటువంటి రీతిలో అసలు వాలని వాళ్ళు ఉంటారు, రెప్పల వాలిపోయి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. దీనికి వైద్యం ఉందా?
0: ఈ కండిషన్ని టోసిస్ అంటారండి, PTOSIS. ఇది బై బర్త్ కూడా రావచ్చు వీక్నెస్ వల్ల, లేకపోతే మధ్యలో ఏదైనా ఇంజురీస్ వలన కూడా జారిపోవచ్చు, లేకపోతే ఓల్డేజ్లో మళ్ళీ వీక్నెస్ నరాల వీక్నెస్ వలన కూడా రావచ్చు, మైస్థీనియా లాంటి రకరకాల వీక్నెస్ వలన కూడా రెప్ప జారిపోతుంది. ఇది ఎందువలన వచ్చింది అనేది మనం ఫస్ట్ పరీక్షల ద్వారా గమనించి, ఈ మూడింటికి మూడు రకాల వైద్యాలు ఉంటాయండి. బై బర్త్ వచ్చినాటికి జనరల్గా మనం ఆపరేషన్ చేసి పైకి లేపాలి, ఎందుకంటే ఆ పిల్లడికి ఆ చూపుకి అడ్డుపడతా ఉంటుంది, డెవలప్ అవుదా కన్ను. రెండోది మధ్యలో వచ్చిన వాటికి అవసరమైతే లేపటం, లేకపోతే మందుల ద్వారా ట్రై చేయటం, ఇలా రకరకాలుగా టెస్టుల ద్వారా ఏంటి కండిషన్ అనేది చూసుకొని దాన్ని బట్టి చేయొచ్చు. టోసిస్ అనేది వెరీ కామన్ ప్రాబ్లము, మా ఆక్యులోప్లాస్టీ సర్జన్స్కి వెరీ రోజు ఆల్మోస్ట్ ఎవ్రీడే అలాంటి కేసులు చూస్తూ ఉంటాం, దానికి సక్సెస్ రేట్ కూడా బాగుంది, సర్జరీ బాగా వస్తుంది.
1: ఒక కన్ను యొక్క రెప్పేమో మామూలుగా ఉంటుంది, ఒక కన్ను రెప్పేమో కొంచెం మూసుకుపోయి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, సమానం చేయగలరా?
0: అదేనండి, దీన్ని దాన్ని కూడా టోసిస్ అంటారు. ఆ టోసిస్ని ఆ రెప్పని పైకి లేపి లోపల నుంచి కుట్లేసుకు వచ్చేస్తే రెండు ఈక్వల్గా వచ్చేస్తాయి, రెండు సమానంగా వచ్చే అవకాశం ఉంది, కాకపోతే వీలైన తొందరలో చేయించుకోవాలి. అది చిన్న వయసులో చేస్తే చాలా బాగా రిజల్ట్ వస్తుంది, అది లేట్గా 30-40 ఏళ్ళు దాటినాక అప్పుడు చేస్తే కొంత రిజల్ట్ తగ్గుతుంది, అంతకంటే ఏం లేదు, చేయొచ్చు, అందరికీ చేయొచ్చు.
1: కొంతమందికి ఈయనకి ఇదేం అలవాటు రా అని ఇలా అంటుంటారు, కన్ను కొడుతూ ఉంటారండి ఒక కన్నే, అది పాపం అది ఒక రకమైనటువంటి డిజార్డర్, డిస్కంఫర్ట్ అని చాలామంది అర్థం చేసుకోరు, అపార్థం చేసుకునే ప్రమాదాలు ఉంటాయండి, దాన్ని ఏమైనా సరి చేయొచ్చా?
0: దానికి రెండు రకాల కారణాలు అండి. అక్కడ ఉన్న రెప్పకు సంబంధించిన మజులు కొద్దిగా ఓవర్ యాక్షన్ లాగా చేస్తూ ఉంటుంది, టప టపా కొట్టుకోవడం అనేది, అది ఒక రకమైన నరాల వీక్నెస్. దానికి కొన్ని రకాల అంటే బ్రెయిన్లో వచ్చే నరాలు దానికి సంబంధించినవి కూడా అవ్వచ్చు. ఒకసారి నరాల డాక్టర్ గారిని కూడా స్పెషల్ కన్సల్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే దాన్ని తగ్గిపోతుంది. రెండో రకం ఏంటంటే ఈ కన్ను అలా కొట్టుకుంటుందంటే అవతల కన్ను కొట్టుకోవట్లేదని కూడా అర్థం. అది ఎందుకంటే అక్కడ ఫేషియల్ నర్వ్ పాలసీ అని చెప్పేసి ఆ కన్ను ఆగిపోయింది కొట్టుకోవడం. అందుకని ఇది మామూలుగా కొట్టుకునే కన్ను మనకు అబ్నార్మల్ కనిపిస్తుంది, అది మామూలు కన్ను అట్లా స్టాటిక్గా నిలబడిపోయింది కదలకుండా ఉన్నదేమో అది ప్రాబ్లం కన్ను. సో దానికి వైద్యం చేసేస్తే ఇది రెండు సమానంగా వచ్చేస్తాయి.
1: ఏదైతే ఇప్పుడు మీరు
0: ఫేషియల్ నర్వ్ పాలసీ అండి, అది బెల్స్ పాలసీ అని కొన్నిసార్లు చలిలో తిరిగినా కూడా వస్తుందండి, చెవు పక్కనే ఉంటుంది ఫేషియల్ నర్వ్, అది కన్నుకు సప్లై చేస్తుంది. అక్కడి నుంచి వచ్చినప్పుడు దానికి ఏమన్నా ఎఫెక్ట్ అయినప్పుడు ఆ కన్నుకి రెప్పలు ఎఫెక్ట్ అయ్యి కొట్టుకోవడం మానేస్తాయి, మూసుకోవడం మానేస్తుంది, ఓపెన్గా ఉండిపోద్ది కన్ను. అప్పుడు వీలైన తొందరలో దానికి మనం సర్జరీ కానీ మెడిసిన్స్ కానీ ఇచ్చి ఒకసారి పెల్స్ పాలసీ అనేది దానంతరకనే కరెక్ట్ అయిపోతుంది. మనం 2-3 వారాలు వెయిట్ చేస్తే స్టిరాయిడ్ కూడా అవసరం అవుతుంది, ఒకసారి ఇవి రీహాబిలిటేషన్ మనం ఇవన్నీ చేస్తాం కదా ఎక్సర్సైజ్లు అవి అవి చేయిస్తే సరిపోతుందండి.
1: బాలింతల్లో కూడా ఇలాంటి గమనిస్తూ ఉంటాం డాక్టర్, అమ్మో ఏమో పక్షవాతం ఏమో అని కంగారు పడతారు.
0: అది ఒక రకమైన పక్షవాతమే, అది నరవంతో వచ్చే పక్షవాతమే కదా, కాకపోతే మొహానికి మాత్రమే వస్తుంది,
1: అది
0: నోరు కూడా ఒక పక్క లాగేసినట్టు అయిపోతుంది, ఒక సైడ్ మొహం అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఫేషియల్ నవ్వు ఒక సైడ్కంతా సప్లై చేస్తుంది, రెప్పలకి, మూతికి, ముక్కుకి, అన్నిటికీ. అందుకని అది పోతే అన్ని రెండో వైపు డామినేట్ లాగేస్తాయి, అందుకని అది పక్షవాతమే, కానీ తగ్గిపోతుంది పూర్తిగా. చాలా మందికి చూసాం, 100-100 కేసుల్లో 100% తగ్గిపోతుంది. కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళకి ఏదో టెంపరీగా ఆయింట్మెంట్లు, డ్రాప్స్ అది ఇచ్చుకుంటే అసలు ఏ సర్జరీ కూడా అవసరం ఉండదు.
1: దానికి కూడా ఏమైనా ఫిజియోథెరపీ ఉంటుందా?
0: ఫిజియోథెరపీ ఉంటుంది, ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవన్నీ చేస్తే తగ్గిపోతాయి.
1: డాక్టర్ యనమదల సుజాత గారు, ప్రతి ఒక్కరూ కూడా మరీ ముఖ్యంగా కర్మాగారాల్లో ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు ఈ కన్ను గుడ్డుకు ప్రమాదం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చెప్పండి మీరు.
0: ముఖ్యంగా అందరూ ప్రమాదాలు జరగకుండా ఫ్యాక్టరీలో చేసేవాళ్ళు ప్రొటెక్టివ్ గ్లాసెస్ అని పెట్టుకోవాలండి కంటికి, ఎందుకంటే అవి లేకుండా నేను ముఖ్యంగా ఎంతోమందికి వెల్డింగ్ చేసే వీళ్ళు ఆపరేటర్స్ వాళ్ళు డైరెక్ట్గా చేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు నేను చెప్పాను, కళ్ళ కళ్ళజోడు పెట్టుకుంటే ఆ రేసు ఎఫెక్ట్ అవ్వటం కన్నుకి అది తగ్గుతుంది. ఇంకా రకరకాల ఇంజరీస్ మీరు చెప్పినట్టు ఇందాక ఇనుపరజన్లు అట్లాంటివన్నీ పడకుండా, కెమికల్ కూడా డైరెక్ట్గా పడకుండా కన్నును కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఫ్రీక్వెంట్గా కళ్ళు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కనీసం సంవత్సరానికి ఒకసారైనా కళ్ళ చెకప్ చేయించుకుంటే వాళ్ళకి చూపు సరిగ్గా ఉందా లేదా అనేది కూడా మనం గమనించవచ్చు. ఏదైనా జరగగానే వెంటనే కళ్ళ డాక్టర్ని సంప్రదించి దానికి తగిన వైద్యం చేయించుకుంటే తొందరగా రికవర్ అవుతారు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ యనమదల సుజాత గారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రమాదాల్లో కంటి గాయాలు ఆధునిక చికిత్స డాక్టర్ యనమదల సుజాత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి కనిగిరి రైతు గోగిశెట్టి చెంచు మోహన్ నాయుడు గారి కథానిక.

వానల కోసం ఎదురు చూసే రైతులు మాత్రమే ఉంటారని తెలిసిన నాకు తుఫాన్ల కోసం ఎదురు చూసే రైతులు కూడా ఉంటారని ఉద్యోగ నిమిత్తమై కనిగిరి ప్రాంతానికి వెళ్లేదాకా తెలియదు. అంతకుముందు ఎవరైనా అలాంటి రైతులు ఉంటారని చెప్పినా నేను నమ్మేవాణ్ణి కాదు. పైగా అలా తుఫానుల కోసం ఎదురు చూసే రైతులు ఎక్కడా ఉండరని వాదించి ఉండేవాణ్ణి. కానీ ప్రత్యక్షంగా చూడడం వలన నమ్మి తీరాల్సి వచ్చింది. బీఈడీ పూర్తి చేసిన నేను మా ప్రకాశం జిల్లాలో టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం జరిగిన డిఎస్సిలో సెకండ్ గ్రేడ్ టీచర్గా సెలెక్ట్ అయ్యాను. పోస్టింగ్స్ కోసం జరిగిన కౌన్సిలింగ్లో నాకు కనిగిరి మండలంలోని బాలాయపల్లి అనే గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కనిగిరిలో ఉద్యోగం అనగానే మా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఒరేయ్, నువ్వు ఆ ఉద్యోగం మానేరా బాబు, అక్కడ నీళ్లలో ఫ్లోరిన్ ఎక్కువ అంట. అక్కడ కానీ నువ్వు రెండేళ్ల పాటు ఉద్యోగం చేస్తూ ఉన్నావంటే ఆ ఫ్లోరిన్ దెబ్బకి నీ కాళ్ళు చేతులు వంకర్లు పోయి అష్టావుక్రిల్లా మారిపోతావు. అప్పుడు నీకింక పెళ్లి లేదు గిల్లి లేదు అంటూ భయపెట్టారు. వాళ్ల మాటలు విన్న మా అమ్మా నాన్నలు కూడా సంశయంలో పడ్డారు. ఒకసారి ఆలోచించు బాబు, బతికుంటే బొలుసాకు తినొచ్చు అని సలహా ఇచ్చారు. నాకు ధైర్యం చెప్పవలసిన మీరే అలా మాట్లాడితే ఎలా నానా? అదేమన్నా అడివా? ఊరే కదా, కాకపోతే తాగే నీళ్లు మంచివి కావు. ఈ రోజుల్లో అదేం పెద్ద సమస్య కాదు. ప్రపంచీకరణ పుణ్యమాని ఇప్పుడు ఎక్కడ పట్టినా మినరల్ వాటర్ అమ్ముతున్నారు. క్యాన్లు కొనుక్కుంటే సరిపోతుంది. ఈ మాత్రం దానికే వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోవాలా అని సర్ది చెప్పి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరడానికి కనిగిరికి బయలుదేరాను. పేరుకు ఒకటే జిల్లా అయినా మా చీరాల నుండి కనిగిరికి వెళ్లాలంటే చాలా దూరమే ప్రయాణం చేయవలసి ఉంటుంది. జిల్లాకి తూర్పు కొసన మేముంటే పడమర కొసన కనిగిరి ఉంటుంది. మా ఊరు నుండి ముందుగా చీరాల మీదుగా ఒంగోలు చేరి అక్కడి నుండి కనిగిరి వెళ్లే బసెక్కాను. నేనెప్పుడూ ఈ ప్రాంతం వైపు రాలేదు, ఇదే తొలిసారి. ఎక్కడ చూసినా కొండలు గుట్టలు, బీడుగా ఉన్న భూములు దారి పొడవునా కనిపిస్తున్నాయి. వాళ్లను వీళ్ళను ఎంక్వైరీ చేస్తూ మొత్తానికి బాలాయపల్లి చేరాను. అక్కడి హెడ్మాస్టర్ గారు నన్ను విధుల్లో చేర్చుకున్నారు. ఓ 20 మంది పిల్లలు మాత్రమే స్కూల్లో ఉన్నారు. ఇవాళ పిల్లలందరూ స్కూల్కు రాలేదా సార్ అన్నాను. పిల్లలందరూ ఎవరు, మొత్తం వీళ్లే అన్నాడు. అదేమిటి సార్, ఊరు చూస్తే అంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద ఊళ్ళో 20 మంది పిల్లలేనా స్కూల్కొచ్చేది అన్నాను ఆశ్చర్యంగా. ఊరు పెద్దదే సార్, కానీ ఊళ్ళో జనం మాత్రమే ఉండరు. అదేంటి సార్, ఎక్కడికి వెళ్తారు? వలస, వలసపోతారు సార్. ఇక్కడ బతకలేక పొట్ట చేత పట్టుకుని అలో లక్ష్మణ అంటూ ఊళ్ళు వెతుక్కుంటూ పోతారు. ఒక ఊరేమిటి సార్, ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా అక్కడ మా కనిగిరి ప్రాంతం వాడు ఒకడు ఉంటాడు, అది మా దౌర్భాగ్యం. చాలా ఎమోషనల్గా అన్నాడు. సార్, మీరు కూడా ఈ ప్రాంతం వారేనా అన్నాను అనుమానం వచ్చి. అవును సార్, మాది కూడా ఈ ప్రాంతమే, పక్కనే ఉన్న పామూరు మండలం మాది అన్నాడు. మరి ఈ వలసలు ఎందుకు పోతున్నారు? అర్థం కాక అడిగాను. సార్, మా కనిగిరి సీమ అనాదిగా కరువు సీమ. మా పూర్వీకుడు కాటమరాజు మాకు మిగిల్చింది అదిగో కనపడే ఆ కనిగిరి కొండ, మా నెత్తిన ఈ కరువు బండ. కరువుకు వారసులం సార్ మేము. వానలా కురవవు, ప్రాజెక్టులా అసలే లేవు, ఇక పంటలు ఎట్లా పండుతాయి? అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు అదిగో నందికొండ కాల వస్తుంది, అదిగో నందికొండ కాల వస్తుంది, మా చేలో బంగారం పండుతుందంటూ మా పెద్దోళ్ళంతా పాటలు పాడుతూ గంతులేశారు. కానీ దాన్ని ఒక రాజకీయ నాయకుడు ఇటు రానియకుండా తన పొలుకుబెడితో తన ప్రాంతమైన గుంటూరుకు లాక్కెళ్లాడంట. ఇప్పుడు మరలా అదిగో వెలుగొండ కాల వస్తుంది, అదిగో వెలుగొండ కాల వస్తుందంటూ మేము గొంతులు వేస్తున్నాం. మరి దీన్ని ఏ రాజకీయ నాయకుడు తన పొలుకుబెడితో ఇటువైపు లాక్కెళ్తాడు? అలా వానలు కురవక, ప్రాజెక్టులు లేక, పంటలు పండకపోవడంతో జనం బతకలేక పని విదుక్కుంటూ వలసబాట పెట్టారు. అలా వలసలు పోతూనే ఉన్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఇప్పుడు, కాస్త ఆవేశం కలిగిన ఆవేదనతో చెప్పాడు మా హెడ్మాస్టర్ గారు. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాను అన్నాను. భలేవాడివయ్యా, ఇందులో ఇబ్బంది ఏముంది? సందర్భం వచ్చింది కాబట్టి నువ్వు అడిగావు, నేను చెప్పాను. ఆ అన్నట్లు మీకు విషయం చెప్పాలి సార్, మా కనిగిరి సీమలో మెతుకు కరువై జనం అల్లాడుతున్నా మా కనిగిరి ఆర్టీసీ డిపోకి మాత్రం లాభాల పంట బాగానే పండుతుంది, ఎందుకంటే వలసపోయే జనాల్ని గమ్యాలను చేరుస్తున్నందుకు అన్నాడు. భోజనం టైం అవడంతో కుకింగ్ ఏజెన్సీ వాళ్లు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టడానికి వచ్చారు. రండి సార్, మనం కూడా భోంచేద్దాం అంటూ హెడ్మాస్టర్ గారు పిలిచారు. మీకు ఒక్కరికే క్యారియర్ తెచ్చుకుని ఉంటారే అంటూ నసికారు. పర్వాలేదు లేవయ్యా, తిరిగి కొంచెం తిందాం. ముందు ముందు ఒకే పాఠశాలలో బాధ్యతలు పంచుకోవాల్సిన వాళ్ళం, ప్రస్తుతం అన్నం పంచుకోవడంతో ప్రారంభిద్దాం అంటూ ఎంతో ఆప్యాయంగా

పదోడుగా ఉంటూ నా తల్లిదండ్రులు దగ్గర లేరనే భావననే రానియడం లేదు. ఊళ్ళోని మిగతా వాళ్లు కూడా ఒక్కొక్కరే పరిచయం అవుతున్నారు. వాళ్ల మాటల్లోని ఆప్యాయత, వాత్సల్యం పరాయి ఊరివాడినైన నాకు కొండంత బలంగా అనిపించేది. ఇంటి దగ్గర కూడా పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెబుతూ నేను కూడా వాళ్లలో ఒకటిగా కలిసిపోయాను. ఒకరోజు ఉన్నట్లుండి మధ్యాహ్నానికే ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకోసాగాయి. తర్వాత సన్నని తుంపర పడటం మొదలైంది. వర్షం పెద్దదవుతుందేమోనని స్కూల్ టైముని పట్టించుకోకుండా పెందలాడే పిల్లల్ని అందరినీ ఇళ్లకు పంపించాం. హెడ్మాస్టర్ గారు కూడా వాళ్ళ ఊరికెళ్లాడు. నేను కూడా రాగాలు తీసుకుంటూ రూమ్కెళ్లి పాత పత్రికలు తిరగేస్తూ కూర్చున్నాను. పుస్తకాలు చూస్తూ చూస్తూ అలాగే నిద్రలోకి జారాను. అలా ఎంతసేపు నిద్రపోయానా గాని మా ఇంటి ఓనర్ గారు, "పంతులు, ఓ పంతులు, తొందరగా రేడియో పెట్టవయ్యా, 6 గంటలకి ప్రాంతీయ వార్తలు వస్తాయి, తుఫాన్ సంగతి ఏమన్నా చెబుతారేమో" అంటూ హడావిడిగా వచ్చి నిద్రలేపాడు. "ఏమిటి, అప్పుడే 6 గంటలైందా అంటూ కిటికీలోంచి బయటకు చూశాను. డిసెంబర్ నెల కావడంతో 6 గంటలకే చీకట్లు కమ్ముకుని కనిపించింది. నేను మామూలుగా రేడియో ఆన్ చేశాను. వార్తలు ప్రారంభమైనాయి. ముఖ్యమంత్రి గారు ఫలానా ఊళ్ళో ఫలానా పథకం ప్రారంభించారు, ప్రతిపక్ష నేత ఆ విధంగా ప్రభుత్వాన్ని విమర్శించారు" వంటి రొటీన్ వార్తలు పూర్తయ్యాక ఇప్పుడే అందిన తాజా వార్త, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది తీవ్రమైన వాయుగుండంగా మారి రేపటిలోగా నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురవవచ్చు. తీరం వెంబడి గంటకి 80 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదు. ఈ తుఫాను ప్రత్యేక వార్తలు గంటకంటకు ప్రసారమవుతాయి. ఇంతటితో ఈ ప్రాంతీయ వార్తలు సమాప్తం అంటూ ముగించాడు. అప్పటి వరకు కామ్గా వార్తలు వింటున్న మా ఇంటి ఓనరు, "హే, తుఫాన్ వస్తుంది, మాకు తుఫాన్ వస్తుంది, ఆహ్ తుఫాన్ వస్తుంది" అంటూ ఉన్నట్లుండి గంతులేయసాగాడు. "అదేమిటండి, తుఫాన్ వస్తుందంటే భయపడాలి, కానీ మీరేంటి తెగ సంబరపడిపోతున్నారు" అన్నాను. "భలేవాడివయ్యా పంతులు, తుఫాన్లంటే మాకెందుకు భయం, అవి మాకు చుట్టాల్లాంటివి. ఏడాదికోసారైనా తుఫాన్ రావాలనే కదా మేము కోరుకునేది" అన్నాడు. "ఒక్క నిమిషం ఆగండి, నాకేం అర్థం కావడం లేదు. తుఫాన్ వస్తుందంటే మా పక్క జనం భయంతో వణికిపోతారు, మరి మీరు తుఫాను రావాలని కోరుకోవడం ఏమిటి, కొంచెం వివరంగా చెబుతారా?" "ఏం లేదు పంతులు, అనాదిగా మా కనిగిరి గడ్డ మీద సరైన వానలు కురిసిన పాపాన పోలేదు. ఎప్పుడూ మాకు నీళ్ల కరువే. ఈ గడ్డ రావణాసురుడు తన చెల్లెలు శూర్పణఖకు పసుపు కుంకుమగా ఇచ్చిందంట. అంటే రాక్షస గడ్డ. అలాంటి గడ్డ మీదకి వానలు రావాలంటే భయపడిపోతాయి. ఇక మాకు దిక్కు అప్పుడప్పుడు వచ్చే రాక్షస వానలే, అంటే తుఫాన్లే. 2 నెలలకో 3 నెలలకో ఓ తుఫాను వచ్చేది. ఆ కాసేపు ఇబ్బంది పడ్డా ఆ తుఫాన్ దెబ్బకి కురిసే వానతో మా ఊరి చెరువు నీళ్లతో కలకల్లాడేది. 3 వారిన మా బీడు భూముల్లో పచ్చగా 4 నవ్వు మొలకలు విరిసేవి. నా ఇంటి గాది గింజలతో నిండేది, నా పిల్ల పాపల కడుపాకలు తీరేది. అందుకనే మాకు తుఫాన్ల కోసం ఎదురు చూడడం అలవాటైంది. అంతేకాదు, తుఫాన్ల కోసం పూజలు కూడా చేసేవాళ్ళం" అన్నాడు. "అరే, చిత్రంగా ఉందే, తుఫాన్ల కోసం పూజలు కూడా చేస్తారా?" అన్నాను ఆశ్చర్యంగా. "చెయ్యక ఏం చేస్తాం పంతులు, ఆ తుఫాన్లే మాకు దిక్కైనప్పుడు. ఈ తుఫాన్లే గనక అప్పుడప్పుడు వచ్చి ఉండకపోతే మేము కూడా తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క ఈ పాటికి ఊరు వదిలిపెట్టిపోయి ఉండేవాళ్ళం. ఈ మధ్య ఈ తుఫాన్లకు కూడా ఏమొచ్చిందో ఏమో, ఇదిగో వస్తున్నాం అంటూ ఉరుములు మెరుపులతో ఊరించి చివరికి తుర్రుమని పారిపోతున్నాయి. వానలంటే ఎలాగూ మా మీద కక్షగట్టి ఉన్నాయి, ఈ తుఫాన్లు కూడా మా మీద పగబడితే ఎలా?" అన్నాడు ఎంతో ఆవేదనతో. వాన కోసం వాళ్ళు పడుతున్న ఆరాటం చూస్తుంటే నాకు చాలా బాధ కలిగింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు రైతులందు కనిగిరి రైతులు వేరయా అని చెప్పుకోవాలేమో ముందు. రాత్రి 8 గంటలకి తుఫాన్ ప్రత్యేక వార్తలు వస్తున్నాయి. మా ఇంటి వదనని కేకేశాను. ఈసారి నెల్లూరు, ఒంగోలుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని, పల్లపు ప్రాంతాలన్నీ జలమయం అవుతాయని చెప్పారు. మా ఇంటి ఓనర్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. "ఈ తుఫాన్ గ్యారంటీగా మాకు తగులుతుంది పంతులు, నెల్లూరు ఒంగోలు మధ్య తీరం దాటుతుందని చెప్పారుగా, ఇక ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మళ్ళీ వార్తలు వచ్చినప్పుడు పిలువు పంతులు" అని చెప్పి వెళ్ళిపోతుండగా, "నాకు నిద్ర వస్తుందేమో, రేడియో మీరే తీసుకెళ్ళండి ఉదయాన్నే ఇద్దరుగాని" అంటూ రేడియో ఇచ్చి పంపాను. చలికి దుప్పటి కప్పుకోగానే కమ్మగా నిద్రపట్టింది. కిటికీలో నుండి సూర్యకిరణాలు ఒంటి మీద పడి చురుక్కుమనగానే చటుక్కున నిద్రలేచాను. బయటకు చూశాను కిటికీలోంచి. ప్రశాంతంగా ఉంది వాతావరణం. రాత్రి పట్టిన మబ్బులు గానీ ఉరుములు గానీ ఏమీ లేవు. తుఫాను వచ్చిన జాడలేదే అనుకుంటూ బయటకు వచ్చాను. మా ఇంటి ఓనరు దిగులుగా అరుగు మీద కూర్చుని ఉన్నాడు. చేతిలో నా రేడియో ఉంది. నన్ను చూస్తూనే, "చూశావంటాయా పంతులు, రాత్రి అంత హడావుడి చేసిన తుఫాను మమ్మల్ని ఎంత మోసం చేసిందో. వానలంటే ఎలాగూ రావు, అప్పుడప్పుడు వచ్చి ఆదుకునే ఈ తుఫాన్లు కూడా మమ్మల్ని మోసం చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాకుండా ఉందయ్యా. మేమేం పాపం చేశామయ్యా, ఈ గడ్డ మీద పుట్టడమే మా తప్ప. థూ, ఏ జన్మలో ఏ పాపం చేశామో, ఈ జన్మలో ఈ కనిగిరి గడ్డ మీద పుట్టి అనుభవిస్తున్నాం" అని ఆకాశం కేసి ఉమ్మి రేడియో నా చేతిలో పెట్టి ఇంట్లోకి వెళ్ళాడు కోపంగా. అతని కోపం ఎవరి మీద? వీళ్ళ నీటి బాధలు ఎప్పుడు తీరతాయో, వీళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో, ఈ వలసలు ఎప్పుడు ఆగిపోతాయో అనుకుంటూ స్కూల్

0: స్కూల్కి వెళ్ళడానికి తయారు కావాలని ఇంట్లోకి వెళ్ళాను బాధగా.
1: మీరింతవరకు కనిగిరి రైతు గోవిశెట్టి చెంచు మోహన్ నాయుడు గారి కథానికి విన్నారు.
0: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు ఫిలిం కితాలు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
3: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
0: ఫిలిం గీతాల్లో ముందుగా రాజాది గ్రేట్ చిత్రానికి సాయి కార్తిక్ పాడారు, సాయి కార్తిక్ సంగీతం అందించారు. కసల శ్యామ్ సాహిత్యం.
5: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
6: ఏట్రా మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది?

0: మీరు విన్న పాట ఉన్నది ఒకటి జిందగీ చిత్రానికి యాసిన్ నిజార్, ప్రియా హేమేష్ పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. 102.2 మెగాహెడ్స్ పై సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, గత 2 ఏళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. సింగపూర్ పర్యటనలో భాగంగా అంకుర సంస్థల పెట్టుబడిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్క అంబులే, రాష్ట మంత్రి పొంగూరు నారాయణతో పాటు పలువురు పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, భూ సమీకరణ విధానాల ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరుతూ,
1: ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏబుల్ టు ప్రొక్యూర్ ల్యాండ్ వెరీ ఇన్నోవేటివ్ వే. ఐ అక్వైర్డ్ నియర్లీ 33,000 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ క్యాపిటల్ అండర్ ల్యాండ్ పూలింగ్. ఎవ్రీ ప్రాజెక్ట్ I'm able to procure land with a stipulated time. Now Google has come, $15 billion. We are able to acquire land within 3-4 months. Like that, so much of investment is coming. We are very strong in green energy. Because of all these things, now you are seeing geopolitical situation. We wanted to make it self-sufficient on energy front. That is one more thing we are working.
0: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందన్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. వికసిత భారత లక్ష్య సాధనలో దేశం మరింత వేగంగా ముందుకు సాగుతుందని తెలుపుతూ,
2: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఇస్ కంటిన్యూస్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ సర్వింగ్ ఆల్మోస్ట్ 4,405th day టుడే ఇస్ కంటిన్యూయింగ్ 12th year అచీవ్మెంట్స్ ద పీపుల్ ఆర్ వెరీ వేర్ దే ఆర్ ప్రేయింగ్ ద డివోటీస్ ద జనరల్ పీపుల్ దే ఆర్ ఆల్ గోయింగ్ టు ద టెంపుల్స్ దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ద నేషన్స్ ప్రాస్పరిటీ ఫర్ ద స్వర్ణ ఇండియా అండ్ ఫర్ ద విక్సిత్ భారత్ దట్ ఐ ప్రే టు లార్డ్ బాలాజీ ఫర్ ది విక్సిత్ భారత్ అండ్ స్వర్ణ భారత్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే రంగం గణనీయంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో రైల్వే ప్రగతిపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, వందే భారత్ అమృత్ భారత్ రైళ్ల ప్రవేశం, ఆధునిక రైల్వే స్టేషన్ల అభివృద్ది, కొత్త రైల్వే కారిడార్ల నిర్మాణం, రాజధాని అమరావతికి మెరుగైన రైల్వే అనుసంధానం వంటి కార్యక్రమాలు రాష్ట రైల్వే రంగానికి కొత్త రూపునిచ్చాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటని తెలిపారు. నిధుల కేటాయింపులతో రైల్వే మౌలిక వసతులు బలోపేతం కావడంతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన సురక్షితమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. తుర్కియా దేశంలోని అంటాల్యాలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరస్ మెన్ సింగిల్స్, మిక్స్డ్, డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణ పతకాలు గెలుచుకుని రాష్ట క్రీడా రంగానికి మరింత గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత రెండేళ్లలో స్త్రీ శిశు సంక్షేమ రంగాన్ని మరింత బలోపేతం చేశామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, సమగ్ర రక్షణ భరోసా కల్పించామని పేర్కొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా మొదటి దశలో 10,000 కేంద్రాలకు 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. రెండో దశలో మిగతా కేంద్రాల అభివృద్ధిని పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ
3: 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఫుడ్ అందిస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఈ 2 సంవత్సరాలు 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్ కి అన్ని రకాల వసతులతో చేయటం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మత్స్యగుండంలో జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలం కె పల్లె పాలం తీర ప్రాంతంలో సుమారు 700 మందితో యోగా సాధన నిర్వహించగా, పోలవరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్మికులు ప్రజలతో ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవన శైలిలో యోగా అత్యంత అవసరమని, దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత కూడా పెంపొందుతాయని తెలిపారు. యోగా సాధనకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని మంత్రి సూచిస్తూ,
4: ఘనమైన వారసత్వ సంపద యోగా. యోగా కారణంగా శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఏకాగ్రత ఉంటుంది, తద్వారా జీవితం సుఖమయంగా సాగుతుంది. యోగాని ఆచరిస్తే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు, సంతోషంగా కూడా ఉంటారు. యోగాని మరింత ప్రాచుర్యం కల్పించడం కోసం నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తర్వాత జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటింపజేసింది. ప్రతిరోజు మనం యోగా చేయడం ద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని, ఒక ఆరోగ్య భారత్ ను కూడా నిర్మించడానికి అవకాశం ఉంది.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రికి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్జన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా, దేవస్థానం అధికారులు స్వామి వారి శేషవస్త్రాలు, ప్రసాదాలను కేంద్ర మంత్రికి అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి సురక్షిత తాగునీటి సరఫరా కోసం 100 కోట్ల రూపాయలతో చేపట్టిన విజ్జేశ్వరం మంచినీటి పథకం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రాజెక్టు పురోగతిని పరిశీలించారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1 1 7 8 0 0 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ .in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వన్ 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: ముఖాన్ మోటి మలా
6: హై బాల్,
5: గజ్జా బబలా
6: హై బాల్,
5: నడువల కామరా
6: హై బాల్,
5: వరద పుల్లా
6: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
7: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
8: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
7: మరి కరెంటు బిల్లుకు
8: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
7: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
8: సరే.
9: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: వనితావాణి కార్యక్రమంలో ముందుగా సమాజ సేవే లక్ష్యంగా సాగిపోతూ జాతీయ అవార్డు గ్రహీత శ్రీమతి ఇందుకూరు విజయలక్ష్మి గారితో పరిచయం.
7: సైక్లింగ్ తో పాటు ఎన్నో సాహస కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర స్థాయి పురస్కారాలు సాధించిన ఇందుకూరి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం విజయలక్ష్మి గారు.
10: నమస్కారం అండి.
7: ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా?
10: తప్పకుండా. నా పేరు ఇందుకూరి విజయలక్ష్మి, మాది నారాయణపురం అండి, ఏలూరుకు దగ్గరలో ఉంది. అయితే నాన్నగారు బిజినెస్ చేస్తూనే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. గుళ్ళు కట్టించడం, లేకపోతే బస్ షెల్టర్స్, చలివేంద్రాలు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అయితే అమ్మ మాత్రం గృహిణి. మేము స్కూలు అంటే చిన్నప్పుడు ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ వరకు అదే ఊర్లో ఉండడం వల్ల మేము చదువుకోవడానికి ఛాన్స్ దొరికింది, కానీ ఎలాంటి ఆటల్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేదాన్ని, ఏ గేమ్ను పట్టుకున్నా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనే మనస్తత్వం ఉన్నది. కానీ ఆడపిల్లలకి ఆటలేంటి అని అస్సలు గ్రౌండ్ వైపు వెళ్ళనిచ్చేవాళ్ళు కదా. అయినా సరే నాన్నగారికి తెలియకుండా ఏదో ఒక అరగంట వెళ్ళిపోయి వాలీబాల్లో క్యాప్టెన్గా ఉండేదాన్ని. అది ఆ స్కూల్ వరకు కాలేజ్ వరకే ఉండేది తప్ప ఎప్పుడు నేషనల్కి కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళడానికి కూడా మాకు ఛాన్స్ లేదు.
7: మీకు చిన్నప్పటి నుంచి
10: ఆటలు చాలా ఉండేది. ఇంకా అంటే తలంచుకుని వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చేయాలి తప్ప తలెత్తడానికి కూడా ఉండేది కాదు. ఆ టైంలో నేను ఇంటి పక్కనే ఉన్న టైపు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, తెలుగు ఇంగ్లీష్ టైప్స్ IERS అవ్వడం, షార్ట్ హ్యాండ్ నేర్చుకునే అవకాశం, అన్నీ నాకు చుట్టూరు ఉండడంతో నాతో పాటు అన్నీ నేర్చేసుకున్నా. టైలరింగ్తో సహా మా అమ్మ ఏమనేవారు, రేపు రొద్దుట ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు సర్వైవ్ అవ్వడానికి నీకు ఇది కావాలి అని అమ్మ చదువులేని మనస్తత్వం ఆవిడి ఆ రకంగా చెప్పేవారు. ఊళ్ళో కాలేజ్ ఉంది కాబట్టి నేను ఎడ్యుకేషన్ పరంగా బాగానే వెళ్తున్నాను. నేను కొత్తగూడెం మా సిస్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళేసరికి సింగరేణి కాలరీస్లో ఉద్యోగాలు పడినాయి. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సింగరేణిలో జాబ్కి అప్లై చేయడం జరిగింది. అంటే 300 మందిలో నేను ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. డిగ్రీ కూడా అవ్వకుండానే నాకు మంచి జాబ్ వచ్చింది.

0: తెలిసింది, బ్యూటిఫుల్ లైఫ్ అనుకుని చాలా ఆనందపడ్డాను. మా నాన్నగారికి ఆ విషయం తెలిసింది. నేను జాయిన్ అయిపోయిన 1 వీక్ తర్వాత, ఎందుకు నువ్వు జాయిన్ అవ్వాయి, అసలు మనలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఉద్యోగాలు చేయడం ఏంటి ఆడపిల్లలు అని వెంటనే నన్ను వెనక్కి లాక్కు రావడం జరిగింది. రిజైన్ చేయించి మరి అప్పుడు చాలా బాధపడ్డాను. అంటే ఒక ఆడపిల్లకి ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం లేని టైంలో మేము పుట్టడం అనేది బాధ. లేకపోతే ఈ రోజుని 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా సామాజిక సేవ చేయడానికి అదే స్ఫూర్తో నాకు తెలియదు, కానీ దాన్ని పాజిటివ్గానే తీసుకుంటున్నానమ్మా. అంటే తర్వాత నాన్నగారు ఏం చేశారంటే అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మ ఇంకా ఏ జాబులకు అప్లై చేస్తుందో అనుకుని ఉండొచ్చు, వెంటనే మ్యారేజ్ చేయడం జరిగింది. కుటుంబ నేపథ్యం చాలా బాగుంది అని భీమవరం దగ్గర కోపల్లి చాలా మంచి ఫ్యామిలీ అనుకుని మ్యారేజ్ చేయడం జరిగింది. కానీ అతను అప్పటికే ఎడిక్టెడ్ ఆల్కహాలిక్, అది నాన్నగారికి చెప్పలేను. అంటే చాలా అపురూపంగా పెంచుకున్నారు, కూతురు ఎక్కడ కష్టపడుతుందో అని, ఒక ఉద్యోగానికి కూడా వెళ్ళనివ్వని తండ్రికి, భర్త ఈ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్తే తండ్రి ఏమవుతారు అని భయపడి ఆయనకి చెప్పకుండా నేను లైఫ్ను లీడ్ చేస్తూ వచ్చాను. తర్వాత పాప, చిన్న పాప, తను చాలా మెరిట్ స్టూడెంట్, ఆ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవన్నీ చాలా యాక్టివ్గా ఉండేది. తను కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డు ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్. అంటే ఫాదర్ ఇలా ఉన్నారు కాబట్టి యాక్టివ్ పార్ట్ని నేను తీసుకోవడం జరిగింది. అంటే వచ్చిన సిచ్యువేషన్ నుంచి మనం పారిపోవడం కాదు, దాన్ని హౌ టు ఓవర్కమ్ అన్నది మనకు తెలిసి ఉండాలి, నెక్స్ట్ మనం ఏం చేయాలో తెలిసి ఉండాలి. వెంటనే నేను ఆయన్ని పక్కన పెట్టి ఆయనకిచ్చే సర్వీస్ని ఇస్తూనే పాపని మంచి వేలో తీసుకెళ్ళడం జరిగింది. ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో ఒకసారి నాకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ని కండక్ట్ చేస్తున్నారు. మా అమ్మాయిని తీసుకెళ్దామనే ఉద్దేశమే తప్ప నేనేదో పార్టిసిపేట్ చేయాలనుకుని నేను వెళ్ళలేదు. ఒక అమ్మగానే వెళ్ళాను కూడా, శారీలో చాలా బుద్ధిగా వెళ్ళాను అక్కడికి. అక్కడ అడ్వెంచర్ ఈవెంట్ ఒకటి జరుగుతున్నది, ఓ స్పోర్ట్ క్లైంబింగ్ వాళ్ళని చాలా ఫ్రీగా ఎక్కేస్తున్నారు యూత్ అంతా. అప్పుడు ఆర్గనైజర్స్ దగ్గరికి వెళ్ళి సార్ నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా అని అడగడం జరిగింది.
1: చిన్నప్పుడు ఆసక్తి
0: ఉంది, ఇప్పుడు ఒక్కసారి నేను కూడా అలా ఎక్కితే ఎలా ఉంటుంది, ఎక్కగల స్టామినా నా దగ్గర ఉంది, అప్పటికే 45 ఇయర్స్ వచ్చేసినాయి, నేను ఎక్కగలుగుతానా లేదా అనే భయంతో అడిగాను. అమ్మ ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, 3 డేస్ కండక్ట్ చేస్తున్నాం, మీరు రేపు కూడా రావచ్చు అన్నారు. గబగబా ఒక డ్రెస్ తీసుకుని వెళ్ళడం జరిగింది. యూత్తో సమానంగా నేను కూడా పైకి స్పోర్ట్ క్లైంబింగ్ వాళ్ళని చాలా యాక్టివ్గా ఎక్కడం జరిగింది. వితౌట్ ఎనీ ప్రాక్టీస్ నేను చేయగలిగాను. అంటే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఒక కసి నన్ను అంత పై వరకు ఎక్కించింది. అప్పుడు అనుకున్నా ఐ కెన్ డూ ఎనీథింగ్, నాకేమీ స్టామినా తగ్గలేదు. అప్పటికే మా హస్బెండ్ ఎక్స్పైర్డ్ అనమాట, ఓన్లీ పాప బాధ్యత చాలా ఎక్కువ ఉంది. పాపని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టే వరకు నాకు డైవర్షన్స్ ఉండకూడదు, ఎందుకంటే మన ఇంటిని చక్కదిద్దుకున్నాకే సొసైటీకి రావాలి. అలా అనుకుంటేనే 2011లో నేను వీళ్ళతో పాటు ఒక అడ్వెంచర్ యాక్టివిటీలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో నాకు 8 ప్రపంచ రికార్డులు, లిమ్కా బుక్ రికార్డ్స్ వచ్చినాయి 2012లో. అంటే లిమ్కా బుక్ రికార్డ్ రావడం అనేది చిన్న విషయం కాదు, ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్గా వచ్చేసరికి అప్పటికి 52 ఇయర్స్ వచ్చేసి. అప్పుడు నేను ఏం చేశానంటే చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు సీఎం గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నేను ఏదో చేసేయాలనుకుంటున్నాను సొసైటీకి, చిన్న ఛాన్స్ ఇస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. పిల్లల దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ లాగా ఎవరు ఆల్కహాలిక్ కానీ ఎలాంటి చెడు అలవాట్లకి వెళ్ళొద్దని నేను మోటివేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఆయన అసలు వయసును చూడలేదు, అంటే నాలో ఉన్న జీలును చూశారు. ఆయన గుర్తించి తప్పకుండా మేడం చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆవిడకి కావాల్సిన సపోర్ట్ని ఇవ్వండి అని శాప్కి స్పెషల్ పర్మిషన్ కింద రాయడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు యూత్కు మాత్రం ఇచ్చే ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందో, నాకు ప్రోత్సాహం ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేశారు స్పెషల్ కేసు కింద, అంటే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద తీసుకోవడం జరిగింది. ఆ శాప్ నుంచి వచ్చేసరికి కూడా నాకు సైకిల్ రాదు, 53 ఏళ్ళు వచ్చేసినాయి. అప్పుడు సైకిల్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. చాలా మంది కామెంట్లు చేశారు, 2000 కిలోమీటర్ టార్గెట్ అంటున్నారు, సైకిల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, మీరేం చేస్తారు. ట్రై సైకిల్ మీద వెళ్ళడం మొదలు పెట్టాం మొదట్లో. తర్వాత ప్రాక్టీస్, నా మీద నాకు కాన్ఫిడెన్స్, వీళ్ళు నవ్వినోళ్ళందరి నోర్లు మూయించాలంటే ఇంకెంత ప్రాక్టీస్ చేయాలి, రోజుకి 40-50 కిలోమీటర్లు ప్రాక్టీస్లోనే ఉన్నాను, మొత్తానికి సాధించానమ్మా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ వచ్చేసింది, నేను స్టార్ట్ చేసేస్తాను. అంటే 1 మంత్ బిఫోరే నా షెడ్యూల్ ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతుంది. నేను ఎక్కడ సిక్ అయ్యాను అని ఆగడానికి ఉండదు, ఎందుకంటే నా షెడ్యూల్ ముందెళ్ళిపోయింది. ఎవరు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారో ఉంటుంది, ఎన్ని స్కూళ్ళు అడ్రస్ చేస్తానో ఉంటుంది. డిఎస్డిఓలు అంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, వాళ్ళు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని నాకు ఎన్ని స్కూల్ని ఒకే చోట గ్యాదర్ చేయగలుగుతారు, ఒక 10,000 మందిని 5,000 మందిని అన్ని స్కూల్ని కలిపేసి ఒక చోటకి తీసుకొచ్చి నన్ను అడ్రస్ చేయించడం మొదలు పెట్టారు. ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరు అమ్మ వస్తున్నది అని నా గురించి వెయిట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ని పోస్ట్ పోన్ చేసుకుని మరీ నాతోటి కలవడం, నాకు కావలసిన సజెషన్స్ ఇవ్వడం. అంటే ఒక ఐఏఎస్ని ఒక అమ్మగా చూడలేను, అచీవర్గా మాత్రమే చూడగలుగుతాను. అది నేను ఫేస్ చేశానమ్మా. అమ్మ నువ్వు చేసే చాలా మంచి కార్యక్రమం, నీకేమన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలా అని లక్ష్మీ నరసింహ ఫస్ట్ శ్రీకాకుళం కలెక్టర్ ఆయన నాకు ఒక బ్లాంక్ చెక్ని ఇవ్వడం జరిగింది. నేను ఒక ఫోటో తీసుకుంటాను సార్ అని ఆయన దగ్గర నుంచి ఇలా ఫోటో తీసుకుని, ఇది ఎప్పటికీ నా లైఫ్లో గుర్తుండాల్సిన పరిస్థితి, నేను కమర్షియల్ ప్రోగ్రామ్ చేయట్లేదు సార్, ఎవరైనా పూర్ స్టూడెంట్ ఉంటే గనక వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాను, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి తప్ప నేను ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు, నాకు ఎలాంటి మనీ వద్దు అని. అంటే అమ్మగా నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నీకు ఏది కావాలంటే చేసేస్తాను. అప్పుడు నేను అడిగిన ఒకటే ఒక కోరికమ్మ, నా చిన్నప్పటి నుంచి ముత్యాలు రాజు గారు చాలా కష్టపడి, ఆయన ఒక ఫిషర్మ్యాన్ ఫ్యామిలీ నుంచి ఆయన కష్టంతో చదువుకుని ఒక కలెక్టర్ అవ్వడం అనేది సర్వీస్లోకి రావడం చాలా గొప్ప విషయం, ఆయనే నాకు స్ఫూర్తి, ఆయన కలిస్తే చాలు సార్ అని చిన్నపిల్లలు అడిగాను. ఇంకా ఆయన ఆనందపడిపోయి ఆయన నేను బెంచ్ మేట్స్, ఆయన కల్పించిన ఎంతసేపు తల్లి నేను డెఫినెట్గా కల్పిస్తానని ఆయన కల్పించడం జరిగింది. ఇంకా అది మెమరబుల్ మూమెంట్ అమ్మా. నేను ఇంకా అసలు ఇప్పటికీ ఆ ఫోటో చూసుకుంటే ముచ్చల రాజు గారిని ఇలా వంగిపోయి మరీ ఆయన చేతిని పట్టుకున్నప్పుడు, అమ్మ కాదు అక్కడ ఒక అచీవర్గా ఒక కలెక్టర్ని కలిసిన ఆనందం ఉంటుంది చూసామ్మా. పిల్లలకి అదే చెప్తాను నేను, మీరు నలుగురిలో ఒకళ్ళ ఉండద్దు, మీరేంటో ప్రూవ్ చేసుకోండి, 10 మందిలో ఒకళ్ళు కాదు, మీరే అందరికీ మోటివేటర్ కావాలి అని చెప్తాను. 2016లో నేను డిసెంబర్లో నేను స్టార్ట్ చేశానమ్మా సైక్లింగ్, ఇచ్చాపురుంటూ తడ. నా జర్నీలో 70,000 మంది పిల్లల్ని మోటివేట్ చేయడం జరిగింది. దానికి గాను 2017లో నాకు ఉగాది పురస్కారం ఏపీ గవర్నమెంట్, మళ్ళా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే మనం ఏదైనా ఏది ఆశించకుండా చేసే ప్రతి కార్యక్రమం కూడా నేచర్ కూడా మనకు హెల్ప్ చేస్తూ మనకు ఒక మంచి అంటే గుర్తింపును తీసుకొస్తుంది అనడానికి నిదర్శనంగా నాకు అవార్డు రావడం జరిగింది. దాని తర్వాత చాలా అవార్డులు వచ్చినాయమ్మా. అదే సంవత్సరం నాకు మా వెస్ట్ గోదావరి ఏలూరు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆగస్టు 15 రోజుని పెరేడ్లో ఓన్లీ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఇచ్చే అవార్డులతో పాటు నన్ను కూడా స్పెషల్ గెస్ట్గా పిలిచి నాకు కూడా ఆయన చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నాను. అవి కాకుండా 40 ప్రపంచ రికార్డులు, 8 ప్రపంచ రికార్డులు, లింకా బుక్ రికార్డ్స్తో పాటు మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్, నాకు ఇష్టమైన అవార్డ్స్లో మాతృశ్రీ, అపూర్వ మహిళ లాంటి అవార్డులు కూడా వచ్చినాయి. దాంతోపాటుగా 30-40 అనేక అవార్డులు వచ్చినాయి. అంటే వీటితో పాటుగా నేవీ నుంచి 250 మంది సైంటిస్టులు అమ్మ మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను ఫెలిసిటేట్ చేయడానికి పిలవడం జరిగింది. అంటే నేవీ ఆఫీసర్స్ ఎలా ఉంటారు నానా, అంటే వాళ్ళంతా చాలా చాలా మంచి డ్రెస్సుల్లో ఎంతంత హైట్లతో వాళ్ళు వస్తే నేనేదో శారీ కట్టుకుని అమ్మలా వెళ్ళాను. నేను భయపడ్డాను, నేను సార్ నేను చెప్పలేను అని. అంటే కాదమ్మా, నీ అచీవ్మెంట్స్ సరిపోతాయి అని నన్ను ఎంకరేజ్ చేసి వాళ్ళంతా వచ్చి హగ్ చేసుకోవడం, అమ్మా నువ్వు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, మేము అందరూ నీ వెనకాల ఉన్నాము అని అండం. ఎంత మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్.
1: మీరు చేస్తున్న కృషికి తగ్గ ప్రోత్సాహం లభించింది
0: చాలా అమ్మా, చాలా.
1: మరి భీమవరం నుంచి ఈ యాత్రని మీరు ప్రారంభించాలనుకుంటున్నారు కదా, మరి ఎందుకండి అది?
0: అంటే స్వచ్ఛ భారత్లో ఎప్పుడైతే నేను 2017లో చేశాను, ఆ స్వచ్ఛ భారత్లో భాగంగా నేను తుని మీదుగా వచ్చారప్పుడు, తునిలో అల్లూరి సీతారామరాజు చదివిన స్కూలు గాంధీ స్కూల్ ఒకటి ఉంది, ఆ స్కూల్లో నాకు వేదమంత్రాలతో సన్మానం చేయడం, ఒక 5,000 మంది స్టూడెంట్స్ నాకు ఇన్వైట్ చేయడం, అదంతా అంటే ఆయన నడయాడిన ఒక స్కూల్లో నన్ను కూర్చోబెట్టడం అనేది నాకు చాలా అంటే గగర్ పొడిచిన విషయం నిజంగా. అప్పుడే అనుకున్నాను, పిల్లలతో అన్నాను, మనం ఏదైనా ఒకసారి ప్రామిస్ చేస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు 53 ఏళ్ల వయసులోనే ఉన్నాను, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక అమ్మమ్మగా వస్తాను మళ్ళీ, అప్పటికి ఇంకా నాకు మనవడు పుట్టలేదు. అమ్మగానే ఉన్నాను. అమ్మమ్మ అయిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే. ఎప్పుడైతే మనకి మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం, విల్ పవర్ ఈజ్ ఎనఫ్ టు గో అన్నది నా ఇదితోటి వాళ్ళకి చెప్పడం జరిగింది. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మాయి వాళ్ళు అండం మొదలుపెట్టారమ్మా, ఏజ్ అయిపోతుంది, ఈ ఏజ్లో నువ్వు చేసి ఇబ్బంది పడొద్దు అన్నప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తున్నా, నేను అంటే ఎవరి గురించి మన జర్నీ నాపొద్దు. మనం ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకుంటామో వీళ్ళందరినీ పక్కకు తోసైనా సరే మన గోల్ని రీచ్ అవ్వాలి. పిల్లలకి నేను ఏదైతే చెప్తున్నానో అది నేను చేసి చూపిస్తాను అనుకునే బయలుదేరుతున్నాను తల్లి. ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన విగ్రహాన్ని మన మోడీ గారు భీమవరంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదే విగ్రహం నుంచి నేను స్టార్ట్ చేస్తాను. నా ఈ జర్నీలో అల్లూరి సీతారామరాజు ఫ్యామిలీ కూడా కలవడం జరిగింది. అమ్మని మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం, మేమందరం నీ వెనకాల ఉన్నాం అని చెప్పడం జరిగింది. అంటే ఒక అల్లూరి సీతారామరాజు ఫ్యామిలీని అంత దగ్గరగా చూడడం, ఆయన తిరిగిన ఊళ్ళకన్నిటికి ఇప్పుడు వెళ్తున్నాను, ప్రతిరోజు ఎక్కడో అక్కడికి వెళ్తున్నాను, అన్ని చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్.
1: మనం ఒక మంచి పని ప్రారంభిస్తే వేరే చేతులు మనకు అండగా నిలుస్తాయి.
0: డెఫినెట్గా అమ్మ.
1: మరి ఈ సైక్లింగ్ ప్రారంభించాక మీ జీవన శైలిలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయండి?
0: అంటే సైక్లింగ్ భీమిలి లాంటి చోట్ల చాలా ఇలా హైట్ ఉంటాయమ్మా, అంటే నార్మల్ రోడ్స్ ఉండవు, చాలా ఎత్తు, అంటే ఎత్తైన ప్రదేశాల్లోంచి వెళ్ళారప్పుడు సైకిల్ని తొక్కలేము, ఇంకా దిగి కూడా నడవలసిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు కూడా అయిపోయింది అనుకుని మనం చేయొదిలేమా, సైకిల్తో పాటు మనం కూడా కిందకి వెళ్ళిపోతాం. అదే ఇంకెంతసేపు కొంచెం దూరం వెళ్తే ఫ్లాట్ ఏరియా వచ్చేస్తుంది అనుకుని ధైర్యంగా మనం ఆ కొంచెం దూరాన్ని గనక పైకి వెళ్ళగలిగితే మనం తొక్కక్కర్ లేకుండానే కిందకి వెళ్ళిపోయేంత స్లోప్ వస్తుంది. లైఫ్ని దానికి మనం చూసుకుంటే లైఫ్లో కూడా అంతేనా, కష్టం వచ్చింది అన్నప్పుడు భయపడకుండా కొంచెం ఓపికను తెచ్చుకుని మనకి ఎన్నో రోజులు ఉండు, మనసే ఈ మనసు చాలా అంటే టఫెస్ట్ టైంను కూడా మనం హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫ్లాట్ ఏరియాకి వచ్చేస్తాం, తర్వాత అన్ని హ్యాపీ మూమెంట్స్. అది నేను ఎప్పుడు అనుకుంటాను, నన్ను సైకిల్ తొక్కిన ప్రతిసారి అనుకుంటాను.
1: మరి ఇంకా ఈ సైక్లింగ్లోకి రావాలనుకునే వారికి మీ అమూల్యమైన అనుభవాలను తెలియజేయగలరు.
0: ఎవరైతే హెల్దీ పర్సన్స్ నడుచుకుంటూ వెళ్తారు మార్నింగ్ టైం హెల్దీ టైం, మనం ఎలా అంటే సైక్లింగ్ చేయాలనుకున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం మొదలు పెట్టాం, మార్నింగే స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే ట్రాఫిక్ స్టార్ట్ అయిన తర్వాత మనం సైక్లింగ్లో వెళ్ళాం, మార్నింగే వెళ్తాం. మార్నింగ్ ఎవరు లెగుస్తారు? ఎవరైతే హెల్దీ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే లెగుస్తారు. హెల్దీయెస్ట్ పీపుల్ని కలవగలుగుతాం, వాళ్ళ నుంచి బోల్డ్ నేర్చుకోగలుగుతాం. అంటే సొసైటీలో మనం కలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బండి మీద రయ్యమని వెళ్ళిపోయిన దానికి సైకిల్ మీద స్లోగా వెళ్ళేటప్పుడు కలిసే వాళ్ళతోటి పెద్దవాళ్ళు కనిపిస్తారు, కారులో వెళ్ళేవాళ్ళు నన్ను చూసి ఇలా అంటూ ఉంటారు. అప్పుడు వెంటనే ఇలా అంటాను, ఏంటి ఎందుకు ఇలా అన్నావని, అమ్మా ఈ ఏజ్లో నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నన్ను చూసి ఇంకొక 10 మంది నా వెనకాల సైకిల్ వేసుకుని స్టార్ట్ అవ్వాలి. మగవాళ్ళు మాత్రమే కాదు, లేడీస్ కూడా వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలి. పిల్లలకు పెట్టాం తన లేకపోతే ఫ్యామిలీకి పెట్టాం అనుకుంటారు, కానీ ఏ మహిళ కూడా తన మీద తను కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే హెల్దీ ఫుడ్ తీసుకోదు, ఈ కొంచెం వీళ్ళకి పెట్టేద్దాం వాళ్ళకి అమ్మలాగే ఆలోచిస్తుంది, అలా కాదు. వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళు చూసుకోవాలి, ఎందుకంటే హెల్దీ అమ్మలు మాత్రమే హెల్దీ సొసైటీని క్రియేట్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు చేసే కార్యక్రమం చిన్న విషయం కాదమ్మా, ఇది 3000 కిలోమీటర్లు అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. అంటే ఏదో చేసేసాం అన్నది కాదు, 1 మంత్ బిఫోరే నా షెడ్యూల్ ప్రతి స్టేట్కి వెళ్తుంది. ప్రతి స్టేట్ వాళ్ళు కూడా ఏపీ నుంచి వస్తున్న ఒక మహిళ అని నన్ను గుర్తించాలి, మన ఏపీని గుర్తించాలి. పెడల్ ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ ఇండియా అని స్టార్ట్ అవుతున్నాను, దీనిలో 100,000 మంది పిల్లల్ని నేను మోటివేట్ చేయాలి. అంటే మిగిలిన కంట్రీస్ ఏంటంటే యూత్ ఎక్కువ ఉన్న దేశంగా మంది 70% యూతే ఉన్నారు, వాళ్ళని నాశనం చేస్తే దేశం నాశనం అవుతుంది అనుకుని చాలా అరాచక శక్తులన్నీ కూడా డ్రగ్స్ని మన ఇండియాలోకి తీసుకురావడం జరుగుతుంది. ఆ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మన పిల్లల్ని మనం మోటివేట్ చేసుకోగలిగితే గనక డ్రగ్ ఫ్రీ సొసైటీగా మన మోడీ గారి ఉన్నత ఆశయాలు ఏవైతే ఉన్నాయో, స్వర్ణాంధ్రగా ఆంధ్ర అని మనం ఎలా అనుకుంటున్నామో మొత్తం భారతదేశమే ఒక స్వర్ణ భారతదేశంగా మారాలని నేను అనుకుంటున్నాను. నేను
1: మీ ప్రోగ్రామ్ ముందుగానే స్కెడ్యూల్ అనేది డిసైడ్ అయి ఉంటుంది, అలాంటప్పుడు మధ్యలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే దాన్ని ఎలా అధిగమించగలరు?
0: అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అనుకుంటేనే వస్తాయి. నాకు అప్పుడు కూడా 2000 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినప్పుడు కూడా 1 మంత్ బిఫోరే నా షెడ్యూల్ అందరికీ వెళ్ళిపోయింది. మహిళకు ఉండే మెనోపాజ్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్లో నేను ఉన్నాను ఆ టైంలో. అయినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయగలిగిన ఒక మహిళ ఈ రోజున వచ్చే ఈ చిన్న చిన్న సమస్యలను పట్టించుకుంటాను. విల్ పవర్ ఈజ్ ఎనఫ్ టు గో. శారీరక బలం కంటే కూడా మన మానసిక బలం మాత్రమే ఎలాంటి శారీరక రుగ్మతలు రాకుండా చేయగల కాన్ఫిడెన్స్ని ఇస్తుంది మనకి. నాకు ఏది రాదు. అంతే,
1: అంతా మన ఆలోచన బట్టే ఉందంటారు.
0: అంతేనండి,
1: ధన్యవాదాలు విజయలక్ష్మి గారు.
0: మీకు కూడా అమ్మా. అదేంటే మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన ఈ రేడియో స్టేషన్లో నా ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు ఎప్పుడు టీవీ చూడరు, ఎప్పుడు చెవి దగ్గర రేడియోయే ఉంటుంది. తన కూతురు చేసిన కార్యక్రమాలని ఈ రేడియో ద్వారా మా నాన్నగారు వినాలి అన్నదే నా కోరిక. నాకు చాలా సంతోషంగా ఉంది మన ఆకాశవాణికి వచ్చి నా ప్రోగ్రామ్ ఇవ్వడం. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి కృతజ్ఞతలు.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు సమాజ సేవే లక్ష్యంగా సాగుతూ పరిచయ కార్యక్రమం విన్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీమతి ఇందుకూరు విజయలక్ష్మి గారితో పరిచయం విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. వనితవాణి కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు.

0: లలిత గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని విశేషాలు వింటారు.
1: ఈ మధ్య కాలంలో మనం ఎవరిని పలకరించినా వారి నుంచి వచ్చే జవాబు ఆరోగ్యం సరిగా లేదనో, లేదా ఇంట్లో చికాకులనో, మనశ్శాంతి లేదనో, ఇలా ఏదో ఒకటి మనం వింటూనే ఉంటున్నాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పేదేంటంటే నిద్ర సరిగా పట్టడం లేదు అనే దాని గురించి. ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య వల్లనే చికాకు, అలసట అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక వీటి ప్రభావం వల్లనే మానసిక, శారీరక ఆరోగ్యం మనకి క్రమేణా క్షీణిస్తూ ఉంటుంది. అంతేకాదు ముఖం కాంతి విహీనమైపోతుంది. మనిషి జీవించడానికి మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి గాలి ఇవి ఎంత అవసరమో, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి నిద్ర కూడా అంతే అవసరం. అందుకే డాక్టర్లు కూడా చెప్పేదేంటంటే రోజుకు కనీసం 7 గంటల నుండి 8 గంటల నిద్ర, అంటే అది కూడా మంచి నిద్ర అవసరం అని. మంచి నిద్ర పట్టాలి అంటే ఇలా చేసి చూడండి. రోజు కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. ఇలా వారం రోజులు చేసినట్లయితే ఈ ప్రక్రియ అలవాటైపోతుంది. దీనివల్ల రాత్రి మంచి నిద్ర పడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పేదేంటంటే మనం పడుకునే మంచానికి సమీపంలో ల్యాప్టాపులు, టీవీలు, ఫోన్లు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. చాలామంది రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్లు చూస్తూ ఇక నిద్ర వచ్చే సమయానికి వాటిని తల దగ్గరే పెట్టుకుని పడుకుంటారు. వాటి నుంచి వచ్చేటటువంటి నీలి కాంతి మిమ్మల్ని సరిగా నిద్రపోనియదు. ఎందుకంటారా, అది మీ మెదడుకు పగలేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఫోన్ల నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల మెదడులోని నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్లను చాలా దూరంగా పెట్టి పడుకోండి. అంతేకాదు పడుకునే ముందు వీలైతే చక్కగా శ్రావ్యమైన సంగీతాన్ని తక్కువ స్థాయి మంద్రంలో, అంటే వాల్యూంలో పెట్టుకుని వింటే మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్రపట్టని వాళ్ళకి డాక్టర్లు మ్యూజిక్ థెరపీ అనేది కూడా ఇస్తూ ఉంటారు. దీనివల్ల మంచి నిద్ర మన సొంతమవుతుంది. కొంతమంది కండి పడుకునే ముందు థ్రిల్లర్, హారర్ సినిమాలు చూడటం లేదా నవలలు చదవటం చేస్తూ ఉంటారు. ఇక వాటికి సంబంధించినటువంటి భయానక దృశ్యాలు, సంఘటనలు అచేతన మెదడులో నిక్షిప్తమై కుదురుగా మనల్ని నిద్రపోనియవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని దూరంగా ఉంచాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. అలాగే నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఏంటవుతోందంటే చాలామంది రాత్రి లేటుగా తినడం మొదలెడుతున్నారు. అలాగే పడుకోవడానికి 1 గంట సమయం మాత్రమే ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిద్రకి భోజనానికి మధ్య 2 గంటల వ్యవధి ఉండాలి. వీలైతేనండి పడుకునే 1 గంట ముందు 1 చిన్న గ్లాస్తో గోరువెచ్చని పాలు కానివ్వండి, లేదా చమేలీ పూల టీ, లేకపోతే గుప్పెడు బాదం, ఆక్రోట్లు తింటే మరీ మంచిది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి నిద్ర పట్టాలి అంటే మనం పడుకునేటటువంటి మంచం కానివ్వండి, గది కానివ్వండి చాలా శుభ్రంగా ఉండాలి. వీలైతే గది గోడల మీద అందమైన సీనరీస్ కలిగినటువంటి వాల్ పేపర్లు కానివ్వండి, లేదా పెయింటింగ్స్ కానివ్వండి వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగా అనిపించి మంచి నిద్ర పడుతుంది. పడుకునే ముందు 1 అరగంట మెడిటేషన్ చేసినట్లయితే చాలా మంచిది. మంచి నిద్ర పడుతుంది, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మంచి నిద్ర ఉన్నట్లయితే ముఖం అందంగా ఉంటుంది. రోజంతా చికాకులు, అలసట లేకుండా ఆహ్లాదంగా ఉంటారు.
0: విశేషాలు విన్నారు కదా. కార్యక్రమంలో చివరిగా మరి యొక్క లలిత గీతం వినండి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: లలిత గీతాలు వింటారు.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు.

0: క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
1: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ప్రీమియర్ బీ స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.

శ్రోతలు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఇప్పుడు వినండి ఎన్సిఈఆర్టీ వారు సమర్పించు ప్రాయోజిత కార్యక్రమం

ఆ కసరులోనే అలక నవ్వుల విసురు లేకపోలేదు. కొంత చిలిపితనముంది, మరి కొంత కలికితనముంది.

0: బ్రహ్మయ్య.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

థీమ్ టైం కార్యక్రమంలో వినబోతున్న పాట ఘంటసాల పిసిసిలో ఆలపించారు. దాశరథి గీతానికి వేద సంగీతం అందించారు. అవే కళ్ళు చిత్రం కోసం

0: వినబోతున్న పాట. అసాధ్యుడు ఈ చిత్రానికి మాధవ పెద్ది, పిఠాపురం ఎస్ జానకి ఆలపించారు. కొసరాజు గీతానికి టి చలపతిరావు సంగీతం.
1: Ha ha!

0: నన్నే చూసి నవ్వింది, నాపై కన్ను వేసింది. బంగిని పల్లి మామిడి పండు బాగుందో హై బాగుంది. అయితే నీ వెళ్ళొస్తా
1: ఎక్కడికంట,
0: ఆ పిల్లని అడిగేస్తా
1: ఏమనంట,
0: ప్రేమించి చూడమంట పెళ్ళాడి చూడమంట.
1: అవునన్నా కాదన్నా దాన్ని బాబొచ్చి పొమ్మన్నా గాని వదలకనే పడి ఉంటా.
0: నన్నే చూసి నవ్వింది, నాపై కన్ను వేసింది.

0: అయితే మనం వెళ్ళొద్దాం.
1: ఎక్కడికంట?
0: ఆటల్లని అడిగేద్దాం.
1: ఏమనంట?
0: నిన్ను చూసి నవ్విందో, నన్ను చూసి నవ్విందో,
1: నిన్నైనా నన్నైనా అది చూసిందో నవ్విందో, ఇక తేల్చేద్దాం పద పదో.
0: చెత్త ధా
1: చెత్త ధా
0: చెత్త ధా
1: చెత్త ధా
0: చెత్త ధా.

0: చిచి అమ్మాయి ఏమిట్రా భాజమ్మ.
1: హలో మై డార్లింగ్ ప్లీజ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 తీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట కలసిన మనసులు చిత్రానికి ఘంటసాల పీసుశీల ఆలపించారు. మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో దేవులపల్లి రచన ఇది.

0: తిరువతిపేట లక్ష్మీ నివాసం. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, పి సుశీల ఆలపించారు. ఆరుద్ర గీతం ఇది. కెవి మహాదేవన్ సంగీతం అందించారు.
1: ఊరించే అమ్మ.

శ్రోతలు ఇంతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, ప్రేమికుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన రాజశ్రీ రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఇడియట్. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించారు. చక్రీ సంగీత సారథ్యంలో కందికొండ రచన ఇది.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: వినవతన పాట లాహిరి లాహిరి లాహిరిలో. ఈ చిత్రంలో MM కీరవాణి ఆలపించి సంగీతం అందించిన పాట. రచన శ్రీ వి నెలసీతారామశాస్త్రి.

0: చేసుకుని
1: అప్చారం అప్చారం
0: ఫ్లాట్ తీసుకుని
2: అయ్యో
0: ఆనందంలో అంత తెలుసుకుని
3: శివ శివ
0: సంసారాన్నే

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఓ చిన్నదాన. ఈ చిత్రానికి దేవాశిష్ ఆలపించిన పాట. సంగీతం విద్యాసాగర్, సాహిత్యం సిరివెన్నెల.

0: శ్రోతలు ఇంతవరకు యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం
2: 18 అధ్యాయాలు
1: 700 శ్లోకాలు
2: 700 రోజులు.
1: ప్రతిరోజు 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్,
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని
2: భగవద్గీత పారాయణం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 4:30 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో సంజ్ఞ 10వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి పి సుజిత్ కౌశల్. వినండి సంజ్ఞ 10వ తరగతికి హిందీ పాఠం.
4: నమస్తే అధ్యాపక్జీ.
5: ఆశీర్వాద్ కౌశల్ బయట. మనము మన ఆలోచనలను అభిప్రాయములను ఎదుటివారి ముందు ప్రకటించడానికి ఉపయోగించే సాధనమే భాష. భాష లేకపోతే మానవ వికాసమే లేదన్నమాట. అవును కదా?
4: అవునండి.
5: భాష 2 రూపముల్లో ఉంటుంది. 1 మౌఖిక భాష, 2 లిఖిత భాష. మాట్లాడటం ద్వారా మనము మౌఖిక భాషను ఉపయోగిస్తాము, వ్రాయటం ద్వారా మనము లిఖిత భాషను ఉపయోగిస్తాము. లిఖిత భాషను నేర్చుకోవడానికి మనము పాఠశాలకు వెళ్ళవలసి ఉంటుంది. హిందీ, తెలుగు, అంగ్రేజీ మొదలైనటువంటి భాషల్లో శబ్దములు 8 రకాలుగా ఉంటాయన్నమాట. వీటిని భాషాభాగములు లేదా

0: శబ్దభేద్ అని అంటాం. అవి ఏంటంటే సంజ్ఞ, సర్వనామ, విశేషణ్, క్రియా, క్రియా విశేషణ్, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్. ఆజ్ హమ్ దసవీ కక్షా కే విద్యార్థియో కే లియే సంజ్ఞా శబ్ద నామక్ శబ్దభేద్ కే బారే మే సీఖ్ లేంగే.
1: ఠీక్ హే అధ్యాపక్ జీ.
0: సునో, వ్యక్తి, జాతి, సమూహ, ద్రవ్య ఔర్ భావవాచక్ శబ్దో కో సంజ్ఞా కహతే హై. సంజ్ఞా కే పాంచ్ ప్రకార్ హై. వ్యక్తివాచక్ సంజ్ఞా, జాతివాచక్ సంజ్ఞా, సమూహవాచక్ సంజ్ఞా, ద్రవ్యవాచక్ సంజ్ఞా ఔర్ భావవాచక్ సంజ్ఞా. దుహరావు.
1: వ్యక్తివాచక్ సంజ్ఞా, జాతివాచక్ సంజ్ఞా, సమూహవాచక్ సంజ్ఞా, ద్రవ్యవాచక్ సంజ్ఞా, భావవాచక్ సంజ్ఞా.
0: తుమ్నే ఠీక్ కహా హై. అబ్ హమ్ వ్యక్తివాచక్ సంజ్ఞా కే అంతర్గత కిస్ ప్రకార్ శబ్ద ఆయేంగే దేఖేంగే.
1: జీ హాన్ అధ్యాపక్ జీ.
0: వ్యక్తివాచక సంజ్ఞా కే అంతర్గత నిమ్న ప్రకార్ కే శబ్ద ఆయేంగే. ధ్యాన్ సే సునో. వ్యక్తియోం కే నామ్ అంటే మనుషుల పేర్లన్నమాట. రామారావు, మోహన్, సీత, గీత ఆది చెప్పు. తర్వాత త్యోహారోం కే నామ్ దశహరా, దివాళీ, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ ఆది.
1: దశహరా, దివాళీ, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ ఆది.
0: ఇవి పండగల పేర్లన్నమాట. తర్వాత నగరముల పేర్లుంటాయన్నమాట. అలాగంటే చెన్నై, కోల్కత్తా, హైదరాబాద్, విజయవాడ ఆది. తర్వాత దేశాల పేర్లు కూడా వస్తాయి అన్నమాట. భారతదేశ్, అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆది.
1: భారతదేశ్, అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆది.
0: అలాగే నదుల పేర్లు కూడా వ్యక్తివాచక సంజ్ఞా కిందే వస్తాయి అన్నమాట.
1: గంగా, కృష్ణ, యమున, గోదావరి ఆది.
0: సముద్రాల పేర్లు కూడా హింద్ మహాసాగర్, పసిఫిక్ మహాసాగర్, ప్రశాంత్ మహాసాగర్ ఆది. తర్వాత పుస్తకముల పేర్లు
1: రామచరిత్ మానస్, గబన్, సూర్యసాగర్, గోదాన్ ఆది.
0: మాసం కే నామ్ నెలల పేర్లు చైత్ర, ఆషాఢ, శ్రావణ్, భాద్రపద్ ఆది. పర్వతం కే నామ్
1: హిమాలయ, వింధ్యాచల్, సత్పుడా, ఆరావళి ఆది.
0: సమాచార పత్రం కే నామ్ మిలాప్, వార్తా ఆది.
1: మిలాప్, వార్తా ఆది.
0: ఇస్ ప్రకార్ వ్యక్తివాచక సంజ్ఞా కే అంతర్గత ఆనే వాలే శబ్దో కే బారే మే సీఖ్ లియా హై. అబ్ హమ్ దూసరా జాతివాచక సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే.
1: జీ హాన్ అధ్యాపక్ జీ.
0: జిన్ సంజ్ఞా శబ్దో సే కిసి సంపూర్ణ జాతి కా బోధ హోతా హై ఉసే జాతివాచక సంజ్ఞా కహతే హై చెప్పు.
1: జిన్ సంజ్ఞా శబ్దో సే కిసి సంపూర్ణ జాతి కా బోధ హోతా హై ఉసే జాతివాచక సంజ్ఞా కహతే హై.
0: ఎలాగంటే లడకా పాఠ పఢతా హై, మహాత్మా ఉపదేశ దేతే హై, ఖిలాడీ మైదాన్ మే ఖేల్తే హై, గ్వాలా దూధ దుహతా హై. ఈ విధంగా లడకా, మహాత్మా, ఖిలాడీ, గ్వాలా అనే మాటలు సమస్త జాతిని తెలియచేస్తున్నాయి. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: జాతివాచక్ సంజ్ఞా శబ్దం సే కుచ్ వాక్య బనావో.
1: జీ హా. ధోబీ కపడే దోతా హై, దర్జీ కపడే సీతా హై, దుకాందార్ చీజే బేచ్తా హై.
0: బహుత్ అచ్చా జవాబ్ దియా హై కౌశల్. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడప్పుడు వ్యక్తివాచక్ సంజ్ఞ జాతివాచక్ సంజ్ఞా గాను, జాతివాచక్ సంజ్ఞ వ్యక్తివాచక్ సంజ్ఞా గాను ఉపయోగించడం జరుగుతుంది. ఎలాగంటే భారత్ మే జయచందో కీ కమీ నహీ హై. ఇక్కడ జయచంద్ అనేటువంటిది వ్యక్తివాచక సంజ్ఞ, కానీ జయచంద్ దేశద్రోహి, అందువలన ఇక్కడ జయచంద్ అనేటువంటి వ్యక్తి యొక్క గుణమును తెలియజేస్తుంది. ఈ విధంగా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞ అనే అర్థంలో ఉపయోగించబడింది. అలాగే జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞ రూపంలో కూడా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఎలాగంటే గుప్తజీ రాష్ట్ర కవితే. గుప్త్ అనేటువంటి మాట జాతివాచక సంజ్ఞా అన్నమాట. కానీ ఇక్కడ మైథిలి శరణ్ గుప్త్ గా ప్రయోగించబడింది. ఈ విధంగా వ్యక్తివాచక సంజ్ఞ జాతివాచక సంజ్ఞాగాను, జాతివాచక సంజ్ఞ వ్యక్తివాచక సంజ్ఞాగాను ఉపయోగించబడింది అన్నమాట. కాబట్టి మనము భాషలో శబ్దములను ప్రయోగించేటప్పుడు జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అర్థమైంది కదా?
1: అర్థమైందండి.
0: సరే, ఇదే విధమైనటువంటి ఉదాహరణలు ఇంటి వద్ద రాయి.
1: అలాగేనండి.
0: అబ్ హమ్ సంజ్ఞా కా తీసరా ప్రకార్ సమూహ వాచక సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే. ధ్యాన్ సే సునో.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: జిన్ సంజ్ఞా శబ్దోం సే వస్తువోం అథవా ప్రాణియోం కే సమూహ కా పతా చల్తా హై ఉన్కో సమూహ వాచక సంజ్ఞా కహతే హై. రామ్ లీలా మైదాన్ మే సభా హో రహీ హై. కక్షా మే ఛాత్ర శాంత బైఠే హుయే హై. మేలే మే బహుత్ భీడ్ హై. హమారే విద్యాలయ మే ఛాత్ర సంఘ అచ్చా కామ్ కర్ రహా హై. ఇక్కడ సభ, కక్ష, భీడ్, సంఘ్ అనేటువంటి మాటలు సమూహ వాచక్ సంజ్ఞా శబ్దములు అన్నమాట. అర్థమైందా?
1: అర్థమైందండి.
0: సరే, ఇప్పుడు కొన్ని సమూహ వాచక శబ్దం కా ప్రయోగ కర్కే వాక్య బతావో.
1: జీ హా అధ్యాపక్ జీ. బాజార్ మే లోగోం కా సమూహ ఇకట్టా హువా హై.
0: ఇక్కడ సమూహ అనేటువంటిది సమూహ వాచక శబ్దం అన్నమాట. బాగా చెప్పావు. రెండో వాక్యం చెప్పు.
1: వహ ఫూలోం కా గుచ్చా లాయా.
0: కౌశల్, సహీ వాక్య బతాయే తుమ్నే, శబాష్. అబ్ హమ్ ఆగే ద్రవ్య వాచక సంజ్ఞా కే బారే మే సీఖ్ లేంగే.
1: అలాగేనండి.
0: జిన్ సంజ్ఞా శబ్దో సే కిసీ ద్రవ్య ధాతు అథవా పదార్థ కా బోధ హోతా హై ఉన్హే ద్రవ్య వాచక సంజ్ఞా కహతే హై. చెప్పు.
1: జీ హా అధ్యాపక్ జీ. జిన్ సంజ్ఞా శబ్దోం సే కిసీ ద్రవ్య ధాతు అథవా పదార్థ కా బోధ హోతా హై ఉన్హే ద్రవ్య వాచక సంజ్ఞా కహతే హై.
0: అలాగంటే ద్రవ పదార్థాలు దూధ్, తేల్, ఘీ, పానీ ఆది. చెప్పు.
1: ద్రవ్య పదార్థ దూధ్, తేల్, ఘీ, పానీ ఆది.
0: ధాతు పదార్థ సోనా, చాందీ, లోహా, తాంబా ఆది.
1: ధాతు పదార్థ సోనా, చాందీ, లోహా, తాంబా ఆది.
0: అన్య పదార్థ లకడి, గేహూం, చనా ఆది.
1: అన్య పదార్థ లకడి, గేహూం, చనా ఆది.
0: అర్థమైందా?
1: అర్థమైందండి.
0: సరే, ఇంటి వద్ద ఈ మాటల్ని వాక్యాల్లో ప్రయోగించు.
1: అలాగేనండి.
0: ఇప్పుడు మనము ఐదవ రకమైనటువంటి భావవాచక సంజ్ఞా గురించి తెలుసుకుందాం.
1: అలాగేనండి.
0: జిన్ సంజ్ఞా శబ్దం సే పదార్థం కే గుణ, దోష్, అవస్థ ఔర్ భావ కా పతా చల్తా హై ఉన్హే భావవాచక సంజ్ఞా కహతే హై. చెప్పు.
1: జీ హా అధ్యాపక్ జీ. జిన్ సంజ్ఞా శబ్దం సే పదార్థం కే గుణ, దోష్, అవస్థ ఔర్ భావ కా పతా చల్తా హై ఉన్హే భావవాచక సంజ్ఞా కహతే హై.
0: ఎలాగంటే, జైసే గుణ్, మానవత, మిత్రత, వీరత, స్నేహ ఆది. దోష్, దానవత, శత్రుత, కాయరత, ఈర్ష్యా ఆది. అవస్థ బచ్పన్, లడకపన్, బుఢాపా, యౌవన్ ఆది. భావ్ మిఠాస్, మాధుర్య, ధైర్య, కటుత ఆది. ఇంతేకాకుండా నాలుగు రకములైనటువంటి శబ్దభేదముల నుండి కూడా భావవాచక నామవాచకములు తయారు చేయబడతాయి. వీటి గురించి నీకేమైనా తెలుసా?
1: తెలీదండి, మీరే చెప్పండి.
0: సరే, విను. జాతివాచక సంజ్ఞ సర్వనామ్, విశేషణ్ ఔర్ క్రియా శబ్దం సే భావవాచక సంజ్ఞా శబ్ద బంతే హై. జైసే జాతివాచక సంజ్ఞా శబ్దం సే భావవాచక సంజ్ఞా శబ్ద కైసే బంతే హై. దేఖో, లడకా లడకపన్,
1: లడకా లడకపన్.
0: బచ్చా బచపన్,
1: బచ్చా బచపన్.
0: బూఢా బుఢాపా,
1: బూఢా బుఢాపా.
0: సేవక్ సేవా,
1: సేవక్ సేవా.
0: వీర్ వీరత,
1: వీర్ వీరత.
0: కాయర్ కాయరత,
1: కాయర్ కాయరత.
0: ఇస్ ప్రకార్ జాతివాచక్ సంజ్ఞా సే भाववाचक संज्ञा शब्द बनते हैं। सर्वनाम शब्दों से भाववाचक संज्ञा शब्द कैसे बनते हैं अब सीख लेंगे। पराया परायापन,
1: पराया परायापन।
0: निज निजत्व,
1: निज निजत्व।
0: सर्व सर्वस्व,
1: सर्व सर्वस्व।
0: अहम अहंकार,
1: अहम अहंकार।
0: తర్వాత విశేషణ శబ్దాల నుంచి భావవాచక సంజ్ఞా శబ్దాలు ఎలా తయారవుతాయో నేర్చుకుందాం.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: సుందర్ సుందరత,
1: సుందర్ సుందరత.
0: క్రూర్ క్రూరత,
1: క్రూర్ క్రూరత.
0: చతుర్ చాతుర్య,
1: చతుర్ చాతుర్య.
0: ఆలసి ఆలస్య,
1: ఆలసి ఆలస్య.
0: హరా హరియాలి,
1: హరా హరియాలి.
0: తర్వాత క్రియా శబ్దాల నుంచి భావవాచక సంజ్ఞా శబ్దాలుగా ఎలా తయారవుతాయో నేర్చుకుందాం.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: పఢనా పఢాయి,
1: పఢనా పఢాయి.
0: చలనా చలన్,
1: చలనా చలన్.
0: గిరనా గిరావట్,
1: గిరనా గిరావట్.
0: జలనా జలన్,
1: జలనా జలన్.
0: ఈ విధంగా జాతివాచక సంజ్ఞా సే, సర్వనామ సే, విశేషణ సే ఔర్ క్రియా సే భావవాచక సంజ్ఞా శబ్ద ఏ విధంగా తయారైతాయో నేర్చుకున్నాము. అర్థమైందా?
1: అర్థమైందండి.
0: ఇదే విధమైనటువంటి మాటలను ఇంటి వద్ద రాయి.
1: అలాగేనండి.
0: అప్పుడప్పుడు క్రియా శబ్దములు నామవాచకములుగా ఉపయోగించబడతాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
1: జీ హా అధ్యాపక్ జీ.
0: సరే విను. తైరినా పఢనా లిఖనా అనేటువంటి క్రియలు వాక్యములలో సంజ్ఞా కే రూప్ మే ప్రయుక్త హోతే హై. జైసే రామ్ తైరనా జాన్తా హై, కేశవ్ పఢనా జాన్తా హై, సీత లిఖనా జాన్తీ హై. ఇక్కడ క్రియలు నామవాచకములుగా ఉపయోగించబడ్డాయి అన్నమాట. అందువలన వీటిని క్రియార్థక సంజ్ఞా అని అంటారు. అర్థమైందా?
1: జీ హా అధ్యాపక్ జీ.
0: సరే, ఇదే విధమైనటువంటి మాటలను ఇంటి వద్ద ఉపయోగించి వ్రాయి.
1: అలాగేనండి.
0: ఇస్ ప్రకార్ సంజ్ఞా కే బారే మే విస్తార్ పూర్వక సీఖ లియా హై హమ్నే. ఆజ్ కా యహ పాఠ యహీ సమాప్త హోతా హై.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: సుభాశీష్ కౌశల్.
2: మీరింతవరకు సంజ్ఞ పదవ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి పి సుజిత్ కౌశల్.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: రంగస్థలి కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో కురుక్షేత్రం నాటకం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ఆర్నాండ్ల బ్రహ్మయ్య, హార్మోనియం శ్రీ సిహెచ్ చించయ్య.
4: ఎట్టకేలకు శ్రీకృష్ణుని సందర్శన మన చేయించుతు అచ్చట రంగియగునో సంధియగునో చూచద ద్రూపతుని పౌరాడు

చెడుగా తప్పని సర్వము గడపులాగలను యశోగపట్టి జనకాలు తోడు గవరించదా సర్వము నిర్వహించ.

ఆ

ఆహా, ఎంత త్వరితంగా ద్వారకు ప్రవేశించి తిని, అయ్యో ద్వారక ఆలమందల విగో.

ఆ

నిరను తర నిర్ద్రుడు నిద్రజను పవల్ ప్రకన అప్పుడు నాదు కూరుతుండే.

తుడే భవము పావన భోగ దైవారగామి తొలి జన్మ బుమూ పాప మాసరా

నంద కుమార యుద్ధమున నారద మౌడు వచూపుమయ్య మచ్చల్దిన పాను మండలి విధవుపున నీదగు కలిమి చేసి నా చందనమపుగా ఇపు సంతతి తేజము తప్పుగా నీదను నా ఆయుధము దరికే గమి కప్పుదుగా.

అమెరిక కావాలేను, నీవు నా ఎండ నుండుటయ్యే 10,000. ఉన్నది పుష్టి మానవులకోషణ కాలజాతి చిన్నది పుష్టి నీవరు భుజించిన రథము పునన్న సున్నము చేసూపరులద్భుతముందా సర్వలోకనకు ఏ రసగు మూరక చూచుచుడము అచ్యుత.

దేవా, లీలామాంసగ్రహ నేను చిరకాలము నుండి ఏది అభిలషించుతినో అయ్యదియే నాకు ప్రసాదించుతుంది. సారథి జముల సారము చూరి అజంగి భక్తి చన్నారడు పీడితారడిపుడవునటిందము చేరు అమలు గిరిజ వర్గముల చందిన అశ్ర విస్తార గురు శివాదులట సంగరమ జవ.

శ్రోతలు, ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో కురుక్షేత్రం నాటకం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ఆర్నాండ్ల బ్రహ్మయ్య, హార్మోనియం శ్రీ సిహెచ్ఈ చెంచయ్య. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి భరతసింహారెడ్డి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన శుద్ధాల అశోక్ తేజ గీతం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

0: भोर की चौखट पर भक्ति की धारा
1: ऑफिस

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఇంద్ర. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్, హరిహరన్ ఆలపించారు. రచన శ్రీవెన్నెల, సంగీతం మణిశర్మ.

తర్వాతి పాట మౌనమేల నోయి. ఈ చిత్రానికి రమణ గోగుల ప్రియ ఆలపించారు. సంగీతం రమణ గోగుల, రచన వేటూరి.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SCP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట నువ్వే నువ్వే. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ బృందం ఆలపించారు. సిరివెన్నెల గీతం ఇది. కోటి సంగీతం అందించారు.

తర్వాతి పాట వాసు. ఈ చిత్రానికి కేకే స్వర్ణలత బృందం ఆలపించారు. సంగీతం హ్యారీ జయరాజ్, సాహిత్యం పోతుల రవికరణ్.

తరువాతి పాట యువరత్న. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సాధనా సర్గం ఆలపించారు. చంద్రబోస్ గీతం ఇది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఇదే నా మొదటి ప్రేమలేఖ. ఈ చిత్రానికి హరిహరన్ ఆలపించిన ఘంటాడి కృష్ణ గీతం ఇది. సంగీతం చంద్రబోస్. క్షమించాలి, ఘంటాడి కృష్ణ సంగీత సారథ్యంలో చంద్రబోస్ రచన ఇది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ప్రాణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. రచన సాయి శ్రీహర్ష, సంగీతం కమలాకర్.

తరువాతి పాట దొంగరాముడు అండ్ పార్టీ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత ఆలపించారు. సాయి శ్రీహర్ష గీతం ఇది. సంగీతం చక్రి అందించారు.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. చివరిగా వినండి శివమణి ఈ చిత్రానికి రఘు కుంచే కౌసల్య ఆలపించిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం చక్రీ సంగీతం.

0: Equity indices ended today's trading session with strong gains of nearly 1%. Investor sentiment improved following the announcement of a peace agreement between the United States and Iran. The Sensex surged 736 points to close at 76,264, while the Nifty jumped 231 points to settle at 23,854. The government has said that all refineries are operating at high capacity with adequate crude inventories and maintaining sufficient stocks of petrol and diesel. Joint Secretary in the Ministry of Petroleum and Natural Gas, Sujata Sharma, was addressing the interministerial briefing in New Delhi today on recent developments in West Asia. Director in the Ministry of Ports, Shipping and Waterways, Upesh Kumar Sharma, said that the LNG carrier Disha, with 62,370 metric tons of cargo, has safely transited the Strait of Hormuz and is expected to reach the Dahej port in Gujarat on Thursday. The Noida International Airport at Jewar in Uttar Pradesh commenced commercial flight operations today, marking a significant milestone in the country's civil aviation sector. Addressing the inaugural ceremony, Union Civil Aviation Minister K. Ramamohan Naidu said that the airport will serve as a hub for both domestic and international operations. Railways has approved a 201 crore rupee Kavach project for the Ambala division of Northern Railway. Kavach is an indigenously developed automatic train protection system designed to enhance operational safety. Railways has also approved 140 crore rupee Kavach project for the Ahmedabad division in Gujarat. Union Finance Minister Nirmala Sitharaman has said that the country has adequate buffer stock of food grains and there will be no shortage despite the impact of El Nino conditions. Speaking at the Mid-Mine Summit in New Delhi today, the Finance Minister stated that though the southwest monsoon rainfall this year is expected to be below normal, however, sufficient quantity of fertilizers is available for the Kharif crop season. In the FIFA World Cup 2026, Sweden thrashed Tunisia 5-1 in the Group F match in Mexico today. And with that, we end this news bulletin.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: సిగ్నల్ లేదు,
3: ఇప్పుడెలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బిఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సహా ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటమ్, ఏఐ, యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని సింగపూర్ ప్రధానిని కోరారు. రాష్ట్రంలోని ఉద్యాన ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ టాన్ యంగ్ చేయితో సమావేశమైన చంద్రబాబు నాయుడు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సాంకేతిక పరిశోధనా సహకారాన్ని అందించాలని కోరారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యకులు కరణ్ బజ్వాతో సమావేశమై రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్

0: సెంటర్ డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ వివిన్ బాలకృష్ణంతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. విజయనగరంలో ఈరోజు జరిగిన రెండేళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ది కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసైతే జీవితం నాశనం అవుతుందన్నారు. క్షణికావేశానికి లోను కాకుండా యువత తల్లిదండ్రుల త్యాగాలను గుర్తు చేసుకుని క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందని పేర్కొంటూ
1: రాబోయే భవిత యువతది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కాదు, వెనుకుండి నడిపించే జిల్లాలుగా ఈ రోజు తీర్చిదిద్దే క్రమంలో ఈ రెండేళ్ల పరిపాలన ఒక నిదర్శనం కాబోతోంది. రిలయన్స్ డేటా సెంటర్ ఈ రోజు అలాంటివే కాకుండా ఎన్నో గని పరిశ్రమలు ఈ రోజు రావటం, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి గూగుల్ లాంటి సంస్థల దగ్గర నుంచి ఆర్సిలార్ మిట్టల్ లాంటి స్టీల్ ఫ్యాక్టరీ వరకు ఈ రోజు ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా పెట్టుకుని ఈ రోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తోంది. దాంతో పాటు సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి.
0: వర్షాకాల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని రేపటి నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు ఉన్న 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ టాబ్లెట్లను అందజేస్తామన్నారు. ఇదే సమయంలో అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. డయేరియా లక్షణాలతో వచ్చిన వారికి కూడా ORS ప్యాకెట్లు, జింక్ మాత్రలు ఇచ్చేందుకు అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశామని మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలు, యువతలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, కుటుంబాలు, విద్యా సంస్థల పాత్రపై నిపుణులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గణేష్ దత్ లోహాని మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాక సమాజానికి కూడా తీవ్ర ముప్పు కలిగిస్తుందన్నారు. నాసిన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డ్రగ్స్ పుట్టుకను కూకటివేళ్లతో సహా నిర్మూలించాలి అనే పిలుపు దిశగా నాసిన్ అకాడమీ పనిచేస్తోందని తెలియజేస్తూ
2: Drug abuse today is increasingly linked with issues of vulnerability, mental health and social influences, particularly among young adults. Enforcement through prevention awareness, resilience and early intervention. This dialogue is a key step in that direction. It brings together enforcement agencies, educators, mental health professionals and community stakeholders on a common platform, something that is essential for understanding and addressing the challenges in the full spectrum.
0: రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించి నరసారావుపేటలో జరిగిన కూటమి విజయోత్సవాల్లో పాల్గొన్నారు. రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, డ్రిప్ సిస్టమ్, వ్యవసాయ పరికరాలను డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో సబ్సిడీపై ఆటోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను అందించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కరోజులో 10,000 కోట్ల రూపాయలు జమ చేశామని, డిఎస్సీ ద్వారా 16,000కు పైగా పోస్టులను భర్తీ చేశామని, అలాగే మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఈరోజు ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వచ్చే నెల 14 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటికే వెళతారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఆన్లైన్ విధానాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చామని, తొలి రోజు నుంచే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని వివేక్ యాదవ్ పేర్కొంటూ
3: డోర్ టు డోర్ వెళ్లేటప్పటికి కొన్ని డోర్ లాక్ కేసెస్ కూడా ఉండొచ్చు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ కి మనం ఖచ్చితంగా 3 సార్లు వెళ్లాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్ పోర్టల్

0: లో కూడా ఓటర్స్ వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఎన్యూమరేషన్ ఫామ్ రిలేటెడ్ డీటెయిల్స్ voters.eci.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చు. దాంతో పాటు బుక్ ఎ కాల్ విత్ బిఏలో కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఏలో తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. ఎవరైనా 18 ఇయర్స్ నిండు వాళ్ళు ఉంటే కొత్త ఓటర్స్ కి ఫార్మ్ 6 కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: గడిచిన 2 ఏళ్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ రంగ పునరుద్దరణకు అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించామని తెలిపారు. సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టి పారదర్శకత, సాంకేతికత, వినియోగదారుల స్వేచ్ఛ, నాణ్యత నియంత్రణ, ఆదాయ వృద్ధి అనే 5 అంశాలపై ఆధారపడి కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. రాష్ట్రంలో రేపటి నుంచి స్టాప్ డయేరియా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవాకియా దేశస్య రాజధాన్యాం బ్రాతిస్లావా నగర్యాం తత్తత్యేన ప్రధానమంత్రిణా రోబర్ట్ ఫికో ఇత్యనేన సహ సంవాదం అకరోత్. ప్రధానమంత్రి అవోచత్ భారత్ స్లోవాకియా దేశౌ వ్యాపక సహభాగితయా సంబంధాన్ సమున్నేతుం నిర్ణయం కృతవంతః. భారతేన పశ్చిమేషియాయాం ప్రచలిత సంఘర్షస్య సమాప్తయే అమెరికా ఇరానయోః సంధేః స్వాగతం కృతం. ఉక్తం చ సంధేః కార్యాన్వయనేన క్షేత్రే శాంతిః స్థిరతా చ పునః స్థాపితా భవిష్యతి. విత్తమంత్రి నిర్మలా సీతారామనః అవోచత్ యత్ దేశే ఖాద్యాన్నస్య పర్యాప్త భండారః వర్తతే, అథ చ అలనీనో కారణేన అపి ఖాద్యాన్నస్య నైయూన్యం న భవిష్యతి. ఉత్తరప్రదేశస్య జీవరక్షేత్రే నోయిడా అంతరాష్ట్రీయ విమానస్థానకం వాణిజ్యకరూపేణ ఆరబ్ధం, అద్యారభ్య తత్ర విమానానాం సంచాలనం అభవత్. అపి చ ఫిఫా విశ్వచషక్ స్పర్ధాయాం స్వీడన దేశః అద్య మెక్సికో దేశస్య మోంటేరే క్రీడాంగణే ట్యునేసియా దేశం 5-1 అంకాంతరాలేన పరాజయత్. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవాకియా దేశస్య రాజధాన్యాం బ్రాతిస్లావా నగర్యాం తత్రత్యేన ప్రధానమంత్రిణా రోబర్ట్ ఫికో ఇత్యనేన సహ సంవాదం అకరోత్. ఉపవేశనస్య అనంతరం సంయుక్త వార్తాహర సమ్మేళనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ భారత్ స్లోవాకియా దేశౌ వ్యాపక సహభాగితయా సంబంధాన్ సమున్నేతుం నిర్ణయం కృతవంతౌ. శ్రీమోదీ అవోచత్ యత్ దేశద్వయోః రక్షా సహయోగం పరస్పర విశ్వాసస్య ప్రమాణం వర్తతే, దిశద్వయేన రక్షాక్షేత్రే సహయోగం సమేధితుం అపి సహమతిపత్రం హస్తాక్షరితం.
8: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. ये हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए।
7: प्रधानमंत्री नरेन्द्र मोदी प्रावोचत् यत् एआई इत्यस्य भविष्यं न केवलं नवोन्मेषे अपितु मानव गरिमा विश्वासाधारितम् अपि भवेत्। श्रीमोदी अवोचत् यत् प्रौद्योगिकी क्षेत्रे विहित सन्धिः अपि देशद्वयोः मिथः सहयोगं दृढयिष्यति।
8: एआई का भविष्य केवल इनोवेशन से नहीं बल्कि ट्रस्ट, रिस्पांसिबिलिटी और ह्यूमन डिग्निटी पर आधारित होना चाहिए। रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है। इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया। इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी।
7: अत्रावसरे स्लोवाकिया देशस्य प्रधानमंत्री रॉबर्ट फिको भारतस्य समेधमानार्थव्यवस्थां प्रौद्योगिकी विकासं च प्रतिपादितवान्। तेन संयुक्त राष्ट्र सुरक्षा परिषदि भारतस्य स्थायी प्रतिनिधित्वम् अपि समर्थितम्। अवधेयं यत् गतशताब्दस्य 93वें तमाब्दे स्लोवाकिया देशस्य स्वतंत्रतायाः अनन्तरं कस्यापि भारतीय प्रधानमन्त्रिणः इयं प्रथमा स्लोवाकिया यात्रा वर्तते। भारतेन पश्चिम एशियायां प्रचलित संघर्षस्य समाप्तये अमेरिका ईरानयोः सन्धेः स्वागतं कृतम्। एतेन संघर्षेण विश्वे गंभीरः आर्थिक संकटः जातः, अनेकेषु देशेषु प्राणहानिः च अभवत्। प्रधानमंत्री नरेन्द्र मोदी सामाजिक माध्यमेषु एकस्मिन् सन्देशे उक्तवान् यत् भारतस्य आशा अस्ति यत् सन्धेः कार्यान्वयनेन क्षेत्रे शान्तिः, स्थिरता च पुनः स्थापिता भविष्यति। अनया व्यापारस्य स्वतंत्रता सुनिश्चिता भविष्यति। वित्तमंत्री निर्मला सीतारामनः अवोचत् यत् देशे खाद्यान्नस्य पर्याप्त भण्डारः वर्तते, अथ च अलनीनो इति उष्णतापस्य दुष्प्रभावेण अपि खाद्यान्नस्य नैयून्यं न भविष्यति। अद्य राजधान्यां नवदिल्ल्याम् आयोजिते माइंड माइन इति सम्मेलने वित्तमंत्री अवोचत् यत् खरीफ इति ग्रीष्मर्तौ धान्येभ्यः पर्याप्त मात्रायां उर्वरकोपलब्धता वर्तते। तयोक्तं यत् ऐषमः प्राविट् नैयून्यं स्यादिति सम्भाव्यते, तथापि अस्माकं पार्श्वे पर्याप्त भण्डारः विद्यते। संस्कृतवार्तायाः संस्करणम् इदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चल दूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। आयुष मन्त्रालयेन अद्य नवदिल्ल्यां 12 अन्ताराष्ट्रिय योग दिवसस्य भव्यायोजनाय औपचारिक कार्यक्रमाणां शुभारम्भो विहितः। आयुष मन्त्री प्रताप राव जाधवः राजधान्यां नवदिल्ल्याम् अवोचत् यत् मुख्य कार्यक्रमः प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः नेतृत्वे कोलकातायां भविष्यति। अमुना उक्तं यत् अत्रावसरे 45-minute योगसत्रम् आयोजयिष्यति। मुख्य कार्यक्रमेण सह हुगली नद्यां 500 नौकासु योगसत्रस्य आयोजनस्य योजना वर्तते।
9: इस वर्ष देश भर में 100 प्रतिष्ठित एवं आइकॉनिक स्थलों पर IDY 2026 के विशेष आयोजन किए जा रहे हैं। यह पहल भारत की सांस्कृतिक विरासत, ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी।
7: आयुष मंत्री अवदत् यत् अन्ताराष्ट्रिय योग दिवसस्य मुख्य समारोहात् पूर्वं गतदिने विशेष योग कार्यक्रमस्य साक्षात् प्रसारणे योगसत्रे 4,00,000 जनैः प्रतिभागं विधाय गिनीज वर्ल्ड रिकॉर्ड इति विश्व कीर्तिमानं संरचितम्। अवधेयं यत् अस्मिन् वर्षे अन्ताराष्ट्रिय योग दिवसस्य विषयः स्वस्थ जीवनाय योगः वर्तते। फ्रांसदेशस्य एवियन नगर इति नगरम् अद्य रात्रौ आरभमाणस्य 50-50 G7 सम्मेलनस्य आतिथ्यं कर्तुं सज्जम् अस्ति। अमेरिका ईरान देशयोः द्विकैकशतम् दिवसीय युद्धस्य समाप्तये सन्धेः निर्धारणेन एषा सभा महत्वपूर्णेन सकारात्मकेन विकासेन सह अवलोक्यते। फ्रांसदेशस्य राष्ट्रपतिः एमैनुअल मैक्रों जी7 देशानां नेतृणां

0: పల్లెసీమలు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం డాక్టర్ ఎం శిరీష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఎం శిరీష గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గుంటూరులో ఉన్న కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: అయితే మీరు ఏ విభాగంలో పనిచేస్తున్నారు మేడం, అది ఏమేం చేస్తుంటారు?
2: రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ సైన్సెస్ అండి. అందులో మేము మన చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ ఏమేమి ఉంటాయి, దాన్ని ఎలా మనం పొదుపు చేసుకోవాలి, దాన్ని మనం ఎలా వాడుకోవాలి, అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ కూడా మా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం అండి. దానిలో భాగంగా ల్యాండ్స్కేపింగ్, అలాగే మళ్ళీ పెరటి తోటల గురించి కూడా అలా చెప్తూ వస్తూ ఉంటామండి మా పిల్లలకి.
1: అయితే మరి ఈ మధ్య కాలంలో అందరిలో కూడా ఆరోగ్యం మీద అవగాహన అనేది బాగా పెరిగింది. అంటే అందువల్ల ఏం చేస్తారంటే, కూరగాయలు అనేవి వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకొని కూరగాయలని ఎక్కువగా తీసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏదో మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉన్న కూరగాయలను తెచ్చుకొని తినటం కంటే కూడా మనకి ఇంటి దగ్గరలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఈ కూరగాయలు అనేవి పెంచుకోవటం అనేది ఈ మధ్య మొదలుపెట్టాము. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మీరు అందాక అన్నారు కదా, పెరటి తోటల గురించి కూడా మేము పరిశోధిస్తూ ఉంటాం అని చెప్పేసి, అసలు ఈ పెరటి తోటల యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు?
2: పెరటి తోటలు అన్నది ఇది చాలా పాతకాలం నుంచి వస్తున్నదే అండి. మన ఇంటి ముందు కానీ మన ఇంటి వెనకాల కానీ ఖాళీ స్థలాల్లో మనకి ఉన్నంత స్థలంలో మనం పూల తోటలు కానీ పళ్ళు కానీ కూరగాయలు కానీ వేసుకుని మన వారికి మన ఇంటికి సరిపడా మనం పెంచుకుంటూ ఉంటామండి. అలాగే దానిలో ఈ మధ్యన మనము ప్రతిదీ కల్తీ అవడం చూస్తూ ఉంటున్నాం మనం. అందుకని దాని నుంచి మనం తప్పించుకోవడానికి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాలి కాబట్టి అది మనం ఇంట్లో మనం పెంచుకుంటూ ఉంటే రసాయనాలు లేకుండా మనం మంచి ఆహారాన్ని మనం తీసుకొని అలాగే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. దానికి కావలసిన లవణాలు తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం తయారవుతామండి.
1: అయితే ఈ పెరటి తోటల యొక్క ప్రాముఖ్యత విషయానికి వచ్చినట్లయితే, మన పెరటి తోటల్లో పెంచుకునే కూరగాయలు మనకి చాలా ఆరోగ్యకరం అంటారు కదండి, అది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అంటారు?
2: మనకి సుమారుగా ఒక పండు తింటే గనక 85 గ్రాములు ఒక్క వ్యక్తికి కావాల్సి వస్తుందండి. అలాగే కూరగాయలు అయితే 300 గ్రాములు కావాల్సి వస్తుందండి. అయితే ఇప్పుడు మనము ఎలా సాగు చేసుకుంటున్నామంటే మనిషికి కేవలం 120 గ్రాముల వరకే మనం సాగు చేసుకోగలుగుతున్నాం, అంతకన్నా ఎక్కువ సాగు చేసుకోలేకపోతున్నాం. అందువల్ల మనం ప్రతి ఒక్కరు ప్రతి మన ఇంటి దగ్గర మనం పెరట్లో మనం తోటలు కనుక పెంచుకుంటే గనక ప్రతి ఒక్కరికి మంచి కూరగాయలు అందే అవకాశం ఉంటుందండి. అలాగే మరోవైపు మనం చూస్తున్నాం ధరలు పెరిగిపోతుంది ఉంటున్నాయి. ముఖ్యంగా మన వేసవి కాలం వచ్చేసరికి విపరీతమైన ధరలు పెరిగిపోతున్నాయి. ఆ టైంలో మనం అన్ని కూరగాయలు అన్ని పండ్లు తినలేకపోతున్నాం. ధరలు పెరిగిపోయి మనం పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళు తినలేకపోతున్నారు. అందుకని మనం కూరగాయలు పెంచుకుని దాన్ని అంటే మన ఇంటి వరకు మనం వాడుకోవటం లేదంటే దాన్ని ఎక్కువగా అయితే మనం వేరే వాళ్ళకి కూడా అమ్ముకోవడం కూడా చేసుకోవచ్చండి.
1: మరి ఈ విధంగా మనం పెరటి తోటల్లో కూరగాయలు పెంచుకోవాలంటే ఎటువంటి పద్ధతుల్లో మనం పెంచుకోవాలంటారు?
2: దానికి 2 పద్ధతులు ఉన్నాయి కదండి. ఒకటి ఆర్గానిక్ అంటున్నాం ఈ మధ్యన మనం ప్రతి దగ్గర వింటున్నాం, ఇంకోటి ఇన్ఆర్గానిక్ అంటే మనం రసాయనాలు వాడుతూ ఉంటాయి. ఆర్గానిక్ అంటే మనం ఎటువంటి రసాయనాలు లేకుండా మనము మన నేచర్లో దొరికే మన సహజ వాటితో మనం పెంచుకునే కూరగాయలను ఒక పద్ధతి అండి. ఎందుకు పెంచుకోవాలి మనం? ఇప్పుడు ప్రతిదీ మనం కల్తీ జరుగుతుంటే మనకు తెలియట్లేదు మనకి ఏం జరుగుతుందో. మనం చూసుకునేటట్టయితే ఆకుకూరలు ఉన్నాయి, మన ఆకుకూరలు మనకి బయట బజార్లో రంగు నీళ్ళల్లో ముంచి మనకి ఇస్తున్నారు, అది మనకు తెలియట్లేదు. ఇంటికొచ్చి కడుక్కున్నాక మనం చూస్తేనే అది తెలుస్తుంది అది రంగు నీళ్ళల్లో ముంచి అమ్ముతున్నారని. అలాగే వాటిలో బోల్డ్ అన్ని రసాయనాలు ఉంటున్నాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే మనం ఇంట్లో పెంచుకుని అంటే వేప పొడి, తర్వాత సీతాఫల గింజలు, ఆ తర్వాత వర్మీ కంపోస్టింగ్ ఇలాంటి పద్ధతులన్నీ వాడుకుని మనం మంచి కూరగాయలు మన ఇంటి దగ్గరే పెంచుకుంటే మనకు సమతుల్యమైన ఆరోగ్యమైన కూరగాయలు మనకి అందుతుందండి.
1: అంటే సహజ పద్ధతిలో మనం ఈ పెరటి తోటలు పెంచుకుంటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది అంటారు. ఈ విధంగా సహజ పద్ధతిలో మనం పెరటి తోటలని ఎందుకు పెంచుకోవాలండి?
2: ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ గృహిణులు మహిళలు ఇంట్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఈ పెరటి తోటలు పెంచుకోవాలన్న ఆసక్తి ఉండాలండి స్వయంగా. ఆ ఆసక్తి తర్వాత దాన్ని పెంచుకోవాలన్న, ఇప్పుడు ఒక మహిళ మన ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అందుకొరకై మనము పెరటి తోటలని పెంచుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది.
1: అయితే ఈ విధంగా మనం పెరటి తోటలు పెంచుకోవాలంటే దీన్ని అసలు ఎక్కడ ప్రారంభించుకుంటే మంచిదంటారు?
2: పెరటి తోట పెంచుకోవటానికి ఎక్కడ మనకి ఇది ఇక్కడే పెంచుకోవాలి ఇక్కడ పెంచుకోకూడదు అని ఎక్కడా ఉండదండి. మన ఇంటి ఆవరణలో అయితే ముందు కానీ వెనకాల కానీ ఇందాక చెప్పినట్టే ఎక్కడైనా పెంచుకోవచ్చు. మనకి ఎంత స్థలం ఉంటే అంత స్థలంలో పెంచుకోవచ్చు. స్థలం లేని చోట మనము కుండీల్లో కూడా వేసుకుని మనం పెంచుకోవచ్చండి. అయితే ఎందుకంటే ఇంట్లో వారందరూ తమ ఖాళీ సమయాల్లో కొంత సమయాన్ని ఆహ్లాదంగా గడపటానికి మనం ఆ పెరటి తోటలని పెంచుకుని మనకి మన ఇంట్లో వారికి మనం చక్కగా కూరగాయలు పెంచుకుని ఇవ్వచ్చు.
1: అయితేనండి, ఒక సగటు కుటుంబాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ పెరటి తోటలు అనేవి మనం ఎంత పరిమాణంలో ఉంటే సరిపోతుంది అంటారు?
2: ఇప్పుడు పెరటి తోటలు మనం ఎలా పెంచుకోవాలంటే అండి, మన ఇంట్లో ఉండే జనాలు బట్టి అంటే 4-5 మనుషులు బట్టి మనం మన పెరటి తోటలను వేసుకోవచ్చండి. మామూలుగా పట్టణాల్లో అయితే 100-200 చదరపు అడుగుల్లో మనం పెరటి తోటలు పెంచుకోవచ్చండి. అదే మన ఇంట్లో అయితే దానికంటూ ప్రత్యేకమైన ప్లేస్ ఉండదు, 5 సెంట్ల వరకు మనం వేసుకుని పెంచుకోవచ్చండి.
1: మరి ఈ విధంగా మనం పెరట్లో కూరగాయలను పండించుకోవాలంటే ముందు అక్కడ ఉన్న నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి?
2: ముందు మనము మనకున్న నేలని ఫస్ట్ చదునుగా దాన్ని దున్నుకోవాలండి. 40-60 సెంటీమీటర్ల వరకు దున్నుకోవాలి. మనం దున్నుకున్న తర్వాత మామూలుగా అది చతురస్ర ఆకారంలో అయితే మనకి చాలా మంచిదండి. కానీ ఈ ఆకారంలోనే పెంచుకోవాలన్న ఎక్కడ అయితే రూల్ అలా ఏమి లేదండి, ఎక్కడైనా పెంచుకోవచ్చు మనం.
1: అంటే మనకి అందుబాటులో ఉన్న భూమిని ఏ విధంగా ఆ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి, కాకపోతే చదును చేసుకోవాలంటారు.
2: ఆ తర్వాత మనము మన మట్టి మన భూమిలో ఉన్న మట్టిని సేంద్రియ ఎరువులు అంటే వేప పొడి కానీ తర్వాత ఈ వర్మి కంపోస్ట్ కానీ మనం ఉన్న మట్టితో కలుపుకొని దాన్ని రెడీ చేసుకోవాలండి. అదే మనం లైన్లో కనుక వేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మనం ఒక లైన్ గీసుకొని దాంట్లో విత్తనాలు వేసుకుంటూ రావాలండి. విత్తనాలు వేసుకున్నాక మళ్ళీ మట్టితో దాన్ని కప్పుకోవాలి. ఒకవేళ మనకి చీమలు తినేస్తాయి అన్న భయం కనుక ఉంటే కనుక వేప పిండిని 1/2 కేజీ వేప పిండిని కలుపుకొని దాని మీద మళ్ళీ మట్టి చల్లుకొని ఉంటే చీమలు తినేయకుండా ఆరోగ్యంగా చూసుకోవచ్చండి. అలాగే మనకి ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ ఏ మట్టి అయినా చాలా మంచిగా ఉంటుందండి. ప్రత్యేకంగా ఎర్రమట్టి అయితే ఇంకా చక్కగా పెరుగుతాయండి మనకి మొక్కలు. మట్టిగడ్డలు కానీ లేకపోతే మొక్కలు కానీ లేకపోతే అలాంటివైనా ఉంటే తీసి ఫస్ట్ పడేసేయాలండి, పక్కన పెట్టేసేసుకోవాలి. ఆ తర్వాత మనం పెరటి తోటలు వేసుకోవడం మొదలు పెట్టుకోవాలండి.
1: ఈ విధంగా మనం నేలను సిద్ధం చేసుకున్న తర్వాత మనం సాధారణంగా ఇంటి పెరట్లో ఎటువంటి కూరగాయలు లేదా పండ్ల మొక్కలను మనం పెంచుకోవచ్చు అంటారు?
2: ఆకుకూరలు అయితే పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర, తోటకూర, పుదీనా, చుక్కకూర ఇలాంటివి పెంచుకోవచ్చండి. అదే దుంప కూరగాయలు అయితే ముల్లంగి, క్యారెట్, ఉల్లి, ఆలుగడ్డ, అల్లం, బీట్రూట్ మొదలైనవి పెంచుకోవచ్చు. అదే శీతాకాలపు కూరలు అయితే కాలీఫ్లవర్, క్యాబేజ్, అలాగే కాయగూరలు అయితే టమాటా, వంగ, బెండ మిరప, గోర్చిక్కుడు, తర్వాత పండ్ల రకాలు అయితే నిమ్మ, దానిమ్మ, అరటి, అత్తి, సపోటా, జామ, ఉసిరి, మామిడి పండ్లు లాంటివి పెంచుకోవచ్చు అండి.
1: అంటే ఇవన్నీ కూడా మనం ఇంటి పెరట్లో పెంచుకోవచ్చు అంటారు?
2: అవునండి.
1: సాధారణంగా మరి ఇలా పెంచుకుంటున్నప్పుడు కొన్ని రకాల చీడపీడలు కానీ వస్తూ ఉంటాయి కదండి, మరి వీటిని మనం నివారించాలంటే మందులు చల్లాలంటారా లేకపోతే ఏదైనా సహజ నివారణ మార్గాలు ఉన్నాయంటారా?
2: ఇలాంటి వాటిని మనం సేంద్రియ ఎరువులు అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టుగా వేప పొడి కానీ వేప నూనె కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇలాంటి వాటితో మనము పిచికారీ చేసుకుంటే మనమే తగ్గుతుందండి. అంటే మనం వేసేటప్పుడు చీడపీడలు చూసుకుని దాని ప్రకారంగా మనం చల్లుకోవాల్సి వస్తుందండి. పుల్ల మజ్జిగలో దంపుడు పసుపు కూడా మొక్కలపై చల్లుకోవచ్చండి. లేదా సాధారణంగా 3G అనే విధానం ఒకటి వాడుకలో ఉంది. అంటే జింజర్, అల్లం, గార్లిక్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్ని ఇవన్నీ సమపాలనలో తీసుకొని వాటిని మెత్తగా నూరుకొని నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చండి. లేదా వేప గింజలు, వేప నూనెలు, వేపాకులు మొత్తంగా నూరి రసం తీసి డబ్బాలో వేసి కాగబెట్టుకొని తర్వాత దాన్ని వడబెట్టుకుని ప్రేయర్లో వేసుకుని ప్రే చేయొచ్చండి. ఇలాగా వేరే వేరే పద్ధతులను వాడుకొని మనం కూరగాయలు చీడపీడలు చూసుకొని దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని మనం అది ఎంత ఇంటెన్సిటీలో ఉందని చూసుకొని మనం పిచికారీ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి వేప నూనె కషాయం వచ్చింది కదండి, ఇది వచ్చిన కషాయాన్ని 20 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని దాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు.
1: అయితే మనం ఈ విధంగా పెరటి తోటలు పెంచడానికి ముందుగా మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటండి?
2: పెరటి తోటల పెంపకానికి అనువైన ఏకవర్షక కూరగాయలు మొక్కలను చూసుకోవాలండి. ఏకవర్షక కూరగాయలు అంటే టమాటాలు, బెండ, వంగ, తర్వాత తీగజాతి, తర్వాత బీరకాయ, కాకర, సొర, పొట్ల, దోసకాయ, దుంపజాతి కూరగాయలు, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుడు మొదలైన కూరగాయలను తీసుకోవచ్చు.
1: అంటే ఇవన్నీ కూడా ఏకవార్షికాలు.
2: అవునండి. అయితే మనం ఏం చేయాలనుకుంటే, మనం కూరగాయలు పండించుకునేటప్పుడు ఏకవార్షిక కూరగాయల మొక్కలన్నీ మన చివరిలో వేసుకోవాలండి. ఆ ప్లేస్ చివరిలో వేసుకుని తర్వాత దాని పక్కన రెండు సార్లు మన కోతకుంటాయి కదండి ద్వివార్షికాలు, అవి పక్కన వేసుకోవచ్చు. మనం వేసేటప్పుడు ఒక శ్రద్ధ వహించాలండి. ఒకటి ఏంటంటే, ఈ ఏకవార్షిక కూరగాయల నీడ వేరే కూరగాయల మీద పడకుండా ఉండాలి. ఎందుకంటే అది వేరే కూరగాయలకి ఎండ తగలదు కాబట్టి, అవి సరిగ్గా పెరగవు కాబట్టి, దాని చీడపీడలు కూడా దీనికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అవి మనం చూసుకొని ఒకదానికి ఒకదానికి మినిమం 30-40 సెంటీమీటర్లు ఎడంగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలండి. అలాగే అన్ని కూరగాయలు ఆకుకూరలు ఒకే రోజున విత్తుకోకూడదు. ఒక్కొక్క కూరగాయ లేదా ఆకుకూరలు 10 రోజుల తేడాతో మనం వేసుకోవచ్చండి. అయితే ఇలాంటి పద్ధతులు ఎంతైనా మనకు అవసరం. ఈ విధంగా ఏడాది పొడవునా పుష్కలంగా ఆకుకూరలతో పాటు కూరగాయలు కూడిన ప్రణాళిక ప్రకారం వేసుకోవచ్చు మనం. అంతేకాకుండా ఆకుకూరలు ప్రత్యేక సీజన్ అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా ఆకుకూరలు వేసుకోవచ్చండి. పాలకూర, చుక్కకూర తదితర ఆకుకూరలు 3-4 వారాల్లో కోతకు వచ్చేస్తాయి, మొక్కలు మళ్ళీ పిలకలు వచ్చేస్తాయి. దానికి మనం ఏం చేయాలంటే, మళ్ళీ మట్టిని చదునుగా చేసుకుని తర్వాత మళ్ళీ వేపపిండితో మనం పిచికారీ చేసుకుంటే ఆ మొక్కలు మళ్ళీ మొలకలు వస్తాయి. అలా మనకు 2-3 కాపుల దాకా వస్తాయండి. అదే బచ్చల కూర అయితే మనకు 15 రోజులకే మనకు కాపు వచ్చేస్తుంది, అది మనం తీసేసుకోవచ్చండి.
1: మరి ఈ విధంగా మనం పెరటి తోటలను పెంచుకోవటం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఏ విధంగా మనకి లభిస్తాయంటారు?
2: పెరటి తోటల పెంపకం వల్ల ఆరోగ్యమే కాకుండా ఇంటి వారందరికీ తీరిక వేళల్లో మొక్కలు పెంచుకునే ఉల్లాసం అలాగే ఆహ్లాదం లభిస్తుందండి. అలాగే ప్రతి దినం కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు మరియు పండ్లు కూరగాయల నుంచి లభిస్తూ ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యం ఒకటి లభిస్తుందండి. రోగ నిరోధక శక్తి పెంచడం, అవసరమైన పోషకాలు అందించడం వల్ల కూరగాయలు ప్రాముఖ్యత వహిస్తాయండి. అలాగే పెరటి తోటల పెంపకం వల్ల మన ఇంట్లో మన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అప్పుడు మన ఇంట్లో మనం మొదలు పెడితే అలాగే మనం చూసి మన పక్కింటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అలాగే మన ఊరు, అలాగే మన రాష్ట్రం, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు కూరగాయలు పెంచుకుంటే ప్రతి ఒక్కరికి అది వాళ్ళ ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా వస్తాయండి. వేరే వాళ్ళకి అమ్మాలంటే కూడా అమ్ముకోవచ్చు.
1: అదే ఈ మధ్య కాలంలో అండి, పెరటి తోటలు పెంచుకునేటప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలాలే కాకుండా ఇంటి మేడల మీద కూడా, అంటే ఇంటి పైన ఉన్న ఖాళీ స్థలంలో కూడా పెంచుకోవచ్చు అంటారు కదా, దాని గురించి కొంచెం వివరిస్తారా?
2: ఈ మధ్యన చాలా ప్రాముఖ్యత వహిస్తుందండి టెర్రస్ గార్డెనింగ్, అదే మిద్దె మీద తోటలు. ఎందుకంటే ఈ మధ్యన మనకి ఇళ్ళు ఎక్కువైపోవటం వల్ల, పట్టణీకరణ ఎక్కువైపోవటం వల్ల మనకి స్థలం అనేది కరువు అవుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఇప్పుడు మిద్దె మీద పూల తోటలలో కానీ, కుండీల్లో కానీ, లేదా బ్యాగ్స్లో కానీ మనం కూరగాయలు పెంచుకుంటూ ఉంటాము. ఇలాగ మనము మన ఇంటికి సరిపడా కూరగాయలు మనం పెంచుకోవచ్చు అండి. దానికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నీటి సదుపాయం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. అలాగే దాన్ని వర్మీ కంపోస్ట్ లేదంటే కోకోపిట్ వేసి కూడా మనము పెంచుకోవచ్చండి. కోకోపిట్ వేసుకోవాల్సిన అవసరం ఏమిటంటే, కోకోపిట్ అన్నది మనకి తేమని దానిలో ఉంచుతుందండి, అలాగే ఏరేషన్ ఆ గాలి వచ్చేది మనకి హెల్ప్ చేస్తుందండి దాంట్లో. అందుకని ఈ మధ్యన టెర్రస్ గార్డెనింగ్, మిద్దె మీద తోటలు అన్నది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది బాగా.
1: కాబట్టి ఎం శిరీష గారు, మీరు ఇప్పుడు చెప్పారు పెరటి తోటలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏ విధంగా ఉంది, ఈ విధంగా మనం పెరటి తోటలు పెంచుకోవాలంటే ముందుగా నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, నేలను సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఎటువంటి రకాలను మనం పెంచుకోవాలి, వాటిని అయితే ఏకవార్షికాలు అయితే ఎక్కడ నాటుకోవాలి, అంటే ఆ చివర నాటుకోవటం, అదేవిధంగా కొన్ని రకాల బహువార్షికాలను కూడా మనం అవసరాన్ని బట్టి, దొరికిన స్థలాన్ని బట్టి దాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి, ఈ విధంగా పెంచుకుంటున్నప్పుడు మనం ఏదైనా చీడపిల్లలు కనుక మనం గమనించుకున్నట్లయితే వాటిని నివారించడానికి మనం ఎటువంటి సహజ సస్యరక్షణ పద్ధతులు పాటించాలి, వాటిని మనం ఇంటి దగ్గరే ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాటిని ఉపయోగించే విధానం, వీటన్నిటిని ఉపయోగించి మనం పండించిన కూరగాయలను మనం తీసుకున్నట్లయితే కనుక మంచి ఆరోగ్యంతో కూడిన ఆహార పదార్థాలు మనమే తయారు చేసుకోవడమే కాకుండా అలాగే మన ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు, కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి అంటారు. ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు.
0: శ్రోతలు, ఇంతవరకు సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంపకం డాక్టర్ ఎం శిరీష గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. వ్యవసాయ సూచనలు.
1: తీగజాతి కూరగాయల్లో విత్తనోత్పత్తిని గురించి తెలుసుకుందాం. తీగజాతి కూరగాయ పంటలు కుకుర్బిటేసీ కుటుంబానికి చెందిన మొక్కలు. వీటిలో సొర, బీర, కాకర, దొండ, పొట్ల, పచ్చిదోస, కూరదోస, బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి అనే రకాలని మనం సాగు చేస్తూ ఉంటాము. రైతులు తర్వాత పంటగా వేసుకోవడానికి లేదా ట్రూత్ఫుల్ లేబుల్డ్ విత్తనాలను అమ్మేందుకు సొంతంగా విత్తనోత్పత్తిని చేపట్టచ్చు. విత్తనాలను అవసరం మేరకు ఉత్పత్తి చేసి నిల్వ చేసుకోవచ్చు. బీర, కాకర, పొట్ల, సొర విత్తనాలు 3 సంవత్సరాల వరకు, ఖర్బూజా, తర్బూజా విత్తనాలను 4 నుండి 5 సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఆంధ్ర రాష్టంలో వీటి విత్తనోత్పత్తికి అనుకూల పరిస్థితులున్నాయి. ఖరీఫ్, వేసవి కాలాల్లో వీటిలో విత్తనోత్పత్తి చేపట్టచ్చు. అయితే ప్రధానంగా ఉష్ణమండలపు పంటలు కావడం, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం, చీడపీడల సమస్య తక్కువ కావడం వల్ల వేసవిలో వీటిలో విత్తనోత్పత్తి చేపడితే విత్తనాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. అయితే రైతులు అన్ని నేలల్లోనూ విత్తనోత్పత్తి చేపట్టడానికి వీల్లేదు. ప్రభుత్వ సంస్థల నుండి విడుదల చేసిన రకాల్లో విత్తనోత్పత్తి చేపట్టాలి. సంకర రకాల ఉత్పత్తికి ఆడ మగ జనకాలు కావాలి. వీటిని ఉపయోగించి సంకర రకం విత్తనోత్పత్తి కొంచెం కష్టం కూడా. కాబట్టి రైతులు సూటి రకాల్లోనే విత్తనోత్పత్తి చేపట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో సాగుకు సిఫారసు చేసిన రకాల్లో విత్తనోత్పత్తి చేపట్టడం మంచిది. సొరలో అర్క బహార్, పిఎస్పిఎల్, కాకరలో పూసాదో, మౌసమి, కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్, కోయంబత్తూర్ లాంగ్ వైట్, అర్క హరిత, అలాగే బీరలో జగిత్యాల లాంగ్, జైపూర్ లాంగ్, పూసా నజ్దర్, ఇక కూరదోసలో RNS M1-2, పచ్చిదోసలు అయితే CO1, అలాగే బూడిద గుమ్మడిలో CO1, CO2, శక్తి, మంచి గుమ్మడిలో అర్కా సూర్యముఖి, అర్కా చందన, పూసా అలంకార్, పూసా విశ్వాస్, ఇవన్నీ కూడా సూటి రకాల్లో సాగుకు అనుకూలమైన రకాలు. అలాగే పొట్లలో శ్వేత, CO1, CO2, తర్బూజాలో హరమధు, దుర్గాపూర్ మధు, పూసా షర్బతి, పంజాబ్ సన్హేరి సూటి రకాలు విత్తనోత్పత్తికి అనుకూలమైన రకాలు. విత్తనోత్పత్తిలో కీలకాంశం పూత స్వభావం, పుష్పించే విధానంపై అవగాహన పెంచుకోవడం. పూత స్వభావం విషయానికి వచ్చినట్టయితే మొక్కల్లోని ఆకు, కాండాల మధ్యలో పూలు వస్తాయి. ఒకే మొక్కలో వేరువేరుగా ఆడ మగ పుష్పాలు ఏర్పడతాయి. దీనివల్ల పరపరాగ సంపర్కం ఎక్కువగా జరుగుతుంది. స్వతహాగానే 60-80% వరకు పరపరాగ సంపర్కమే. నాటిన తర్వాత 45 రోజుల నుంచి పూత మొదలవుతుంది. మొక్క కాండం మీద మొదటి 4 నుండి 5 పూత కణుపుల్లో మగపూలు వస్తాయి. ఆ తర్వాత మిగతా కొన్ని కణుపుల్లో 2వ తరం కొమ్మల్లో ఆడపూలు వస్తాయి. సాధారణంగా ప్రతి 15 మగపూలకు తర్వాత ఒకే ఒక ఆడపువ్వు వస్తుంది. పూలు విచ్చుకోవడం, పుప్పొడి రేణువుల విడుదల, కాయలు కట్టుకోవడం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మార్చి ఏప్రిల్ నెలల్లో దోస, ఖర్బూజా, తర్బూజా, గుమ్మడిలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య పూలు విచ్చుకుంటాయి. ఇందుకు 13 డిగ్రీల నుండి 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. సొర, కాకరలో పూత ఆలస్యంగా వస్తుంది. మధ్యాహ్నం తర్వాత అధిక ఉష్ణోగ్రతలలోనే కాయ కడుతుంది. స్వతహాగా స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం తేనెటీగలు, ఇతర కీటకాల ద్వారానే జరుగుతుంది. కాబట్టి అధిక కాయల దిగుబడికి, విత్తనోత్పత్తికి సంపర్క కారకాలైన తేనెటీగలు ముఖ్యం. వీటి యాజమాన్యానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎకరానికి 2-3 తేనెటీగల తుట్టెల్ని ఉంచాలి. వీటి చర్యలు ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు చురుగ్గా ఉంటాయి. పంట పొలంలో ఒకచోట నీటి వనరు ఉంటే వీటి కదలిక బాగుంటుంది. చలి, ఆర్ద్రతతో కూడిన వాతావరణంలో తేనెటీగల చర్యలు మందకొడిగా ఉంటాయి. పూత మొదలై 5 నుండి 6 రోజుల తర్వాత మాత్రమే తేనెటీగల్ని వదలాలి. మరీ ముందుగా వదిలితే పొలం నుంచి తప్పించుకుపోయే అవకాశం ఉంది. అలాగే తీపి మొక్కజొన్న పరాగ రేణువులకు తేనెటీగలు బాగా ఆకర్షించబడతాయి. కాబట్టి ఎకరానికి 10 మొక్కలు ఉంటే మంచిది. తేనెటీగలు పురుగు మందులకి తట్టుకోలేవు. అందువల్ల పగలు ఆలస్యంగా, రాత్రిపూట త్వరగా పురుగు మందులు పిచికారీ చేస్తే తేనెటీగల మీద వాటి ప్రభావం ఉండదు. దోసజాతి పంటలన్నీ పరపరాగ సంపర్కం చెందేవి కాబట్టి వేర్పాటు దూరం కీలకం. ఒకే పంటలో ఇతర రకాల నుండి అదే రకంలో విత్తన స్వచ్ఛత ప్రమాణాలకు అనుగుణంగా లేని పొలాల నుంచి ఫౌండేషన్ విత్తనోత్పత్తికి 1000 మీటర్లు, ధృవీకరణ విత్తనోత్పత్తికి 500 మీటర్ల వేర్పాటు దూరాన్ని పాటించాలి. మురుగునీరు పోయే సౌకర్యమున్న లోతైన సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉంటే మంచిది. ఆమ్ల నేలలు, క్షార నేలలు పనికిరావు. విత్తనం త్వరగా మొలకెత్తడానికి తొలి దశలో అభివృద్ధికి నేల ఉష్ణోగ్రత 10 నుండి 25 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఉండాలి. హెక్టర్కి 15 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, 50 నుండి 55 కిలోల నత్రజని, 25 నుండి 30 కిలోల భాస్వరం, 25 నుండి 30 కిలోల పొటాషిని ఇచ్చే ఎరువులని పంటకు వేసుకోవాలి. పంట పొలం తయారీకి 3 వారాల ముందు పశువుల ఎరువు వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాషి ఎరువు, 30% నత్రజని ఎరువుల్ని దుక్కి తయారీలోనూ, అలాగే 3 ఇంతల నత్రజని ఎరువును 2 సమభాగాలుగా చేసి మొక్కలు బాగా ఎదిగే దశలో 15 రోజుల తర్వాత వేయాలి. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి. కాయలు ఏర్పడడానికి ముందే నత్రజని అందించడం పూర్తి చేసుకోవాలి. అధిక నత్రజని, ఉష్ణోగ్రత, దీర్ఘకాలిక సూర్యరశ్మి పరిస్థితుల్లో మగపూలు ఎక్కువగా వస్తాయి. ఆడపూల సంఖ్య తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే ఆడపూల సంఖ్య పెరిగేందుకు మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ లేదా 250 మిల్లీగ్రాముల సిసిసి లేదా 50 మిల్లీగ్రాముల మాలిక్ హైడ్రోజైడ్ ని కలిపి పిచికారీ చేయాలి. విత్తటానికి 2 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. బోదలు కాలువల పద్ధతి. దీనిలో పంటకు సిఫారసు చేసిన దూరాన్ని బట్టి బోదలు కాలువలు తయారు చేసుకోవాలి. కాలువల చివర్లలో విత్తుకోవాలి. మొక్కలు పక్కనే ఉన్న బోదలపైన వస్తాయి. అదే వర్షాకాలంలో అయితే ఎత్తైన మళ్ళు తయారు చేసి మధ్యలో కాలువలు వదలాలి. మొక్కలని కాలువల్లో నాటి బోదలపై ఇరువైపులా పాకించాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే కాకరలో, సొరలో విత్తన కవచం గట్టిగా ఉంటుంది. కాబట్టి మొలకెత్తడానికి తగినంత తేమ అవసరం. ప్రతి 4 నుండి 5 రోజుల వ్యవధిలో తేలికపాటి నీటి తడులు పెట్టుకోవడం ద్వారా నేలలో తేమని కాపాడుకోవచ్చు. వేరు వ్యవస్థ చుట్టూ మాత్రమే సాగునీటిని అందించాలి. మొత్తం మొక్కను తడపకూడదు. పరపరాగ సంపర్క స్వభావం వల్ల ఒకే రకంలో కూడా వైవిధ్యం ఉండే అవకాశం ఉంటుంది. పూతకు ముందు, పూత అపరిపక్వ కాయ దశ, కాయలు ముదిరిన దశల్లో 3 సార్లు విత్తన క్షేత్రాలని తనిఖీ చేయాలి. కండరంగు, మందం, మొత్తం కరిగే ఘనపదార్థాల ఆధారంగా ఖర్బూజా తర్బూజాలో కండపై చారలు, నెట్టింగ్ ఆధారంగా ఖర్బూజాలో కండపై చారలు, కండ స్వభావం ఆధారంగా తర్బూజాలో కల్తీలను గుర్తించి ఏరివేయాలి. అన్ని అటవీ జాతులు కల్తీలను పూతకు ముందే తీసేయాలి. ధృవీకరణ విత్తనోత్పత్తికి విత్తన క్షేత్రంలో కల్తీలు, విత్తనం ఆశించే తెగుళ్లు 0.20% మించకూడదు. వైరస్ తెగుళ్లు ఆశించిన కల్తీలు 1% మించకూడదు. కలుపు గింజలు అసలు కలిసి ఉండకూడదు. ఇక కొత్త విత్తన సేకరణ కోసం కోతకి బాగా పండిన పండ్లను మాత్రమే సేకరించాలి. వర్షాకాలం కంటే వేసవిలో త్వరగా పక్వానికి వస్తాయి. విత్తనం కట్టేందుకు పట్టే సమయం పంటను బట్టి మారుతుంది. కాకర, పొట్ల, దోసకి 65 రోజులు, సొరలో 75 నుండి 80 రోజులు, గుమ్మడిలో 100 రోజులు, బూడిద గుమ్మడికి 90 నుండి 95 రోజులు, తర్బూజా కర్బూజాలలో 80 నుండి 85 రోజులు పడుతుంది. దోసలో పండ్లు లేత పసుపు నుండి బంగారు పసుపు రంగులోకి మారినప్పుడు పండ్లని సేకరించాలి. విత్తన సేకరణకి ముందుగా ఏర్పడ్డ పూర్తిగా పండిన పండ్లనే పరిగణించాలి. బీర, సొర, పొట్లలో కాయల లోపల గింజలు శబ్దాన్ని గమనించి వాటిని పగలగొట్టి విత్తనాలు సేకరించాలి. మిగతా వాటిలో గుజ్జు విత్తనం కలిసి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా సేకరించాలి. సేకరించిన పండ్లను ఎండబెట్టాలి. ఆ తర్వాత ఒకవైపు రంధ్రం చేసి విత్తనాలని సేకరించాలి. పొట్ల, బీరల్లో విత్తనాన్ని సేకరించాలి. ఇక తడి పద్ధతిలో విత్తనాన్ని సేకరించే విధానాన్ని చూసినట్టయితే దోస, తర్బూజ, ఖర్బూజ, కాకర, బూడిద గుమ్మడిలో విత్తన సేకరణకి వాడే పద్ధతి ఇది. దోస, కాకరలో కాయలను నిలువుగా చీల్చాలి, విత్తనాలను తీయాలి. మంచి గుమ్మడి, ఖర్బూజాల్లో కాయల్ని 2గా కోసి విత్తనం గుజ్జుని సేకరించాలి. బూడిద గుమ్మడి, తర్బూజాలలో మొత్తం లోపలి గుజ్జుని బయటికి తీయాలి. ఆ తర్వాత గుజ్జు నుండి విత్తనాల్ని సేకరించాలి. అందుకు 3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మొదటిగా యాంత్రిక సేకరణ పద్ధతి. దీనిలో యంత్రం పండ్లను ముక్కలుగా కోసి గుజ్జునిస్తుంది. ఆ తర్వాత గుజ్జు నుండి విత్తనాలని వేరు చేస్తుంది. సొర, తర్బూజ, బూడిద గుమ్మడిలో ఈ పద్ధతిలో విత్తనాన్ని సేకరించవచ్చు. తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో ఈ పద్ధతిలో విత్తనాన్ని సేకరించవచ్చు. విత్తనం మెరుస్తూ ఉంటుంది, అయితే ఎక్కువ నీరు అవసరమవుతుంది. ఇక రెండో పద్ధతి సహజంగా పులియబెట్టే పద్ధతి. ఈ పద్ధతిలో పండ్ల నుండి తీసిన గుజ్జును ఇనుము ప్లాస్టిక్ చెక్క బకెట్లలో 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 48 గంటల పాటు నిల్వ చేయాలి.
0: వ్యవసాయ సూచనలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంటు బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ప్రసార విశేషాలు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2లో ఈ పూట ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ఏడు గంటల 7:15 చిత్రగీతాలు వింటారు. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 అప్డేట్స్ వింటారు. అనంతరం సినీ గీతాలు వినవచ్చు. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 అంతర్భాగం నాటిక వింటారు. రచన శ్రీ బొల్లాప్రగడ వెంకట పద్మరాజు. నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు.

0: ఇక రాత్రి 8:15 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. రాత్రి 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. ఇక రాత్రి 11:48 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రీలే వింటారు. ఇవి ఈ పూట ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోర్తో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపునకు సంబంధించి అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకువెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
2: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की.
1: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
2: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్బంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు.

0: రవాణా స్వేచ్ఛను, వాణిజ్య భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర సమస్యలపైన కూడా చర్చలు జరిపి ఇరు దేశాలు దీర్ఘకాలికంగా కొనసాగే ఒక శాశ్వత తుది ఒప్పందానికి రావడానికి కూడా భారత్ ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంత సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో తమ పరిపాలన అంతా సామాన్య పౌరుల జీవన ప్రయాణాలను మెరుగుపరచడంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రజలకు సులభంగా అవకాశాలు కల్పించడం, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ది, పటిష్టమైన ప్రజాసేవలు, అందుబాటులో ధరల్లో వైద్య సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. గత 4 రోజుల్లో 1,84,00,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఓపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో వస్తున్న దిశ అనే ఎల్ఎన్జీ కార్గో నౌక హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గోవాలో ఈరోజు జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ డబ్ల్యూటి మారుత్ పోర్టల్ను అభివృద్ది చేశాయి. పవన విద్యుత్ సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఈ సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, పవన ఇంధన రంగంలో భారతదేశం సాధిస్తున్న శరవేగ వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించారు. రవాణా విస్తరణ, కాలుష్య నియంత్రణ కోసం మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు సచివాలయంలో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. గతంలో ఫేజ్ 1ను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ఫేజ్ 2 ఏర్పాటుపై నిస్సహాయతను వ్యక్తం చేయడంతో కేంద్రాన్ని ఒప్పించి ఫేజ్ 2 ఏర్పాటుకు రాష్ట్రం చొరవ తీసుకుందని వివరించారు.
1: మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారం నిధులు రిలీజ్ చేయాలా? అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు.
0: అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్, విశాఖపట్నం మెట్రోల కోసం సహకరించినట్లే హైదరాబాద్ మెట్రో కూడా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకుని మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా వారణాసిలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించాయి. అందిన నిఘా సమాచారం ఆధారంగా అధికారులు దాడి చేసి వారణాసిలోని జగత్పూర్లో గల ఒక కొరియర్ సంస్థ గోడౌన్ నుంచి 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో రేపు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో జరగనున్న ఈ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయ పరిసర ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్లలో నేడు బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు మెరుపులు, బలమైన గాలులతో, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది. రాగల 4 నుండి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని

వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో శాస్త్ర సాంకేతిక రంగం కీలక శక్తిగా వ్యవహరించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒకప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఈ విభాగం ఇప్పుడు పరిపాలన, ఆవిష్కరణలు, ప్రజా సంక్షేమానికి ఒక బలమైన మూలస్తంభంగా మారిందని పేర్కొన్నారు. భారతదేశ సేవలో 12 ఏళ్ల సైన్స్ అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్ ఆధారిత అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే సాంకేతికత ప్రధాన జాతీయ మిషన్లు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒక అంతర్భాగంగా మారిందని చెప్పారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియోను ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించిందని వెల్లడించింది. ఉత్తర రైల్వే పరిధిలోని అంబాలా డివిజన్ కోసం 201 కోట్ల రూపాయల కవచ్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి మనో ఎస్ జానకి ఆలపించిన సాహితీ గీతం, ఇళయరాజా సంగీతం, జమదగ్ని చిత్రం కోసం.

తర్వాతి పాట ధర్మతేజ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. సిరివెన్నెల గీతానికి విద్యాసాగర్ సంగీతం అందించారు.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. సమయం 7:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు.

శ్రోతలు ఇంతవరకు ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ విన్నారు. ఇప్పుడు మరికొన్ని సినీ గీతాలు వింటారు. యుద్ధభూమి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

పాడుతున్న పాట అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. వీటూరి గీతమిది, సంగీతం చక్రవర్తి.

0: పీఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపురం డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ చుంటూరు మహేష్ గారు.
1: మనము చాలా సందర్భాల్లో రోడ్డు మీద యాక్సిడెంట్స్ చూస్తుంటాము. అయితే అందరూ చూస్తారు, అందరూ అయ్యయో అంటుంటారు, కానీ వారిని సేవ్ చేసి గభాలన తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేసేటటువంటి పరిస్థితులు అన్ని సందర్భాల్లోనూ ఉండవు. ఎందుకంటే ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా భయపడతారు. అక్కడికి తీసుకెళ్తే నీకేంటి సంబంధము, ఎవరు చేశారు యాక్సిడెంటు, ఎందుకు, మెడికో లీగల్ కేసు, పోలీసులు రావటం, ఇట్లా జరుగుతుంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకి కేంద్ర ప్రభుత్వం వారు పీఎం రాహత్ స్కీమ్ అనేది ఒకటి కొత్తగా మొదలుపెట్టారు. ఆ వివరాలు మనతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనంతపూర్ వైఎస్ఆర్ కడప ఎం వీర్రాజు గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: వారిని అడిగి తెలుసుకుందాం ఈ పీఎం రాహత్ స్కీమ్ ఏంటి, దాని వివరాలు చెప్పండి సార్.
2: సార్, పీఎం రాహత్ స్కీమ్ సార్ ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రోగ్రాము గౌరవ కేంద్ర ప్రభుత్వం 14/2/2026 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ తలకి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోల్డెన్ అవర్లో, అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము, ఈ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని, గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే గనక అతను బతికే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, 98% అవకాశాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళినప్పుడు ముందుగా అమౌంట్ ముందు పే చేయండి, వివరాలు ఏంటి, లీగల్ కేసు మీరు ఫైల్ చేశారా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, ఈ వివరాలతో కొంతవరకు కాలహరణం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమస్య రాకుండా ఉండడం కోసం ఇమీడియట్గా ఆ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, అమౌంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడము, ఇమీడియట్ ట్రీట్మెంట్ అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పీఎం రాహత్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే మోటార్ వాహన చట్టం 1988లోని 162 సెక్షన్ ప్రకారము కూడాను ఈ పీఎం రాహత్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం 150,000 రూపాయల వరకు, 1.5 లక్ష రూపీ వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం, అలాగే 7 రోజుల వరకు ఆ వ్యక్తికి ఎటువంటి అమౌంట్ కలెక్షన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది.
1: ఈ స్కీమ్ తాలూకు ఉద్దేశం అది చాలా బాగుందండి, కానీ ప్రజలకి పూర్తిగా తెలియదు ఒకటి, రెండవది మళ్ళీ బాలారిష్టాలు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే ఏమవుతుంది, నా పేరును ఇంక్లూడ్ చేస్తారేమో, 10 సార్లు కోర్టుకు రమ్మంటారేమో అని ఇలా అనేకమైనటువంటివి ఇంకా స్టిల్ లింగర్ అవుతూనే ఉంటాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఈ పీఎం రాహత్ స్కీమ్ వాటన్నింటినీ ఎట్లా అధిగమిస్తుంది?
2: యా సార్, యాక్సెప్టెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ని చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది, నేనే ఉన్నాను,

0: కామన్ మ్యాన్గా కూర్చున్నాను. తీసుకువెళ్తే ఏమవుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, భయం అయితే ప్రజలకు ఉంటుంది, అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గుడ్ సమారిటన్ లా 2016 ఇంకో చట్టం ఉంది, దాని గురించి మనం ఇంకోసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సిడెంట్ చూశాను, ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఈ పిఎం రాహత్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్రోల్డ్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్తే గనక మన వివరాలు ఎవరైతే తీసుకువెళ్లారో వాళ్ళ వివరాలు అడగకుండానే, అట్లాగే ట్రీట్మెంట్కి సంబంధించి డబ్బులు ఏమి ముందుగా అడగ ఇనీషియల్గా ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆ వ్యక్తిని ముందు స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. స్టెబిలైజ్ చేస్తే గనక అతను డెత్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు.
1: ఇది ఇక్కడ ముఖ్య మనకి సందేహం ఎక్కడ వస్తుందంటే ఎక్కడికి తీసుకెళ్లాలి అనేది. అది ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఎన్రోల్డ్ హాస్పిటల్స్కే అని అన్నప్పుడు ఆ హాస్పిటల్స్ ఏ హాస్పిటల్స్ ఎన్రోల్ అయ్యాయి అనేది కామన్ మ్యాన్కి అందరికీ పూర్తిగా తెలియకపోవచ్చు కదా, అప్పుడు దానిని ఎట్లా అధిగమించవచ్చు సార్?
0: యా సార్, ఈ స్కీమ్ కొత్తగా లాంచ్ అవ్వడం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఉన్నదన్నది ప్రజలకు ఇంకా పూర్తిగా కొంతవరకు తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యం ఉన్నది. కాకపోతే ఎన్టీఆర్ వైద్య సేవలో, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఎన్రోల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. లేదా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే గనక వాళ్ళు ఈ స్కీమ్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది.
1: అక్కడితో తీసుకెళ్లి జాయిన్ చేస్తే ఈ జాయిన్ చేసిన ఆయన తాలూకా ఆ బాధ్యత అక్కడితో అయిపోతుందా, లేదా కంటిన్యూషన్లో ఆయన ఏమైనా చేయాల్సి ఉంటుందా అండి?
0: యా, రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని ఎవరైతే తీసుకువెళ్లారో అతని వర్క్ అక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు అతను పిఎం రహవీర్ గుడ్ సమాటన్ కింద వస్తాడు, అది వేరే ఉంటుంది. సో ఇతనికి సంబంధించిన ఎవరైతే తీసుకువెళ్ళున్నారో అతని పైన అక్కడికి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తారంటే దీన్ని ఈధార్లో, ఈధార్ని ఒక ఎలక్ట్రానిక్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో ఆ వ్యక్తికి వివరాలు ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటారు, లేదా వివరాలు తెలియదని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. సో హాస్పిటల్ ఎప్పుడైతే ఈ టీఎంఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నారో వెంటనే ఆ డీటెయిల్స్ అన్ని కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ అవుతాయి, ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఫార్వర్డ్ అవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వితిన్ 24 అవర్స్, 24 గంటల్లో దాన్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విక్టిమ్ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. అథెంటికేట్ చేసిన తర్వాత ప్యారల్గా ట్రీట్మెంట్ ఒక పక్కన అవుతుంది, ఈ అథెంటికేషన్ ప్రాసెస్ రెండో వైపు జరుగుతూ ఉంటుంది. అయిన తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక, అక్కడ మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఆ వెహికల్ ఇన్సూర్డ్ వెహికల్ ఉండొచ్చు లేదా ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఉండొచ్చు. ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సూర్ వెహికల్ కానివన్నీ కూడా కలెక్టర్ గారి లాగిన్లోకి వెళ్తాయి. సో ఇన్సూర్డ్ వెహికల్ అయితే గనక ఈ పేమెంట్ అంతా కూడాను అగైన్ MVAF ద్వారా, అంటే ఇది మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా, ఈ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ రీఎంబర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ లేని వెహికల్ అయితే గనక అది కలెక్టర్ గారు లాగిన్లోకి వెళ్ళి కలెక్టర్ గారు దాన్ని మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో దాన్ని డిస్కస్ చేసి ఈ నెలలో ఎన్ని అయితే వచ్చినాయో అవన్నీ డిస్కస్ చేసుకొని అందులో అప్రూవల్ చేసుకొని దాన్ని పేమెంట్ మళ్ళీ హాస్పిటల్స్కి అగైన్ MVAF ద్వారానే చేయడం జరుగుతూ ఉంటుంది.
1: ఇక్కడ ఈ ప్రాసెస్లన్నీ కొంచెం రౌండ్ అబౌట్ ప్రాసెస్లు కాబట్టి కొంచెం వాటి పేమెంట్లు అవి కొంచెం డిలే అవుతుంటాయి కదా సార్? ఇలాంటి నేపథ్యంలో హాస్పిటల్స్ అంతగా పట్టించుకోకుండా కొంచెము ఏదోలే అని అలా చేసేటటువంటి అవకాశం ఉందా, లేదా చాలా సిన్సియర్గానే వాళ్ళు అవన్నీ ఆ పేషెంట్కి అటెండ్ అయ్యి అన్ని ఒక డబ్బులు నిజంగా పూర్తిగా అన్ని వెంటనే కట్టేసేటటువంటి వాళ్ళకి ఎలా చేస్తారా, అలాగే చేస్తారా?
0: ఇప్పటికైతే ఇప్పుడు మన జిల్లాలో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, లాంచింగ్ స్టేజ్లో ఉంది. ఇందాక మీరు అన్నట్టు బాలారీ స్టాల్ అయితే ఉండడము కరెక్టేను. ఏవైతే ఇప్పుడు నాకు అవగాహన ఉన్నంత వరకు ఒక 12 వరకు కేసులు ఈ ప్రోగ్రాంలో లాంచ్ అయినాయి. ఈ 12 ప్రోగ్రామ్స్ కేసులకు కూడాను ఎటువంటి డిలే లేకుండా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది.
1: మనం ఇందాకలు అనుకున్నట్టుగా ఈ హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేటటువంటిది దాన్ని వీలైనంత త్వరలోనే అందరికీ ప్రజలకి అది ఆ డిస్ప్లేలు పెట్టి ఇక్కడికి తీసుకెళ్తే పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఈ పిఎం రాహత్ స్కీమ్లో దాన్ని టేకప్ చేస్తారు అనేటటువంటి అవగాహన జనసామాన్యానికి కూడా వచ్చేటట్లుగా ఏమైనా చేయవచ్చా?
0: యా, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్ అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉన్నది అనే విషయం ఈ తీసుకువెళ్లే వ్యక్తికి, విక్టిమ్ని తీసుకెళ్లే వ్యక్తికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 10 నిమిషాల్లో వీలైనంత తొందరగా ఆ విక్టిమ్ని తీసుకువెళ్తే గనక ఇతను అనుకున్నటువంటి పని సాధన అవుతుంది, గవర్నమెంట్ తాలూకా ఆబ్జెక్టివ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా పర్టికులర్గా సీరియస్గా ఉంది. ఇప్పటికే పేపర్ ద్వారా, పత్రికా దినపత్రికల ద్వారా ఎక్కడైతే ఈ ఫెసిలిటీ ఉన్నదన్న విషయం కలెక్టర్ గారి ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇవి తెలియజేయడానికి, ఎక్కువ పబ్లిసైజ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది.
1: అట్లాగే మీరు ఇప్పుడు ఇందాకలు చెప్పారు, వన్స్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు, ఈ గోల్డెన్ అవర్లో ఆ పీరియడ్ లాస్ అవ్వకుండా పేషెంట్కి లాభం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారు వచ్చి మిగతా ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరు జాయిన్ చేశారు, ఇవన్నీ ఎంక్వైరీలు ఆ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ వారు ఎవరు తీసుకొచ్చారు, మీకేమవుతారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు అప్పుడు అక్కడ ఎందుకున్నారు, జనరల్గా పోలీస్ వారు ఎంక్వైరీ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు పలానా టైంకి రండి, రేపు మా స్టేషన్కి వచ్చి ఒకసారి కలవండి. నిజంగా మనం చాలా ఒక సదుద్దేశంతో మనం తీసుకెళ్ళి అక్కడ చేసిన పోలీస్ వారు ముందు చేసేటటువంటివన్నీ ఇవే. ఆ టైంలో మనకేదో ఇబ్బందిగా ఉంటుంది, లేదండి మిమ్మల్ని ఎస్ఐ గారు ఒకసారి రమ్మన్నారు, లేదా పలానా ఆఫీసర్ గారు రమ్మన్నారు అనేసరికి పోలీస్ వారు అనేసరికే వీళ్ళ గుండెల్లో ఒక ఏర్పడుతుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కలవరు, 1 గంట 2 గంటలు అట్లా పడుతుంది. ఇవన్నీ మనకు ఎందుకులే అని చెప్పే కదా ఇన్నాళ్ళు జనసామాన్యము అవతల వాళ్ళకి న్యాయం చేయాలి, లాభం చేయాలి, సహాయం చేయాలి అని అనుకున్నా కూడా వదిలేస్తున్నారు. దానికి అధిగమించడానికి పిఎం రాహత్ స్కీమ్ అట్లా పెట్టారు కదా. మరి ఈ నేపథ్యంలో దీన్ని కొంచెం, అంటే మీరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మీకు రోజు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి, దాని గురించి చెప్పండి.
0: యా సార్, సో రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి ఉండే అడ్డంకులు మీరు చెప్పిన ఉన్నాయి. కాకపోతే దానికి సంబంధించి మాత్రమే మనకి గుడ్ సమాటన్ చట్టం 2016 రావడం జరిగింది. అంటే దీని నేపథ్యం ఏంటంటే సేవ్ లైఫ్ ఫౌండేషన్ వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు 2016 మార్చి 30 తేదీన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్లారో అటువంటి వ్యక్తుల పైన ఎటువంటి అరేంజ్మెంట్ కానీ, అటు వివరాలు గోప్యత ఉంచాలనుకున్నట్టే గోప్యత ఉంచుతూ, అలాగే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి సేవ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ గుడ్ సమారిటన్ చట్టం 2016 రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నామక్లేచర్ మార్చి రహవీర్ అని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం లీగల్గా ప్రొటెక్షన్ ఇస్తూనే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 134A ప్రకారము ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని తీసుకువెళ్తున్నారో, హాస్పిటల్కి తీసుకువెళ్లారో, అటువంటి వ్యక్తిని గుడ్ సమారిటన్ లేదా రహవీర్ల కింద గుర్తించి వాళ్ళకి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక 25,000 రూపాయలు నగదు బహుమతి కూడాను ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఎవరైతే ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని తీసుకువెళ్ళడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క వివరాలని గోప్యత ఉంచడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి లీగల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
1: ఇదంతా కూడా పోలీస్ వారే చూసుకుంటారా?
0: ఎస్, ఇదంతా కూడా పోలీస్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల రోజుల్లో ఇలాంటి యాక్సిడెంట్లు 1 or 2 జరిగాయి అనుకుందాము, ఒకరు ఇద్దరు విక్టిమ్స్ని తీసుకొని హాస్పిటల్ జాయిన్ చేశారు అనుకుందాము, అటువంటి వ్యక్తుల తలక పేర్లు ఎక్స్ వై ఇద్దరు పేర్లున్నాయి. ఈ 2 వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళు ప్రతి నెల కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో ప్రపోజ్ చేస్తారు. ఈ నెలలో ఈ ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్లో వీళ్ళని తీసుకొచ్చారని చెప్పేసి ఆ ఎక్స్ని వైని డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రపోజ్ చేసినటువంటి వాటిని అక్కడ అంగీకారం చేసి ఆ వివరాలని రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారికి ఆ వివరాలు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వారు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి ఆ యొక్క ఎవరైతే ఎక్స్ వైలు ఉన్నారో, అంటే వాళ్ళని గుడ్ సమారిటన్ కింద గుర్తించి అలాగే రహవీర్ల కింద గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియ జరుగుతుంటుంది. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో 25,000 రూపీస్ నగదును కూడా, అంటే అమౌంట్ను కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు భయాన్ని వీడండి, అంటే మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడతారేమో, ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో భయాన్ని దయచేసి విడిచిపెట్టండి. ఊరికే సెల్ఫీలు తీసుకుని లేదంటే ఎవరికో ఫోన్ చేసి ఊరికే అక్కడ విడిచిపెట్టకండి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని. వాళ్ళు మన మధ్యలో ఉండే వ్యక్తులు, వాళ్ళని రక్షించే బాధ్యత ప్రభుత్వంతో పాటు మనకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ని రోడ్డుపైన విడిచిపెట్టేయకుండా వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఎన్రోల్డ్ హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలను నిలిపే రహవేర్ల కింద మీరు గుర్తింపబడింది.

0: అలాగే నగదు కూడా మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం 25,000 రూపాయలు నగదు కూడా ఇస్తుంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకుంటాం. మనం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ని కాపాడదాం, బాధ్యత గల పౌరులుగా మనం మారాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరపున నేను కోరుకుంటూ ఉన్నా.
1: చాలా బాగుంది సార్. దానికంటే ఈ పిఎం రాహత్ స్కీము దానికి సపోర్ట్ చేస్తూ ఈ గుడ్ సమారిటన్ల 2016 ఈ రెండు కలిసి నిజంగా అవసరంలో ఉండేటటువంటి అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు పూర్తిగా అమల్లోకి వచ్చే విధంగా కింద స్థాయి ఉద్యోగులు అలాగే ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసుకుని చేస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రజలకి, ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు. వీర్రాజు గారు చాలా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పిఎం రహత్ పథకం గురించి కడప మరియు అనంతపూర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: సమయం 8 గంటలైంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. అంతర్భాగం నాటిక వింటారు. రచన శ్రీ బొల్లాప్రగడ వెంకట పద్మరాజు. నిర్వహణ శ్రీ ఎలిశల నాగేశ్వరరావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ నందగిరి నరసింహారావు, శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీమతి చివుకుల భాగ్యవర్ధని నాగలక్ష్మి. వినండి అంతర్భాగం నాటిక.
2: ఇక్కడున్నారా? ఇందాక నుంచి పిలుస్తుంటే వినిపించుకోకుండా ఈ బాల్కనీలో నుంచొని ఏం చేస్తున్నారు?
3: ఏమీ లేదు కామాక్షి, ఆ చెట్ల మీద నుంచి చల్లటి గాలి అలా అలా వస్తుంటేను.
2: ఓహోహోహో, మీకు చల్లటి గాలి కావాలి, నేను మాత్రం వంటింట్లో మగ్గిపోవాలి. భలే వారండి, సెలవు రోజు వచ్చిందంటే చాలు, ఎక్కడ లేని బద్ధకము ఆవరించేస్తుంది మీకు.
3: ఇప్పుడు నేనేం చేశానే?
2: ఏమీ చెయ్యలేదనే అనేది. తొందరగా తలంటు పోసుకొని ఆ మామిడాకు తోరణాలైనా కట్టండి.
3: ఇంకా తలంటెందుకే, పొద్దునే నువ్వు చేస్తున్నది అదేగా.
2: అంటే శుభమా అని ఉగాది పూట తోరణాలు కట్టమన్నా తప్పేనా? అది సరే, కానీ ఏమిటి ఆ ఎదురుకుండా అపార్ట్మెంట్స్లో 4వ ఫ్లోర్లో అమ్మాయి ఇటే చూస్తున్నట్టుంది. అయితే ఇందాక నుంచి మీరు కూడా?
3: ఎవరు ఎవరు? ఆ నీలం డ్రెస్ అమ్మాయా?
2: ఆ ఓవర్ యాక్షన్లు నా దగ్గర చేయకండి.
3: అయ్యో అయ్యో, అసలు ఆ అమ్మాయి అక్కడ ఉందని కూడా నేను చూడలేదే, నేను కిందకి చూస్తున్నాను.
2: అంటే కింద వేరే ఎవరైనా ఉన్నారా?
3: అయ్యో రామ,
2: ఇదిగో ఈ రామ ఎవరు కొత్తగా? రామసుబ్బమ్మ, రామ నరసమ్మ, రామలక్ష్మ.
3: అయ్యో కామాక్షి, నన్ను వదిలేవే పండగ పూట.
2: అదేమిటి ఆ అమ్మాయి ఇందాక నుంచి తల అలా పక్కకి వాల్చే ఉంచిందేమిటి? ఓహో, సెల్ఫోన్లో మాట్లాడుతోందా? అదన్నమాట ఏకాగ్రత. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, సారీ అండి. శ్రీ శ్రీ శ్రీ శివప్రసాద్ గారు.
3: అనేవన్నీ అనేసి సారీ అంటే సరిపోతుందా?
2: మరేం చెయ్యాలట,
3: పండగ పూట. పైగా ఉగాది రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తామట.
4: శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు!
3: రాబోయ్ వెంకటేశ్వర్లు, రా రా. ఏమిటి విశేషం?
4: విష్ యు ఏ హ్యాపీ ఉగాది సార్.
3: థ్యాంక్ యూ, సేమ్ టు యూ.
2: బాగున్నారా అన్నయ్య? వదిన గారు పిల్లలు కులాసైనా?
4: అంత కులాసాగా ఉన్నారమ్మా.

0: నీకు కూడా హ్యాపీ హ్యాపీ ఉగాది.
1: ఏమిటన్నయ్య గారు, ఈ పద్ధతి ఏం బాగుండలేదు.
2: అదేంటమ్మా, నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా?
1: లేకపోతే ఏమిటన్నయ్యా, తెలుగు వాళ్ళం అయ్యుండి మన పండుగల్లో మొదటి పండుగకి అభినందనలు చెప్పుకోవడం కూడా ఇంగ్లీష్లోనేనా? మీకు మీ కుటుంబ సభ్యులకు మా ఉగాది శుభాకాంక్షలు.
0: సారీ సారీ, అయ్యో సారీ కాదు, క్షమించమ్మా, మీ అభినందనలకు నా కృతజ్ఞతలు.
1: అమ్మయ్యా, ఇప్పుడు ఉగాది పచ్చడి తిన్నంత హాయిగా ఉంది అన్నట్టు ఉగాది పచ్చడి అంటే గుర్తొచ్చింది. ఒక నిమిషం కూర్చోండి, దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకొస్తాను.
3: వెంకటేశ్వర్లు, ఎందుకైనా మంచిది, ఇష్టదేవతల్ని తలుచుకో.
1: ఆహా, పచ్చడి చేసింది ఆయన కాదులే అన్నయ్య.
0: మిస్టర్ కాలు
3: వెంకటేశ్వర్లు, సెల్ తీసావా? బాగుందే.
0: బాగుందా సార్? ఈ మధ్యన సెల్ ఎసెన్షియల్ అయిపోయిందండి. అదే అత్యవసర వస్తువు అయిపోయింది అనుకోండి.
3: నిత్యావసరం కాదు, పిచ్చి పిచ్చి అయిపోయింది అనుకో. మొన్న మన కొలీగ్ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా?
0: ఏం చేశాడు?
3: కారు డ్రైవ్ చేస్తూ సెల్ మాట్లాడుతున్నాడట.
0: వామ్మో, కొంప తీసి ఎవరినైనా గుద్దేశాడా?
3: లేదులే.
0: మరి వేరే ఎవరైనా ఈ?
3: అబ్బా, నీ ఆలోచన అంతకు మించి సాగదా. ఏం జరిగిందంటే,
0: ఏం జరిగింది,
3: వీడు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సెల్ గోల్లో పడి వెళ్లాల్సిన రూటు కాకుండా పక్కదారి పట్టాడు. అలా వెళ్ళి వెళ్ళి చివరికి ఆఫీసుకే వచ్చేసాడు.
0: అసలు అప్పుడు ఏమైంది?
3: ఏమవుతుంది, సెల్లో కార్డు అయిపోయింది. వెళ్లాల్సింది ఇంటికి అన్న విషయం గుర్తుకొచ్చి మళ్ళీ ఇంటికి వెళ్లేసరికి గంట పట్టింది. వాళ్ళ ఆవిడ ఒకటే తిట్లట.
0: ఆవిడ అంత స్ట్రిక్టా? లేట్ అయితే?
3: కాదు కాదు, మనవాడే. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, ఎర్లీగా వచ్చేస్తాను, రెడీగా ఉండు, సినిమాకెళ్దాం అని ఉదయమే చెప్పట.
0: ఉగాది పచ్చడి వచ్చేస్తుంది, నేను వెళ్ళొస్తా. నేను ఇంకా ఉగాది శుభాకాంక్షలు చెప్పాల్సిన ఇల్లు చాలా ఉన్నాయి, నేను వెళ్ళొస్తా.
1: అన్నయ్య గారు ఏది
3: అత్యవసర పనుందట, వెళ్ళిపోయాడు.
1: ఏమండి, మావయ్య గారు ఉగాదికి రమ్మని ఉత్తరాన్ని రాశారు కదా, కనీసం భోజనాలు అయిన తర్వాత అయినా మనం బయలుదేరితే సాయంత్రానికి చేరతాం.
3: నాన్నగారికే రాస్తారు, ఇక్కడ మనం ఎంత బిజీ, ఎలా కుదురుతుంది.
1: అదేమిటండి, మొన్న ఫోన్లో మీ అమ్మగారు కూడా మిమ్మల్ని చూడాలని ఉంది, రమ్మని ఎంతగానో చెప్పారు కదా.
3: ఇదిగో లీవ్ అంతా ఇలా వాడేసుకుంటే రేపు అపర్ణ ఎంసెట్ రాసేటప్పుడు అరుణ ఐఐటి ఎంట్రన్స్కి లీవ్ ఎలా దొరుకుతుంది?
1: ఏమోనండి, పెద్దవాళ్ళు రమ్మని రాశారు, వెళితే బాగుంటుంది.
3: కామాక్షి, అసలు ఇన్ని పండుగలు అవసరం అంటావా? శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు, దీపావళి అంటే నరకాసుని చంపినరోజు. కానీ లెక్క ఎక్కడో ఒకచోట మొదలవ్వాలి గనక సంవత్సరాన్ని ఈ రోజు నుంచి లెక్క పెడుతున్నారు. దానికి ఓ పండగలాగా జరుపుకోవటం, ఊళ్ళు వెళ్ళటం నాకు నచ్చవు. అయినా తల్లిదండ్రులంటే భక్తి ప్రేమ మనసులో ఉండాలి, కానీ ఇలా సంవత్సరానికి 4 సార్లు వెళ్ళటం మీరు వేస్టేజ్ ఆఫ్ టైం.
1: ఏం చెబుతున్నారు మహానుభావ?
3: నిజం కామాక్షి, మనం అనవసరమైన పండగలు పబ్బాలు అంటూ టైం వేస్ట్ చేస్తాం. అందుకే దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఇదే అమెరికాలో అయితేనా?
1: అబ్బా, ఏదో అమెరికా ఒకసారి వెళ్ళి 2 వారాలు ఉండొచ్చినంత మాత్రాన ఇంత అభిమానం తగదు. మన సంస్కృతి వేరు, వాళ్ళ జీవన విధానం వేరు.
3: వాళ్ళు మనలాగే మనుషులు,
1: వాళ్ళకి అభివృద్ధే కావాలి, మనకి అభివృద్ధితో పాటు అనుభూతులు కూడా కావాలి. ఇంతకుముందు అవకాశం దొరికితే చాలు. మీరు చిన్నప్పుడు బళ్ళో చేసిన అల్లరి, కాలువలో కొట్టిన ఈత, పొలం గట్ల మీద ఏరుకున్న నేరేడు పళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పలేదు?
3: అంటే
1: అలా సాధ్యమైనన్నిసార్లు అందమైన అనుభవాల్ని, మధురమైన అనుభూతుల్ని పోగు చేసుకోవడానికి సాధనాలే ఈ పండుగలు. సంక్రాంతి పండుగ అనేది లేకపోతే మీరు మీ అమ్మా నాన్నల దగ్గరికి సంవత్సరానికి ఒకసారైనా వెళ్ళేవారా? ఆలోచించండి.
3: నిజమే కామాక్షి, ప్రతిదానికి మనకి అనుకూలంగా ఆలోచించడంలో ఎన్నో కోల్పోతున్నాం.
1: ఆగండి, ఎవరో వచ్చినట్టున్నారు, చూసొస్తాను.
3: రాంబాబు, ఏమిటి హడావుడిగా ఉన్నావు?
4: హడావుడి కాదు సార్, అర్జెన్సీ. పక్కింట్లో ఉండే తాతయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడే అంబులెన్స్ లో తీసుకెళ్లారు, మీకు చెబుదామని ఉంటాను అంకుల్. ఇంకా

0: ఇదిగో బయలుదేరుతున్నాను.
1: ఇదిగో బీర్వాలో 4,000 తీసుకురా, అక్కడ పాపం వాళ్ళకి ఏ అవసరం అవుతుందో ఏమో.
0: నిజమేనండి, ఆపదలో ఉపయోగపడటమే డబ్బు పరమావధి. నడవండి.

0: పోనీలేండి, దేవుడి దయవల్ల ప్రాణాపాయం లేదన్నారు.
1: పండగ పూట ఆ పిల్లలు విచారంలో మునిగిపోకుండా అన్నట్టు అపర్ణ అరుణ ఇంకా రాలేదేమిటి?
0: మర్చిపోయానండి, రాత్రి వాళ్ళ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెప్పారు ఏవో గెస్ట్ లెక్చర్లు ఉన్నాయట, పిల్లల్ని పంపించరట.
1: సంక్రాంతికి ఇలాగే చేశారు. అసలు ఊళ్ళో ఉండి హాస్టల్లో చేర్పించడం నాదే బుద్ధి తక్కువ. ఆగు, వెళ్ళి ప్రిన్సిపాల్తో గొడవ పెట్టైనా సరే పిల్లల్ని తీసుకొస్తాను.
0: ఎందుకండి టైం వేస్ట్? వాళ్ళకి ఒక గంట పోయినా ఎంత నష్టం? ఇదే అమెరికాలో అయితే ఇలా చేస్తారా?
1: కామాక్షి, అప్పుని చూసి నెల పైన అయింది తెలుసా?
0: వారం వారం ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు కదా.
1: ఫోన్లో మాట్లాడితే ఇంటికి వచ్చిన ఫీలింగ్ వస్తుందా?
0: చూసారా, నేను అనుభూతి అన్నాను, మీరు ఫీలింగ్ అంటున్నారు. అది మన సంస్కృతిలో, మన జీవితంలో అంతర్భాగం అండి. మరి మీ పిల్లల గురించి మీరు అంత తపన పడుతున్నారే, మీ తల్లిదండ్రులు కనీసం పండగ రోజైనా మిమ్మల్ని చూడాలనుకోవటం, మీతో గడపాలనుకోవటం తప్పంటారా? కనీసం ఆ చిన్న కోరిక తీర్చాలనుకోవటం మీ బాధ్యత కదూ.
1: నిజం కామాక్షి, చాలా తప్పుగా ఆలోచించాను. తప్పకుండా వెళదాం. నేను పిల్లల్ని తీసుకొస్తాను, వచ్చాక అందరం మన ఊరు వెళదాం. బట్టలు సద్దు, రాత్రికైనా అక్కడికి చేరదాం.
0: అబ్బబ్బా, లేడికి లేచిందే పరిగన్నట్టు అంత కంగారైతే ఎలా? ముందు దేవుడి గదిలోకి వెళ్ళి దణం పెట్టుకుని బయలుదేరండి.
1: అంత టైం లేదు, ఇదిగో ఈ గుమ్మం నుంచే పెట్టుకుంటాను.

0: అరే అమ్మా నాన్నగారు, మీరెప్పుడొచ్చారు? అపర్ణ, అరుణ, మీరు ఏమిటి? ఇది కళా నిజమా కామాక్షి? ఓహో, ఈ ఇంటి నాటక సూత్రధారివి నువ్వేనన్నమాట. థ్యాంక్ యూ. కాదు కాదు, కృతజ్ఞతలు కామాక్షి. ఈరోజు నిజంగా పండగ వచ్చింది. ఇలాంటి పండగలు సంవత్సరానికి 4 కాదు కాదు, నెలకొకటి రావాలి. ప్రతిరోజు ఉగాది కావాలి.
1: సాయంత్రం పంచాంగ శ్రవణానికి అందరం కలిసే గుడి కడదామండి.
0: అవును, భవిష్యత్తును తెలుసుకోవటానికి కాదు, మన కాలనీలో అందరినీ కలిసి మరొక పండగ సృష్టించుకోవడానికి.
2: మీరింతవరకు అంతర్భాగం నాటిక విన్నారు. రచన శ్రీ బొల్లాప్రగడ వెంకట పద్మరాజు, నిర్వహణ శ్రీ ఎలిశెల నాగేశ్వరరావు. ఇందులో శ్రీ నందగిరి నరసింహారావు, శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీమతి చివుకుల భాగ్యవర్ధని నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
1: 18 అధ్యాయాలు
0: 700 శ్లోకాలు
1: 700 రోజులు.
0: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
1: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్,
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాలలో.
3: ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, వాళ్ల లక్ష్యం మనకు 2047 నాటికి వికసిత భారత్గా సంపూర్ణమైనటువంటి ప్రపంచంలో ఒక చెప్పుకోదగిన స్థాయిలో, ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఏదైతే ప్రథమ స్థానంలో ఉన్నాయో వాటి సరసన భారతదేశాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలా కృషి చేస్తోంది. ఈ కృషి విజయవంతం కావాలంటే ప్రవేశపెట్టినా పెడుతున్న పథకాలు విజయవంతంగా పూర్తయినప్పుడు, లక్ష్యాలను సాధించినప్పుడు మరి తప్పనిసరిగా వికసిత్ భారత్ అనేది సులువుగా మనం చూడబోతాం. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలు, వాటి గురించిన వివరాలను ఒకసారి పునఃస్మరణ చేసుకుందాం. బేటీ బచావో బేటీ పఢావ్ అన్న పథకంతో మన ఈ సమీక్షను నేను మీ ముందుంచుతున్నాను. కూతురు పుట్టగానే 5 మొక్కలు నాటాలి, కూతురు పుట్టినందుకు గర్వపడాలి. 2015 జనవరి 22 హర్యానాలో పానీపట్లో బాలికల తగ్గుతున్న సంఖ్య తొలి విడతగా దేశంలో తక్కువ బాలికల సంఖ్య ఉన్న 100 జిల్లాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, అందుకు తగిన శిక్షణా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 2వది జనధన్ ఆధార్ మొబైల్, దీన్ని JAM అని కూడా సంక్షిప్త అక్షరాల్లో చెబుతారు. వీటి శక్తిని సంపూర్ణంగా వినియోగించాలి. అలా వినియోగించుకున్నప్పుడు భవిష్యత్తులో చేపట్టబోయే పలు కార్యక్రమాలకు బలమైన పునాదిగా ఈ JAM ఉపయోగపడుతుంది. సామాన్యుల చెంతకు అధికంగా సాంకేతికతను చేరవేయడం, స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంకా దేశంలో చాలామంది ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో లేనందువల్ల తమ పొదుపులో ఏ కొద్దిగానైనా వారు దాచుకోలేకపోతున్నారు. ఆ రకంగా చిన్న మొత్తాల్లో అయినా బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన కొద్ది నెలల్లోనే అనేక మంది ప్రజల జీవితాల్లో ఇది పెనుమార్పులు తెచ్చిపెట్టింది. తరువాతది భారత ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికితీత కార్యక్రమం. మన దేశంలో ఇంకా వెలికిరాని ఔత్సాహిక పారిశ్రామిక శక్తి ఉందని ప్రధాని బలంగా నమ్ముతున్నారు. దానిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అలా చేస్తే మన దేశం అధికంగా ఉద్యోగ అవకాశాలను కల్పించే దేశంగా మారిపోతుంది. యువశక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక శక్తిని వెలికితీయడమే కేంద్రంలోని NDA ప్రభుత్వ లక్ష్యం. ఆంటర్ప్రెనర్షిప్కు అధిక ఉత్తేజం కలిగించేందుకే మేక్ ఇన్ ఇండియా 4 స్తంభాలపై ఆధారపడి నడుస్తోంది. తయారీ రంగంలోనే కాకుండా ఇతర రంగాలకు కూడా దీన్ని విస్తరించడం ప్రభుత్వ లక్ష్యం. వ్యాపారానుకూలత వాతావరణ కల్పన ఈ పారిశ్రామిక మంత్రిత్వ శాఖ అవసరాన్ని గుర్తించి అమలు చేస్తోంది. నూతన మౌలిక వసతులు చూసినట్లయితే పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆధునికమైన, అందరికీ ఉపయోగకరమైన మౌలిక వసతులు ఉండటం వృద్ధికి ఎంతో అవసరమని ప్రభుత్వం భావించడం వల్ల వీటిని అభివృద్ధి పరచడానికి చాలా ప్రాముఖ్యతనిస్తోంది. తరువాత భారతదేశ అభివృద్ధికి విద్యుత్ రంగ వెలుగులు. ఇంకా విద్యుత్ సౌకర్యం పొందని గ్రామాలకు కూడా విద్యుత్తును అందించాలని

బృహత్తర లక్ష్యంతో దేశంలోనే కరెంటు లేని గ్రామాలకు రాబోయే 1000 రోజులు కంటే కరెంటు అందజేస్తామని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని స్పష్టం చేశారు. ఇప్పుడు దేశంలో గ్రామీణ విద్యుదీకరణ వేగవంతంగా కొనసాగుతోంది. ఏ గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందజేయాలో ఆ గ్రామాల వివరాలను మొబైల్ యాప్, వెబ్ డాష్ బోర్డ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తరువాత భారతదేశ ఆర్థిక రంగ అభివృద్ధి పథంలో ఇప్పుడు మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నటువంటి, అలాగే వృద్ధి రేటును సాధిస్తున్నటువంటి భారీ ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ప్రపంచ దేశాల మధ్య గుర్తింపు పొందింది. గడిచిన సంవత్సరం భారతదేశ ఆర్థిక రంగంలో చారిత్రాత్మక సంవత్సరంగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తక్కువ వృద్ధి రేటు, అధిక ద్రవ్యోల్బణం, ఉత్పత్తుల్లో భారీ తగ్గుదల ఇలా ఉండేది ఆర్థిక వ్యవస్థ. ఆ పరిస్థితి నుండి బయటపడడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. భారతదేశ జీడీపీ వృద్ధి 7.4% ఎగబాకింది. ప్రపంచంలోనే భారీ ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశాలను తీసుకుంటే ఇది అత్యంత వేగవంతమైన పెరుగుదల. ఎన్డీఏ ప్రభుత్వ పాలన కింద రానున్న కొద్ది సంవత్సరాల కాలంలో భారతదేశ వృద్ధి గణనీయమైన ప్రగతి సాధిస్తుందని పలు రేటింగ్ ఏజెన్సీలు, ఈ రంగంలోని మేధావులు అంచనా వేస్తున్నారు. భాగ్యవంతమైన భారతదేశం కోసం రైతుల సాధికారత. మనది వ్యవసాయిక ప్రధాన దేశం. వ్యవసాయానికి ఊతమందించేందుకు తీసుకున్న పలు చర్యలు చూస్తే దేశానికి రైతులే వెన్నెముక. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం సవ్యమైన ఆలోచనలు, స్పష్టమైన ప్రమాణాలతో రైతులకు దన్నుగా నిలిచేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తోంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడి పంట ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పంట పండించే ప్రతి ఎకరాకు నీరు అందాలి. నీటిపారుదల వ్యవస్థ మెరుగవ్వాలన్నదే ఈ పథకం ముఖ్యోద్దేశం. ప్రతి చుక్కకు మరింత పంట, అంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ నినాదంతో రైతు నూతన నీటిపారుదల విధానాన్ని అర్థం చేసుకునేలా వారిని చైతన్యపరచడం చేస్తున్నారు. అన్నదాతలను సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చి వారిని చైతన్యపరిచేందుకు పరంపరాగతి కృషి వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. పంటల ఉత్పత్తిని మరింత పెంచేందుకు భూసార ఆరోగ్య కార్డును ప్రవేశపెట్టారు. దేశంలోని 14 కోట్ల కమతాల్లో మునిపెన్నడూ లేని పారదర్శకతతో ఈ పని సాగుతోంది. తరువాత ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా అడుగులు. విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమాలు విద్యారంగంలో నాణ్యతను పెంచడానికి, అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి కార్యక్రమం ద్వారా అన్ని విద్యా సంబంధిత రుణాలు, ఉపకార వేతనాలు వాటి నిర్వహణ కోసం, పర్యవేక్షణ కోసం ఒక పూర్తిస్థాయి ఐటీ ఆధారిత ఆర్థిక సహాయ అధికార సంస్థ పనిచేస్తోంది. ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాల ద్వారా విద్యలో నాణ్యత పెంచడానికి గాను పండిట్ మదన్మోహన్ మాలవీయ మిషన్ను ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి గురువులు భారతీయ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వీలుగా గ్లోబల్ ఇనిషియేటివ్ అకాడమిక్ నెట్వర్క్ గ్యాన్, అంటే జి గ్లోబల్, ఐ ఇనిషియేటివ్, ఏ అకాడమిక్ నెట్వర్క్, దీనిని అమలు జరపడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది పొందిన ఆచార్యులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వారితో వేసవి శీతాకాల సమయాల్లో శిక్షణ ఉత్తేజకర ప్రసంగాలు అందజేయడం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు మరి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి చూస్తే ఆర్థిక విజయాలు, ఆర్థిక వ్యవస్థ మెరుగుదల, మౌలిక సదుపాయాల పెరుగుదల, మధ్యతరగతి ప్రజల ఆదాయ పన్ను ఉపశమన చర్యలు వంటివి కూడా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రపంచంలోనే మన యూపీఐ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంది డిజిటల్ చెల్లింపుల ద్వారా. ఇక సంక్షేమ పథకాలు గురించి చూసినప్పుడు గృహ నిర్మాణం,

తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాల విస్తరణ, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం మొదలైనవి. అలాగే మనం మరొక ముఖ్యమైన విషయం జాతీయ భద్రత. ఉగ్రవాదం, నక్సలిజంపై అదుపు స్వదేశీ రక్షణ తయారీ రంగంలోనే రక్షణ దిగుమతులను ఆపి రక్షణ ఉత్పత్తులను ఎగుమతులుగా కూడా మార్చడం ఇదిప్పుడు ఏర్పడిన గణనీయమైన వృద్ధి పెరుగుదల మార్పుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశ విదేశాంగ విధానం అంటే గ్లోబల్ వేదికలపై భారత్ తన ప్రాధాన్యతను పెంపు చేసింది. ఇంతకుముందు ప్రధాని గాని భారతీయ ప్రతినిధి గాని వెళ్లని దేశాలకు వెళ్లి వారికి అవసరమైన సహాయం చేయడం, వారితో దౌత్య సంబంధమైన సత్సంబంధాలను నెలకొల్పుకోవడం ద్వారా భారతదేశం ఒక నాయకత్వ బాధ్యత కలిగిన దేశంగా, తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశంగా, అభివృద్ధిలో వెనకబడిన దేశాలకు తన వంతు సహాయాన్ని, స్నేహహస్తాన్ని అందిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వ విజయాలు చూస్తే ప్రధానంగా జనధన్ బ్యాంకు ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ డిబిటి, అలాగే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య బీమా, ప్రధాని ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛభారత్ అభియాన్, ఇంకా పేదరిక నిర్మూలన కార్యక్రమాల గురించి చూసినప్పుడు 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య దిగువ రేఖ నుండి, ఆ దారిద్ర్యాన్ని నుంచి బయటపడి ఇప్పుడు ఆర్థికంగా స్వతంత్రంగా జనజీవితాన్ని గడపగలుగుతోంది. ఆర్థిక వృద్ధిని చూసుకున్నప్పుడు వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, అలాగే వందే భారత్ రైళ్లు, విమానాశ్రయాల విస్తరణ, మెట్రో రైల్ ప్రాజెక్టులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇండియా, అదే యూపీఐ చెల్లింపుల్లో మనం ఇందాకే ప్రస్తావించుకున్నట్టు భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇక ప్రభుత్వ సేవలు చూసినప్పుడు డిజిటల్ ఇండియా, యూపీఐ చెల్లింపులు వేగవంతం కావడం, ఆధార్ మొబైల్ బ్యాంక్ ఖాతాల అనుసంధానం ద్వారా ఈ సేవల పంపిణీ సులభమైంది. G20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించడం ఇది తొలిసారే కాదు. గ్లోబల్ సౌత్ దేశాలకు భారతదేశం ఇప్పుడు నాయకత్వం వహించడం, అలాగే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తగిన సత్ఫలితాలను మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక జాతీయ భద్రత విషయంగా చూసినప్పుడు సరిహద్దు భద్రత, రక్షణ రంగాల ఆధునీకరణ, వీటి ద్వారా ఎలాంటి శత్రుదేశ దాడినైనా ఎదుర్కోవడానికి, ఏదైనా కవ్వింపు చర్య జరిగినప్పుడు తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి, అసలు భారతదేశ సరిహద్దుల వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే విధంగా మన రక్షణ దళాలని ఆధునీకరించడం జరుగుతోంది, వారిని సన్నద్ధం చేయడం జరుగుతోంది, వారికి కావలసినటువంటి అత్యాధునిక సదుపాయాలు, అత్యాధునిక ఆయుధాలని కూడా భారతదేశంలో తయారు చేసుకుంటూ దిగుమతులపై ఆధారపడడం అనేది ఎప్పుడైతే మనం తగ్గించామో, మనం స్వయం పోషకత్వాన్ని సాధించామో ఈ రక్షణ రంగంలో ఆయుధాల విషయంగా చూసినప్పుడు, ఆ విధంగా జాతీయ భద్రతకు సంపూర్ణమైనటువంటి అన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టడం వల్ల మనం ఇవాళ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వ చారిత్రక నిర్ణయాలుగా మనం చెప్పుకోవాలంటే అవి ఆర్టికల్ 370 రద్దు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సర్ లాంటివి, జీఎస్టీ అమలు, ఇలాంటి వాటిని కూడా చెప్పుకోవాలి. మొత్తం మీద మన నరేంద్ర మోదీ ప్రస్తుత ప్రభుత్వం పాలన పారదర్శకతతో, అవినీతి రహితమైనటువంటి విధానాలతో పేదల నుంచి యువతరం వరకు కూడా సాంకేతికతకు అలవాటు పడేలా చేసి, ఆ విధంగా భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ది దశలో నడిపించడం, 2047 నాటికి పూర్తి వికసిత్ భారత్ గా ఆవిష్కరింపచేయటానికి నిరంతరంగా ప్రయత్నిస్తోంది. అందుకు ప్రజలు ఆ పథకాలని సద్వినియోగం చేసుకోవటం, వాటికి కావలసినటువంటి విషయాల్లో శ్రద్ధ వహించి ఆ పథకం విజయవంతం కావడంలో తమ వంతు కూడా నిర్వర్తించాల్సిన బాధ్యత భారతీయ పౌరులందరికీ ఉంది అని భావిస్తున్నాను.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తోంది. మరొకటి క్షణంలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165 పెరిగిందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో పవన విద్యుత్ రంగం వేగవంతంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశ అభివృద్ది ప్రయాణంలో శాస్త్ర సాంకేతిక రంగాలు కీలక చోదక శక్తులుగా నిలిచాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. భారత్ ఈయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్ యూరోపియన్ యూనియన్ల ఆర్థిక సంబంధాల్లో కీలక ఘట్టంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బ్రాటిస్లావ్లాలో స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ భారత్ స్లోవేకియాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి డిజిటల్ టెక్నాలజీ కీలకంగా ఉంటుందని, డిజిటల్ టెక్నాలజీపై కుదిరిన ఒప్పందం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణల ఆధారిత సహకారంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని నరేంద్ర మోదీ వివరిస్తూ,
1: भारत और स्लोवाकिया करीब ही सामंजस्य से आगे बढ़ रहे हैं. दोनों देशों के उद्योग, स्टार्टअप्स और ट्रेडर इसका अधिकतम लाभ उठा सके. टेक्नोलॉजी हमारी भावी साझेदारी का महत्वपूर्ण स्तंभ है. डिजिटल टेक्नोलॉजी पर आज किए गए MOU इंडिया चेयर स्थापित की जा रही. AI मानवता की सेवा और प्रगति का सशक्त माध्यम बने, यही हमारी साचा सोच है. हमारा मानना है
0: స్లోవాక్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలన్నారు. భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని, డిజిటల్ పరివర్తనను, కృత్రిమ మేధస్సులో పురోగతిని ప్రశంసించిన ఆయన, కీలక రంగాల్లో భారతదేశం అనేక అభివృద్ది చెందిన దేశాలను అధిగమించిందన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం ఈయు భారత్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్లోవేకియా స్వాగతిస్తోందని, రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి తాము కూడా ఆసక్తిగా ఉన్నామని రాబర్ట్ ఫికో పేర్కొంటూ,
2: Congratulate India to fantastic results which you are achieving. A country, it has the ambition to be the third biggest economy in the world. Distinguished Prime Minister, I congratulate you to the results in all areas. It's the field of digitalization and the use of artificial intelligence. You're ahead of many other advanced countries in different parts of the world. I would like to congratulate you to economic growth.
0: గడిచిన 12 సంవత్సరాల్లో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ఈ రోజు ప్రారంభమైన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. గత దశాబ్ద కాలంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర

తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ధూళిపాల వాస్వి గారి గాత్రం వింటారు. శ్రీమతి బివి దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ముందుగా పరమేశ్వర నాటరాగం ఆదితాళం దీక్షితార్ వారి రచన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ధూళిపాల వాసవి గారి గాత్రం వింటున్నారు. శ్రీమతి బివి దుర్గా భవానీ వయలిన్, శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు ఉపచారములను భైరవిరాగం ఆదితాళం త్యాగరాజ స్వామివారి కీర్తన.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ఉదయరేఖలో కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం, లోచూపును వెలిగించే చిరుదీపం, సమర్పణ శ్రీమతి కెవి సుమలత. అనంతరం మహిళా వికాసానికి యోగా, ఈ అంశం గురించి గోకన సూర్యచంద్ర కుమారి గారితో పరిచయం. ఆ తదుపరి శ్వాస సంబంధ వ్యాధులను నివారించడంలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ అంశం గురించి డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారి ప్రసంగం వినవచ్చు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఆర్ మహేష్, సిహెచ్ మునికుమార్ గార్ల నాదస్వరద్వయం ప్రసారమవుతుంది. 12:40 జీవనలహరి కార్యక్రమంలో ఆకాశవాణి శ్రోతగా నా అనుభవాలు ఆ రఘువీర్ సింగ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. 4:30 పదవ తరగతి విద్యార్థులకు సంజ్ఞ హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయులు శ్రీ ఎస్ గిరిధర్రావు, విద్యార్థి సుజిత్ కౌశల్. 6:30 పల్లెసిమిలో కార్యక్రమంలో బాల్ బిహార్ శిక్షికన నందివెలుకు జెడ్పీ హైస్కూల్ పిల్లలచే కదంబ కార్యక్రమం వింటారు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరి అపరాల సాగులో మేలైన యాజమాన్యం డాక్టర్ ఎంవి రమణగారితో పరిచయం వింటారు. ఇంకా మినుము పంటలో పల్లాకు తెగులు యాజమాన్యానికి సంబంధించిన వివరాలు వినవచ్చు. 7:45 వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ అందిస్తున్న సేవల గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. 8:00 చావు కబురు కథానిక వింటారు రచన శ్రీ నన్నం మధు. 10:00 మధ్వాచార్య కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారిచ్చే హరితక హరికథాగానం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. చంచలమైన మనస్సును ఈగతో పోలుస్తారు. అది మిఠాయి పైన వాలుతుంది, అశుద్ధమైన పదార్థాల మీద వాలుతుంది. శుద్ధమైన మనస్సును తేనెటీగతో పోలుస్తారు, అది ఎప్పుడూ పుష్పాల మీదనే వాలుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:48 దాటి 10 సెకన్లు. ఈ ప్రసారంలో 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మా ప్రసారాలు సమాప్తం. FM 102.5 మా ప్రసారాలు నిరంతరం కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.